ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 21వ రోజు క్రీస్తు శకం, 2026 జులై నెల 12వ తేదీ ఆదివారం, నిలయంల సమయం 5:53 దాటి 42 సెకండ్లు. శ్రోతులందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతల కోసం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు ఉన్నమట్ల జయరాజ్ గారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం ప్రసారమవుతుంది. 6:35 నూనె పంటల్లో వ్యవసాయ పనులు, ఈ అంశంపై వివరాలు. 7:00 భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సమగ్ర నివేదికను అందిస్తారు ఆర్ హరికృష్ణ. 7:15 ఈ మాసపు పాట మరల ఏనాటికి ఈనాటికి. సంగీతం ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథ్ ఐశ్వేత ప్రసాద్, రచన శ్రీ కలగ కృష్ణమోహన్. 7:20 చిత్రసీమ, 7:35 స్తుతిమాల, 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ఎస్ శ్రీనివాస్ వేణుగానం.

12:10 యువవాణి తెలుగు కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమాలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో క్రీడా ఆధారిత విద్య కన్సల్టెంట్ సైకాట్రిస్ట్ డాక్టర్ మనోజ్ గారి ప్రసంగం, 2:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో వాసవి పబ్లిక్ స్కూల్ హిమాయత్ నగర్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం, 3:00 సమన్వయ నాటకం ఆకుపచ్చని కోరికలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. ఇక 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర కథ చింది యక్షగానాన్ని వినిపిస్తారు శ్రీ గడ్డం సుదర్శనం బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాజెక్ట్ కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో జులై మాసంలో చిరుధాన్యాలతో వ్యవసాయ పనులు ఈ అంశంపై వివరాలు వింటారు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో పశువుల పాత్ర ఈ అంశం గురించి పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ ఓ నరసింహారావు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రామ్గోపాల్. 8:03 కరెంట్ అఫైర్స్, 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ కార్యక్రమాలు, 10:00 రవివాసరి అఖిల భారతి సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఈ మధ్యాహ్నం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో క్రీడా ఆధారిత విద్య గురించి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ మనోజ్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8:35 ఉదయం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ఎస్

0: operating under names different from those registered with FSSAI. In the FIFA World Cup, England have advanced to the semi-finals, beating Norway 2-1 at Miami Stadium, Florida this morning. Jude Bellingham's brilliant two-goal display inspired England to come from behind to beat Norway after extra time. In tennis, the 21-year-old Linda Navskova won her maiden Grand Slam title after defeating fellow Czech Karolina Muchová 6-2, 5-7, 6-3 in the Wimbledon women's singles final at Centre Court, London last night. And that is the end of this news bulletin.
1: Akashvani Samyam, 6:10, Bible Suktulu. ఈనాటి బైబిల్ సూక్తుల కార్యక్రమంలో ఫాస్టర్ ఉన్నమట్ల జయరాజ్ గారు అందించే సూక్తుల్ని ఇప్పుడు విందాం.
2: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలందరికీ ఉన్నమట్ల జయరాజు వందనాలు సమర్పిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీకి వ్రాస్తూ 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండు అని అంటాడు. అసలు ఏ పనిలోనైనా సత్ఫలితం రావాలి అంటే నిలకడ కావాలి. ప్రార్థనలో నిలకడ మరింత ఫలితాన్నిస్తుంది. ప్రార్థన భగవంతునితో భక్తునికి అనుసంధానానికి, పరస్పర సంభాషణకు ఇది ఒక సాధనము. అందుకే దివ్య కీర్తనకారుడు దావీదు 65:2 ప్రార్థన ఆలకించువాడా అని సంబోధిస్తాడు. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అంటాడు. అలా వినేవాడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యంతోనూ ఆరాధిస్తారు. సత్యము అనగా దేవుని వాక్యమే. ఆ వాక్యం దేవుడే. ఇందుకు సమయం నియమం కావాలి. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెడుచున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించున్నాడు అని దావీదు కీర్తన 57:17 అంటాడు. అలా ఆలకించే దేవుడుంటే ప్రార్థించేవారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది, కృతజ్ఞతాభావం కలుగుతుంది. ప్రార్థన విన్నందుకు తండ్రి అయిన దేవునికి కుమారుడు యేసు కృతజ్ఞత ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆపత్కాల సంయమనం కూడా పాటించాల్సిన ఆవశ్యకతను గూర్చి 50:15 ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదువు అని అంటాడు. ఇలా ప్రార్థన ఉభయతారకమైన అభయాన్ని ఇస్తుంది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అంటూ, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడిన మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరెరుగరా అని ప్రశ్నిస్తాడు దేవుని పక్షంగా అపోస్తలుడైన పౌలు. ఆ దేవుని స్థాయిని ఎరిగి ఆయన సన్నిధికి వచ్చిన వారు మాటలు కొద్దిగా ఉండాలి, సిద్ధపరచబడినవై ఉండాలని ప్రసంగి 5:1 హోషేయ 14:2 అంటాడు. అలా తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, పరము నుండి నేను ప్రార్థనను విని వారి పాపములను క్షమించి దేశాన్ని స్వస్థపరుస్తానని దేవుని వాగ్దానం. ఈ స్వస్థత త్రిగుణాత్మకమైనది, అనగా శారీరక, మానసిక, ఆత్మీయమైనది. దేశానికంతకు ఇలాంటి స్వస్థత లభించటం కన్నా ఇంకేం కావాలి? కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపా పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదమని హెబ్రీ పత్రికలో 4:11 పౌలు చెప్తాడు. మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు ప్రార్థన చేయుడని శిష్యులతో యేసయ్య హెచ్చరిస్తాడు. అటువంటి ప్రార్థనలో మనమంతా నిలకడ కలిగి ఉన్నాం. దేశాన్ని యావత్తును స్వస్థపరుద్దాం. నమస్తే.
1: మీరింతవరకు ఫాస్టర్ ఉన్నమట్ల జయరాజ్ గారు అందించిన బైబిల్ సూక్తులు విన్నారు. బైబిల్ సూక్తుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: సుప్రభాత వేళ భక్తిభావం.
4: కర్షక జనావళికి తారక మంత్రం.
3: మహిళా లోకానికి ప్రియనేస్తం.
4: యువజనులకై ఉత్తుంగ తరంగం.
3: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
4: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
3: నాటక రంగాన్ని

0: ప్రసారం చేసే శబ్ద చిత్రం.
1: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

6:15 భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం వింటారు.

0: భక్తి రంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
0: ఆకాశవాణి సమయం 6:35.

హలో. పొలం పనులు.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో నూనె పంటలో వ్యవసాయ పనుల వివరాలు అందిస్తున్నారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ జూలై మాసంలో నూనె పంటల్లో చేయవలసిన, చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా వివరిస్తున్నారు. ముందుగా వేరుశనగ పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు. వానాకాలంలో వేరుశనగ పంటను జూలై 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. భూసార పరీక్షలను అనుసరించి ఎరువుల మోతాదుని నిర్ణయించుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 3 నుండి 4 టన్నుల పశువుల ఎరువులను వేసుకోవాలి. మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువులను విత్తే సమయంలోనే వేసుకోవాలని ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నారు మన శాస్త్రవేత్తలు రైతులందరికీ. ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 18 కిలోల యూరియాను విత్తిన సమయంలో వేసుకోవాలి. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు 30 × 10 సెంటీమీటర్ దూరంలో విత్తనాలను విత్తుకోవాలి. విత్తనాన్ని 5 సెంటీమీటర్ల కంటే లోతుకు వేయకూడదు. విత్తిన తర్వాత కలుపు మొలకెత్తక ముందే డైక్లోసూలం 84% WG ను 12 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని 48 గంటల లోపు తేమగల నేలపై బాగా తడిచేటట్లు పిచికారి చేసుకోమంటున్నారు. విత్తిన 20 రోజుల వరకు ఎటువంటి నీటి తడిని ఇవ్వకూడదని ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నారు మన శాస్త్రవేత్తలు ఈ వేరుశనగ పంటలో చేపట్టవలసిన పనుల గురించి. తర్వాత ఆముదం పంటలో ఏ విధమైన పనులు చేపట్టాలి అన్న వివరాలు ఈ విధంగా. వర్షాధారంగా ఆముదమును 2వ పక్షం వరకు విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బన్ డైజిమ్ లేదా 10 గ్రాములు ట్రైకోడెర్మా హర్జియానంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 15 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకోవాలి. ఆముదము ఇంకా కంది 1:1 నిష్పత్తిలో వేసుకున్నప్పుడు సాళ్ల మధ్య 120 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తుకోవలసిందిగా ఈ ఆముదం పంటలో చేపట్టవలసిన పనులు ఈ విధంగా తెలియజేశారు మన శాస్త్రవేత్తలు. ఇక నూనె పంటలో చేపట్టవలసిన పనుల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు. వానాకాలం ముందు మే మాసంలో విత్తిన పంట 45 నుండి 60 రోజుల దశలో ఉంది. తేమ ఎక్కువగా ఉన్నట్లయితే శాఖీయ పెరుగుదల ఎక్కువగా ఉండి గింజ దిగుబడి సరిగ్గా రాదు. కాయతొలుచు పురుగు ఆశించినట్లయితే క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వానాకాలంలో వేసుకునే నువ్వుల పంటకు ఆఖరి దుక్కిలో ఎకరాకి 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్, 8 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు వేసుకోవాలి. ఇక ప్రొద్దుతిరుగుడు పంటలో ఏ ఏ పనులు చేపట్టాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు. వర్షాధారంగా ప్రొద్దుతిరుగుడు పంటను 2వ పక్షం వరకు విత్తుకోవాలి. వర్షాధారపు పంటకు 24 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, ఇంకా 12 కిలోల పొటాషియం ఎరువులను వేసుకోమంటున్నారు మన శాస్త్రవేత్తలు. బోజలు చేసి విత్తనం నాటినట్లయితే పంటకు వివిధ దశల్లో నీటి తడి ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. వేరుశనగ ప్రొద్దుతిరుగుడు 4:2, కంది ప్రొద్దుతిరుగుడు 1:2 నిష్పత్తిలో వానాకాలంలో సాగు చేస్తే చక్కటి ఫలసాయాన్ని పొందగలరని రైతు సోదరులకు ప్రత్యేకంగా మన ప్రొఫెసర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ వివరాలన్నీ అందిస్తూ ఉన్నారు. మరి ఈ చక్కటి వ్యవసాయ పనుల వివరాలను మీరు పూర్తిగా కలింపు చేసుకుని చక్కటి పంటను, ఫలసాయాన్ని పొందగలరని ఆశిస్తూ ఉన్నాం.
0: మీరింతవరకు నూనె పంటలో వ్యవసాయ పనులు ఈ అంశంపైన వివరాలు విన్నారు. వివరాలను అందించిన వారు శ్రీ ఎస్ రామగోపాల్ రామగోపాల్.
2: మాటైనా
3: పాటైనా
2: ఏ చోటైనా.

0: పాటల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే 13 జులై సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రసుగరాస వారోత్సవాలు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ సందర్భంగా ప్రాథమిక పశు వైద్యశాల శాంతినగర్ పశు వైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు, సలహాలు అందిస్తారు. ఆసక్తి గల రైతు సోదరులు, మీ సందేహాల నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలను పొందండి. ఫోన్ నంబర్లు 040 STD కోడ్ని జత చేసి 2324-0852, మరొక నంబర్ 2324-0853. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చును. ఈ కార్యక్రమం రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రసారమవుతుంది.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే.
2: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలికతలేడు పలుకుతలేడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
0: ఈరోజు సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో జూలై మాసంలో చిరుధాన్యాలతో వ్యవసాయ పద్ధతులు ఈ అంశంపైన వివరాలు వింటారు. అలాగే 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో పశువుల పాత్ర గురించి డాక్టర్ ఓ నరసింహారావు గారితో పరిచయం. ఆకాశవాణి సమయం 6:45 వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో తమిళనాడుకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన 3, కేరళకు చెందిన 2 ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ప్రయాణికులను వియత్నాం రక్షణ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల్లో కడపకు చెందిన నల్లపేట రవితేజ, ముడియం శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి మృతి చెందారని తెలిపారు. మచిలీపట్నంకు చెందిన గెల్లి కిషోర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వియత్నాంలోని ఫూ క్వాక్ సమీపంలో భారత పౌరులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన బాధితులకు అందుతున్న సాయం, పర్యాటకుల ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన వారిని రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భవిష్యత్తులో పిల్లలే సంపద అనే భావనను కార్యరూపంలోకి తీసుకొస్తామని తెలిపారు. దేశంలో, రాష్టంలో మొత్తం సంతానోత్పత్తి రేటు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో జనాభా లేకపోతే అనేక సమస్యలు వస్తాయని ఆయన పేర్కొంటూ,
1: జనాభా లేకపోతే మనం చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది, ఇప్పుడు అన్ని కూడా కుటుంబాలన్నీ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. 40 దేశాల్లో జనాభా తగ్గుతా ఉంది. ఈ రోజు మన దేశంలో జనాభా ఏ మాత్రం ఉందంటే బీహార్, యూపీ ఈ 2 కాపాడుతున్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఈ రోజు మనలో కూడా ఒక చైతన్యం రావాలి. చరిత్ర తిరగా రాసే రోజు పిల్లలే సంపద, ఇదే ఈ ప్రభుత్వం యొక్క విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
0: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
2: మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, తక్షణమే ఈ లోపాలను సరిదిద్దండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. పునరుద్ధరణ డిజైన్లు, రిపేర్లు, ఇతర పనులన్నీ NDSA లేదా CWC ఆమోదంతోనే చేపట్టాలని.

0: సిఫార్సు చేసింది, ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించడానికి అహర్నిశలు మేము ప్రయత్నం
1: చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో రేపు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు పాత గేట్ల స్థానంలో 152.95 కోట్ల వ్యయంతో 117 కొత్త గేట్లు ఏర్పాటు పనులను ప్రారంభిస్తారు. అనంతరం పిచ్చుకలంక గ్రామంలో రైతులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి పోలవరం చేరుకుని ప్రాజెక్టును సందర్శిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు టూరిజం హబ్ డిజైన్లను పరిశీలించి తుది ఆమోదం తెలపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు. ఎస్ జానకి మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పలువురు సినీ సంగీత ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆమెకు ఘన నివాళులు అర్పించారు. రాజధాని అమరావతి పేరుతో భూములిచ్చే విషయంలో ఉండవల్లి రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీసులను మోహరించి బుల్డోజర్లతో సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం దుర్మార్గమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. సన్న, చిన్నకారు రైతుల జీవనాధారమైన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రతిపాదిత 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 కారిడార్లకు హైదరాబాద్ కేంద్రంగా మారనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల అమలుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు. హైస్పీడ్ రైల్ కారిడార్లతో హైదరాబాద్ దేశంలో కీలక రవాణా కేంద్రంగా మారనుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట ప్రభుత్వం త్వరలోనే చట్టాన్ని తీసుకురానుందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజాదర్బార్లో భాగంగా మంత్రి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. కడపలో 8 కరోనా కేసులు నమోదవడంతో పాటు 2 మృతి చెందటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వియత్నాంలో జరిగిన టూరిస్టు స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని వన్యప్రాణి నిర్వహణ కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు పర్యాటక పర్యావరణ అభివృద్ది కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 45 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సఫారీ వాహనాలు, ట్రెక్కింగ్ సౌకర్యం, బటర్ఫ్లై పార్క్, జింకల పార్కులో ఫీడింగ్ షెడ్, సీసీ రోడ్డు తదితర సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో 55 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేయడంతో పాటు కొమరం భీం అర్బన్ ఎకోపార్క్ 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గోదావరి వరదల ముప్పు నేపథ్యంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు, పునరావాస కేంద్రాలు, తాగునీరు, వైద్య సేవలు, నిత్యావసర వస్తువులు సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం భద్రాచలంలో కరకట్ట విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి నీటిపారుదల, జాతీయ రహదారుల శాఖ అధికారులు సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. 70 అడుగులకు పైగా గోదావరి వరద వచ్చినా పట్టణంలోకి నీరు ప్రవేశించకుండా 38 కోట్ల రూపాయలతో చేపట్టిన కరకట్ట విస్తరణ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ది చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆలయ పునరుద్దరణ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట ప్రభుత్వం ఆలయాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ది చేసేందుకు 540 కోట్ల రూపాయలు మంజూరు చేయగా తొలిదశలో విడుదలైన నిధులతో సుమారు 200 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ పరిసరాల అభివృద్ది, యాత్రికుల సౌకర్యాల విస్తరణ, మౌలిక వసతుల కల్పన పనులు చేపడుతున్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పనులను పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో నమోదు చేయడంతో పాటు మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రక్రియలో ఓటర్ల సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కూడా జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచింది. జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని ఆర్ఎండ్ఆర్ ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె శివకుమార్ నాయుడు పరిశీలించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, సీతమ్మ సాగర్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ పరిహారం, చెల్లింపులు, అటవీ అనుమతులు తదితర అంశాలను త్వరగా పరిష్కరించి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న 214 సమీకృత గిరిజనాభివృద్ది సంస్థల్లో భద్రాచలం ఐటీడీఏ ఉత్తమ ఐటీడీఏగా జాతీయ గుర్తింపు పొందింది. గిరిజన విద్యాభివృద్ది, ఉద్దీపకం, వర్క్బుక్, కెరీర్ గైడెన్స్, నైపుణ్యాభివృద్ది, గిరిజన సంస్కృతి పరిరక్షణ వంటి వినూత్న కార్యక్రమాల అమలుకు ఈ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఈ అవార్డుతో పాటు 5 లక్షల రూపాయల ప్రోత్సాహక నగదును అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీజీటెట్ 2026 నీట్ రీఎగ్జామినేషన్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. టీజీటెట్ పరీక్షలకు జిల్లాలో 1217 మంది అభ్యర్థులు హాజరుకాగా నీట్ రీఎగ్జామినేషన్లో 189 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. జిల్లా యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, విద్యుత్తు, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించింది. జూలై 1 నుంచి 31 తేదీ వరకు జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ 12 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తప్పిపోయిన పిల్లలు, భిక్షాటనకు గురవుతున్న చిన్నారులు, నిరాధారణలో ఉన్న పిల్లలు, బాలకార్మికులను గుర్తించి రక్షించి వారి కుటుంబాలకు చేర్చడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ, ఆయుష్ శాఖ ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాభ్యాసం చేశారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
1: మీరింతవరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు ఆర్ హరికృష్ణ గారు. ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పశు సంవర్ధక రంగాలతో సహా వివిధ రంగాల్లో 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆక్లాండ్లోని స్పార్క్ అరేనాలో జరిగిన కార్యక్రమంలో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ది చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏక్ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరో సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆస్మాన్ హమారే సాథ్ హై. पाने को काफी कुछ है और मैं जानता हूं हम सफल होंगे.
0: ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ మాట్లాడుతూ భారతదేశాన్ని నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. న్యూజిలాండ్ పురోగతికి భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 25 లక్షలకు పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలను నాటనుంది. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణె, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. హైదరాబాద్లో నిన్న జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణకాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానం మరింత బలోపేతమవుతుందన్నారు. భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల గురించి మంత్రి ప్రస్తావిస్తూ, దేశం ప్రస్తుతం ఏఐ యాజ్ ఏ సర్వీస్ మోడల్ను అవలంబిస్తోందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. చిప్ డిజైనింగ్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాల్లో సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ను ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు.
2: 3 high-speed bullet train corridors to Hyderabad to Telangana, which will totally change the landscape. If you see, from Pune to Hyderabad, from Hyderabad to Chennai, from Hyderabad to Bangalore, this will become a major game changer for

0: our entire region, and Hyderabad will become the high-speed hub. This will totally change the landscape. It will bring huge amount of development. The economies of this entire region will become fully integrated.
1: ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను వరంగల్, కరీంనగర్ వంటి టైర్ 2 నగరాలకు విస్తరించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
2: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high-speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 2 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఎటువంటి గణనీయమైన అల్పపీడన వ్యవస్థ లేకపోవడం వల్ల రాబోయే 6-7 రోజుల్లో వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశంలో మొత్తం ముందస్తు ఋతుపవనాల వర్షం సాధారణం కంటే తక్కువ స్థాయికి పడిపోయిందని చెప్పారు.
3: We have given orange alert for next 2 days, and for the Assam Meghalaya it is a red alert. After 2 days, heavy rainfall activity likely to continue over these subdivisions. And if you talk about the another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsular India, Central India, West Central India, and plains of Northwest India. Heavy rainfall activity of Tapot, Northwest India may occur over Northern Punjab, Northern Haryana during next 2 days, and over Uttarakhand it may occur for next 6-7 days.
1: FIFA Prapanch Cup లో భాగంగా ఫ్లోరిడాలోని మయామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. 60 ఏళ్ల క్రితం జూల్స్ రిమెట్ ట్రోఫీని కైవసం చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్ ప్రపంచకప్లో సెమీఫైనల్స్కు చేరుకోవడం ఇది 3వసారి. కాగా ఇప్పటికే స్పెయిన్, ఫ్రాన్స్ జట్లు సెమీఫైనల్స్కు చేరుకున్నాయి. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి లండన్లోని సెంటర్ కోర్టులో జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్లో ఆమె చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతున్న మహిళల టెస్టు మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2వ ఇన్నింగ్స్లో 154 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు 2వ రోజు తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌట్ అయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగుపయనమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది.

ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాట వింటారు. మరల ఏనాటికి ఈనాటికి. సంగీతం ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథన్, ఐ శ్వేతప్రసాద్, రచన కలగా కృష్ణమోహన్ గారు. వినండి మరల ఏనాటికి ఈనాటికి ఆమని ఈ మాసపు పాట.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ. చిత్రసీమ విన్న ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చిత్రసీమలోకి వెళ్లే ముందుగా మరి ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది. అలాగే ఈ జూలై 12 ఆదివారం ఈరోజుకు ఉన్న ప్రత్యేకత గురించి మనం తెలుసుకుందాం. నోబెల్ బహుమతి గ్రహీత మరియు కార్యకర్త అయిన మాలాలా యూసఫ్ జాయ్ని గౌరవిస్తూ జూలై 12 తేదీని ప్రపంచవ్యాప్తంగా మాలాలా దినోత్సవంగా జరుపుకుంటున్నాము మరియు భారతదేశంలో దీనికి జాతీయంగా కలిపి పేపర్ బ్యాగ్ దినోత్సవము మరియు జాతీయ సరళతా దినోత్సవాన్ని కూడా ఈరోజు మనం పాటిస్తున్నాము. మరి పేపర్ బ్యాగ్స్ గురించి మనందరికీ తెలిసిందే, దాని గురించి మాట్లాడుకునే ముందు మరొక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఈరోజు మాలాలా దినోత్సవం జరుపుకుంటున్నాం కదా, మహిళలు పిల్లలు విద్య కోసం ఆమె చేస్తున్న నిరంతర కృషిని గౌరవించడానికి ఐక్యరాజ్య సమితి ఈరోజును నియమించడం జరిగింది. మాలాలా యూసఫ్ జాయ్ పుట్టినరోజు ఈరోజు. దీనికి గుర్తుగా మనం ఈరోజు ఆవిడ మహిళలకు పిల్లలకు చేస్తున్న సేవ, నిరంతరంగా తను చేస్తున్న సేవను మనం గుర్తించడం జరిగింది. ఆ గుర్తింపునకు ఈరోజు ఆమెడు పుట్టినరోజు, దాన్ని మనం మాలాలా దినోత్సవంగా నిర్వహిస్తున్నాము.

మీరు ఇంతవరకు మరలా ఏనాటికి తిరిగి ఈనాటికి ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ కలగా కృష్ణమోహన్, సంగీతం ఎంఆర్కే ప్రభాకర్, గానం ఆర్ విశ్వనాథ్, ఐ శ్వేతప్రసాద్. ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఇక కాగితపు సంచుల దినోత్సవం. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి కాగితపు సంచులను ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను గురించి అవగాహన కల్పించడానికే ఈరోజు అంకితం చేయబడింది. కాగితపు సంచులను ఉపయోగించడం ప్రకృతికి, మనకు మంచిది. ప్లాస్టిక్ కాలుష్యానికి మనం చెక్ పెట్టిన వాళ్ళం అవుతాం. ఈ కాగితపు సంచులను ఉపయోగించడం వల్ల విరివిగా కాగితపు సంచులను వాడడం నేర్చుకుందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మనకు తెలుసు ప్లాస్టిక్ని ఉపయోగించడం వల్ల ఎంత ప్రమాదకరమో, రాబోయే తరాలకు మరింత ప్రమాదకరంగా మారబోతుందన్న విషయం. కానీ మనం అలవాటు చేసేసుకున్నాము కాగితపు కాగితాలని ఉపయోగించకుండా ప్లాస్టిక్ కవర్లనే మనం ఉపయోగించడం. పర్యావరణ పరిరక్షణకి మనం కృషి చేయాలి. అందుకు గాను ఈ కాగితపు సంచులను మనం ఉపయోగించడం, పేపర్ బ్యాగ్స్ ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులోకి వచ్చేసాయి.

0: అనుకోండి, చాలా షాపింగ్ మాల్స్లో కూడా మనం వెళ్తే ఈ పేపర్ బ్యాగ్స్ ఇస్తున్నారు, లేదంటే మన కాటన్ బ్యాగ్స్ని ఇస్తున్నారు. వాళ్ళు ఇవ్వడమే కాకుండా మనంతట మనం కూడా వాటిని తీసుకువెళ్ళడం నేర్చుకోవాలి. మన వెంట ఒక కాటన్ సంచినో లేకపోతే పేపర్ బ్యాగ్ను తీసుకువెళ్ళి మనకి కావాల్సిన సరుకులను అందులో వేసుకొని తీసుకొని రావడం వల్ల మనం ప్రకృతికి మేలు చేసిన వారు అవుతాము, రాబోయే తరాలకి కూడా ఒక చక్కటి కాలుష్య నివారణ పర్యావరణాన్ని మనం వాళ్ళకు అందించగలుగుతాము. ఇది ఈ కాగితపు సంచులను ఉపయోగించడం వల్ల మనకు రాబోయే తరాలకు జరిగే మేలు. మరి మీరు కూడా ఈరోజు నుంచి ఈ కాగితపు సంచులను ఉపయోగించడం, పేపర్ బ్యాగ్స్ని ఉపయోగించడం నేర్చుకుంటారు కదా, అలవాటు చేసుకుంటారు కదా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మరి ప్రకృతికి మనం ఎలా మేలు చేయాలో, ప్రకృతిని ఎలా నాశనం చేయకూడదో రామజోగి శాస్త్రి గారు తన రచనలో జనతా గ్యారేజ్ కోసం రచించగా ఒక పాటను, ఆ పాటను పాడి వినిపిస్తున్నారు శంకర మహాదేవన్. సంగీతాన్ని అందించారు దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు విందాం ప్రకృతికి సంబంధించి మనం ఎలా చేయాలో ఎలా చేయకూడదో అని ఈ పాటను.

మరి చక్కటి పాటను విన్నారు కదా, ఇప్పుడు వినండి చిల్లర దేవుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం, కేవీ మహాదేవన్ సంగీతాన్ని అందించిన ఈ పాట ఇప్పుడు విందాం.

0: మీరు ఇంతవరకు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. స్తుతిమాల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 8 గంటలు. సమాచార ప్రభాత్, అనంతరం మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి.
1: Catch the rain. बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं.
2: जल है तो हम है. आइए घरों ऑफिसों में रेन वाटर हार्वेस्टिंग तकनीक अपनाएं. रिचार्ज पिट और शाफ्ट बनवाएं. अनुपयोगी बोरवेलों को ठीक करें. जलाशयों से गाद निकालें.

శ్రోతల కోసం మేము ప్రసారం చేయబోతున్న కార్యక్రమాలు మరొకసారి. ఈ ఉదయం 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి వేణుగానం, మృదంగ సహకారం శ్రీ ఎంఎల్ఎన్ రాజు. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమాలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో క్రీడా ఆధారిత విద్య గురించి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ మనోజ్ గారి ప్రసంగం. 2:30 బాల వినోదం చిన్నారుల కార్యక్రమంలో హిమాయత్ నగర్ వాసవి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. అలాగే 3:00 సమన్వయ నాటక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఆకుపచ్చ

అన్ని కోరికలు. రచన దర్శకత్వం శ్రీ ఇంద్రకంటి శ్రీకాంత్ శర్మ. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో స్వచ్ఛహరిశ్చంద్ర కథ చింది యక్షగానాన్ని వినిపిస్తారు శ్రీ గడ్డం సుదర్శనం బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఇందులో జులై మాసంలో చిరుధాన్యాలతో వ్యవసాయ పనులు ఈ అంశం గురించి వివరాలు వింటారు. అలాగే 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల పాత్ర ప్రకృతి వ్యవసాయంలో ఈ అంశం గురించి పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ ఓ నరసింహారావు గారితో పరిచయకర్త ఆకాశవాణి సహాయ సంచాలకు

0: లు శ్రీ ఎస్ రామ్గోపాల్. 8:03 కరెంట్ అఫైర్స్ హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పిస్తారు. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ కార్యక్రమాలు, 10:00 అఖిల భారత రవిశ్రీ సంగీత సభ కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. ఇవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు శ్రోతల కోసం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను మరొకసారి గుర్తు చేశాను.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి సమయం 8:35. అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వింటారు. ఆకాశవాణి కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి వేణుగానం వింటారు. శ్రీ ఎంఎల్ఎన్ రాజు మృదంగం. ముందుగా వినండి బ్రోవ భారమ బహుదారీ రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

ఇప్పుడు వినండి, ఇంత సౌఖ్యమని కాపీరాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి వేణుగానం వింటున్నారు. శ్రీ ఎంఎల్ఎన్ రాజు మృదంగం. తర్వాత వినండి తొలినే చేసిన శుద్ధ బంగాళ రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి వేణుగాను విన్నారు. శ్రీ ఎంఎల్ఎస్ శ్రీ ఎంఎల్ఎన్ రాజుగారు మృదంగం. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9:30 దాటి 20 సెకండ్లు. చిత్రసీమ

ఈనాటి చిత్రసీమలో మధుర గాయని గానకోకిల జానకి గారు పాడిన పాటలు విందాం. ఆమె గురించి మాట్లాడుకుంటూ ఆమె పాడిన పాటలు విందాం. ముందుగా ఆహుతి ఈ చిత్రం కోసం జానకి గారు పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి పేరు ఒక చరిత్ర. తన మధురమైన గాత్రంతో లక్షలాది మంది సంగీతాభిమానులను హృదయాలను గెలుచుకున్న ఆమె 5 దశాబ్దాలకు పైగా వేలాది పాటలు పాడి శిరస్థాయిగా నిలిచారు. ప్రేమగీతాలు, విషాద గీతాలు, జానపద గీతాలు, భక్తి గీతాలు, క్లాసిక్ మెలోడీసు, ఏ పాట అయినా తన గాత్ర మాధుర్యం ప్రాణం పోసింది. గాయని ఎస్ జానకి పాడిన ఎన్నో పాటలు నేటికి ప్లేలిస్ట్లో తప్పనిసరిగా ఉంటాయి, మన ఫేవరెట్ లిస్ట్లో. ఇప్పుడు విందాం జానకి అమ్మ పాడిన ఒక భక్తిగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మరి జానకమ్మ గురించి తెలుసుకుంటున్నాం కదా, ఆమె పాడిన పాటలు వింటూ ఉన్నాం. జానకమ్మ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల, ఇలా అనేక మంది గాయకులతో కలిసి తన గళాన్ని పంచుకున్నారు. అలాంటి పాటే ఒకటి, రాముడే దేవుడు. ఈ చిత్రం నుంచి పి సుశీల జానకి పాడింది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధురగానంతో దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ సింగర్ ఎస్ జానకి. ఆమె పూర్తి పేరు సిస్ట్లా శ్రీరామూర్తి జానకి. ఆమె దక్షిణ భారత గానకోకిలుగా ప్రసిద్ధి చెందారు. 60 ఏళ్ల సుదీర్ఘ కెరియర్లో దాదాపు 20 భాషల్లో 48,000కు పైగా పాటలు పాడారు జానకమ్మ. 4 జాతీయ అవార్డులు, 33 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు. మరి ఈమె గురించి ఇంకా తెలుసుకునే ముందులా ఈ పాట.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు, ఇవాళ మన టాపిక్ ఋతుస్రావం అంటే పీరియడ్స్ కి సంబంధించిన పరిశుభ్రత.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: మరి జానకమ్మ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఏ స్వరం ఇచ్చినా ఆమె గళంలో అలా లైవ్ అలవోకగా పాడగలిగే మధుర గాయని ఎస్ జానకి. తను ఏ పాటనైనా ఆ పాటకు న్యాయం చేకూర్చగలిగిన గాన కోకిల.

జానకి గారి విషయాలు తెలుసుకుంటున్నాం కదా, మరి మరిన్ని విషయాలు, మరిన్ని ఆవిడ పాడిన పాటలను వినాలి అంటే ఈ ఉదయం 10 గంటలకు విందాం. ఇప్పుడు సమయం 10 గంటలు, వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ 2 రోజుల గోవా అధ్యయన పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా శాసనసభ్యులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులతో కమిటీ విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని, ఆసుపత్రుల్లో వైద్య పరికరాల పనితీరును పర్యవేక్షించడానికి సెంట్రలైజ్డ్ డాష్బోర్డు ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ అధికారులను ఆదేశించారు. గాంధీ నెహ్రూల భావజాలాన్ని ప్రతి యువకుడు ఆదర్శంగా తీసుకోవాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ ఫాసిస్ట్ శక్తులను ఎదుర్కొనే స్ఫూర్తిని యువతలో పెంపొందించాలన్నారు. శనివారం నాడు గాంధీభవన్లో ఏర్పాటు చేసిన జవహర్ బాల్మంచ్ 2 రోజుల

మిరాయి జాతీయ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభిస్తూ ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రంథాలయాలు శక్తివంతమైన వేదికగా పనిచేస్తాయని హోంమంత్రి అన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన 3వ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ పర్యావరణ హిత ఇంధనాలు, కాలుష్యరహిత సాంకేతికతలు అవలంబించడం ద్వారా రోడ్డు, రైలు, విమానయానం, జలమార్గ రవాణాల్లో కార్బన్ ఉద్గారాలు తగ్గించే ప్రయత్నాలపై ప్రతినిధులు చర్చించారని గడ్కరీ తెలిపారు. 5 మ్యాచ్ల T20 పురుషుల సిరీస్లో భాగంగా సౌతాంప్టన్లో జరిగిన 5వది చివరి T20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 56 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

జానకమ్మ పాడిన పాటలు వింటున్నాం కదా, ఇప్పుడు వినండి. తొలికోడి కూసింది ఈ చిత్రం కోసం ఆత్రేయ రచన, ఎంఎస్ విశ్వనాథ్ సంగీత సారథ్యంలో ఎస్ జానకి పాడిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గానకోకిల జానకమ్మ గురించి తెలుసుకుంటున్నాం కదా, ఆవిడ బాల్యం గురించి తెలుసుకుందాం. 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లి మండలం పల్లపట్ల గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి శ్రీరామ్మూర్తి ఉపాధ్యాయుడైన మరియు ఆయుర్వేద వైద్యుడు కూడా. ఉద్యోగరీత్యా వారి కుటుంబం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో స్థిరపడటంతో ఆమె బాల్యం అక్కడ గడిచింది. చిన్నతనం నుంచే సంగీతం పట్ల మక్కువ పెంచుకున్న ఆమె నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద ప్రాథమిక సంగీతాన్ని నేర్చుకున్నారు. మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: జానకి గారి సినీ ప్రస్థానం గురించి కూడా మనం తెలుసుకుందాం, తమ బాల్యం గురించి తెలుసుకుందాం కదా. జానకి గారి మామయ్య సూచనతో 19 ఏళ్ల వయసులోనే చెన్నై చేరుకున్న జానకి 1957లో సినీ గాయనిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. దాదాపు 6 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో అద్భుతమైన గీతాలను ఆలపించారు జానకమ్మ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజాతో కలిసి ఆమె చేసిన పాటలు దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణనే పొందాయని చెప్పొచ్చును.

అత్యుత్తమ గాయనిగా 4 సార్లు నేషనల్ అవార్డులు అందుకున్నారు. దాదాపు 33 వివిధ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను జానకమ్మకు వరించాయి. సంగీత రంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2013 పద్మభూషణ్ ప్రకటించగా అవార్డు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందంటూ ఆమెను సున్నితంగా తిరస్కరించారు ఈ అవార్డును. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఆమెకి పద్మభూషణ్ అవార్డును ప్రకటించిందన్నమాట. 1959 వి రామ్ ప్రసాద్ గారిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. భర్త రామ్ ప్రసాద్ గారు వాళ్ళకి ముద్దుల కొడుకు మురళీకృష్ణ అన్నమాట. మరి జానకమ్మ గురించి తెలుసుకుని మరికొన్ని విషయాలను ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. వాళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చును. ఆమె పాడిన పాటలకు గుర్తింపుగా మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను పొందారు. తమిళనాడు ప్రభుత్వం కళైమామణి పురస్కారాన్ని పొందింది. దక్షిణ భారతదేశము ఆమెకు పద్మభూషణ్ను ప్రకటించింది. పంతొమ్మిది వందల 1957లో విధియన్ విలాయట్ అనే తమిళ సినిమాతో తన కెరీర్ను ప్రారంభించిన జానకి గారు సెప్టెంబర్ 2016న తాను పాడటం ఆపేస్తున్నట్లుగా ప్రకటించుకున్నారు. తనంతత్వానుగా ఇప్పుడు విందాం పూజాఫలం నుంచి జానకి గారు పాడిన ఈ పాట.

విన్నారు కదా జానకమ్మ వాయిస్లో వచ్చిన ఆ బాధతో కూడిన పాటను. ఏ రసాన్నైనా అలవోకగా పలికించగలదు, ఏ వాయిస్నైనా అలవోకగా పలికించగల జానకమ్మ. చిన్నపిల్లల నుంచి పెద్దల వాయిస్ వరకు కూడా, ముసలివాళ్ళ వాయిస్ వరకు కూడా ఆమె పలికించగలదు. అలా పలికించి అందరి మెప్పులను పొందింది మన జానకమ్మ. ఇప్పుడు విందాం అభినందన్ నుంచి ఈ పాట.

0: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: జానకి పడిన మరో పాట మీకోసం.

ఏ పాట పాడినా ఆమెకు ఆమె సాటి. కరుణం, రౌద్రం, హాస్యం, హృదయ విదారక సాంగ్స్ ఎలా పాడినా ఆమె గళంలో చక్కగా పలికించగలరు. మన గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారికి ఇష్టమైన గాయని ఎవరు అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే జానకమ్మ పేరే చెప్పారట. మరి మనం కూడా అందరికీ తెలిసిన విషయమే కదా, ఆవిడే గాన గంధర్వురాలు. తన గళంలో ఎలాంటి రసాన్నైనా పలికించగల గాయని. 16 ఏళ్ల వయసు కోసం ఆమె పాడిన పాట ఇప్పుడు

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: హలో.
2: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
1: ఆ చెప్పండి మేడం.
2: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్

0: కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
1: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు రాజు.
2: బాబాయ్,
1: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
2: బాబాయ్ పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
1: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
1: ఓరి అట్లా చేసిందారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్ కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
4: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు ఈ అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఈ సందర్భంగా ప్రాథమిక పశు వైద్యశాల శాంతినగర్ పశు వైద్య చస్త చికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రరెడ్డి గారు రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇస్తారు. ఆసక్తిగల పశుపోషకులు పశుపాలకులు మీ సందేహాల నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ను జత చేసి 2324-0852, ఇంకొక నంబర్ 2324-0853. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చును. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రసారమవుతుంది. వినడం మర్చిపోకండి. మరి జానకమ్మ గారి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుంటున్నాం కదా. జానకి గారు 1959 వి రాంప్రసాద్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. భర్త రాంప్రసాద్ గారు 1997 గుండెపోటుతో మరణించగా కుమారుడు మురళీకృష్ణ కూడా 2026 జనవరిలో కన్నుమూశారు. మరి కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న గానకోకిల ఎస్ జానకి నిన్న అంటే జూలై 11 మైసూరులోని ఓ ఆసుపత్రిలో గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచారు. ఆమె మృతితో భారతీయ సినీ సంగీతం ఒక శకం ముగిసింది. మనల్ని వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆమె ఆత్మకు శాంతికు చేకూరాలని కోరుకుంటూ ఈ పాట ఆమె కోసం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భూపారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ధరణిని రద్దు చేసి భూపారతి చట్టాన్ని తీసుకొచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పటాన్చెరు నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతిపాదించిన రైల్వే లైన్ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అశ్విని వైష్ణవ్కు మరొక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యకులు రామచంద్రరావుతో కలిసి ఏలేటి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. సమ్మిళిత సుస్థిర అభివృద్దికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాది అనే సందేశాన్ని ప్రపంచ జనాభా దినోత్సవం తెలియజేస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. తల్లి బిడ్డల శ్రేయస్సు కోసం మాతృత్వానికి సరైన సమయం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి తెలియజేశారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్హౌస్ నుంచి రోజు 2 TMCల నీటిని ఎత్తిపోయవచ్చని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు తెలిపారు. ఆ నీటితో గోదావరి బేసిన్లోని ఎస్ఆర్ఎస్పి, లోయర్, మినీ మానేరు, మల్లన్న సాగర్, బస్వాపూర్ జలాశయాలను నింపి సాగునీటి

ఇబ్బందులు తీర్చవచ్చన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ, ఫిలిం సంగీతం. ఈరోజు మరి బరువెక్కిన గుండెతో, కన్నీళ్లతో, మనసంతా నిండిన కృతజ్ఞతతో, ఆర్తితో, ఆర్ద్రతతో మన జానకమ్మకు మనం నివాళి అర్పిద్దాం. ఆవిడ పాటలు మనం విందాం. కార్యక్రమంలో ముందుగా జానకి గారు స్వీయ సంగీత సారథ్యంలో పాడిన ఈ మంచి పాట వినండి.

0: చిత్రసీమ కార్యక్రమంలో జానకి గారి పాటలు వింటున్నాం. ఆవిడకు నివాళిగా ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.

0: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
2: చిత్రసీమ కార్యక్రమంలో జానకి గారికి నివాళిగా ఆవిడ పాడిన పాటలు మనం వింటున్నాం. ఆవిడ అనేక రకాల పాటలు, అన్ని రకాల పాటలు పాడినప్పటికీ కొంత బాధ విషాదం ధ్వనించే పాటలు ఈరోజు మనం విందాం. వినబోతున్న పాట బాలమిత్రుల కథ చిత్రం నుండి.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం, మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

చిత్రసీమ కార్యక్రమంలో ఈరోజు ఎంతో బాధతో మన జానకమ్మ గారికి నివాళి అర్పిస్తూ జానకమ్మ గారు పాడిన పాటలు వింటున్నాం. ఆమె గురించి ఎంత మాట్లాడినా తక్కువే, ఎంత వివరించినా ఎంత వర్ణించినా తక్కువే, కనుక మాటలే రావడం లేదు. కేవలం మనసంతా నిండిన కృతజ్ఞతతో ఆవిడ పాటలు వినడం తప్ప. ఆవిడకు శాంతి చేకూరాలని, ఆవిడ అభిమానులు అందరికీ గుండె ధైర్యం కావాలని కోరుకుంటూ మనం ఆవిడ పాటలు వింటూ ఊరట చెందుదాం.

చిత్రసీమ కార్యక్రమంలో జానకి గారి పాటలు మనం ఇంతవరకు విన్నాం. సమయం 12 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం స్టూడియోలో సమయం 12:10:55. మీడియం వేవ్ 738 కిలోహెర్ట్స్ 6.5 మీటర్స్ డిఆర్ఎం రిసీవర్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ 729 కిలోహెర్ట్స్పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ కావ్యశ్రీ. ఈరోజు మన మాటలోకి వెళ్ళిపోతే నేను ఒక కథ చెప్తాను, కానీ నేను చెప్పే ఆ కథ ఒక సాధారణ వ్యక్తి కాదు. ఒక చిన్నారి, తన చేతిలో తుపాకీ లేదు, అధికారము లేదు, పెద్ద సైన్యం కూడా లేదు. ఆమె తన దగ్గరున్నది కేవలం ఒక కళ, చదువుకోవాలి అనే కళ. కానీ ఆ కళని ఆపాలని ప్రయత్నించిన వాళ్ళు ఒకరోజు ఆమెపైన తుపాకీని గురిపెట్టారు. అయితే ఆ రోజు పేలిన బుల్లెట్ తన జీవితాన్ని ఆపలేకపోయింది. దానికి బదులుగా ఆమె గొంతు ప్రపంచం మొత్తం వినిపించేలా చేసింది. 2012 అక్టోబర్ 9 పాకిస్తాన్లోని స్వాత్ లోయ స్కూల్ అయిపోయింది. మిగతా రోజుల్లోనే పిల్లలంతా స్కూల్ బస్సులు ఇంటికి బయలుదేరారు. బస్సులో నవ్వులు, కబుర్లు, రేపటి పరీక్షల గురించి మాటలు అంతా చాలా నార్మల్గా జరుగుతూ వెళ్తుంది. కానీ ఒకేసారిగా బస్సు ఆగింది. ఒక వ్యక్తి లోపలికి వచ్చి ఒకటే ప్రశ్న అడిగాడు, ఇక్కడ మలాలా ఎవరు అని. కొన్ని క్షణాలు ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ తర్వాత ఒక్కసారిగా తుపాకీ పేలింది. బుల్లెట్ నేరుగా 15 ఏళ్ల మలాలాను తాకింది. తను రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. ఆ వార్త కొన్ని గంటల్లోనే ప్రపంచమంతా వినిపించింది. ఒక స్కూల్ విద్యార్థినిపై గాల్పులు అనే ఈ వార్త చూసి లక్షలాది మంది బాధపడ్డారు. చాలామంది తను బతకదనే అనుకున్నారు. కానీ జీవితం ఆమె కోసం ఇంకొక పెద్ద లక్ష్యాన్ని సిద్ధం చేసి పెట్టింది. మలాలా యూసఫ్జై 1997 పాకిస్తాన్లోని స్వాత్ వ్యాలీలో జన్మించింది. చిన్నప్పటి నుంచి తనకి చదువు అంటే ఎంతో ఇష్టం. ఆ ఆసక్తినే ప్రధాన కారణం తన తండ్రి జియోద్దీన్ యూసఫ్జై. ఆయన ఒక ఉపాధ్యాయుడు మాత్రమే కాదు, విద్య సమాజాన్ని మార్చగలదని గట్టిగా నమ్మిన వ్యక్తి. తను సొంతంగా ఒక స్కూల్ని నడిపేవారు. చాలామంది అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలి అనుకునే రోజుల్లో ఆయన మాత్రం తన కూతుర్ని ఎప్పుడూ అలా చూడలేదు. నువ్వు అమ్మాయివి కాబట్టివి కాదు, నువ్వు మనిషివి కాబట్టి చదివే హక్కు నీకు కూడా ఉంది అనే భావనతో ఆమెను పెంచారు. మలాలా ఎన్నోసార్లు చెప్పింది, నా తండ్రి నాకు రెక్కలు ఇచ్చాడు, వాటిని కత్తిరించలేదు అని. ఒక తండ్రి తన కూతుర్ని నమ్మితే ఆ నమ్మకం ప్రపంచాన్ని మార్చగలదని ఈ కథ మనకి చెబుతోంది. కానీ కాలం ఒక్కసారిగా మారిపోయింది. ఆ ప్రాంతంలో తాలిబన్ల ప్రభావం పెరిగింది. అమ్మాయిలు స్కూల్కి వెళ్ళకూడదు, చదువుకోకూడదు, బయటకు రాకూడదు అని రూల్స్ పెట్టారు. ఒక్కో పాఠశాలని పేల్చివేయడం ప్రారంభించారు. ఎన్నో స్కూల్స్ మూతపడిపోయాయి. చదువు ఒక నేరంలా మారిపోయింది. ఈరోజు మనం కాలేజీకి ఆలస్యమైందని బాధపడుతున్నాం, అసైన్మెంట్ ఎక్కువగా ఉందని కంప్లైంట్ చేస్తాం. కానీ అక్కడ పరిస్థితి పూర్తిగా వేరే.

0: స్కూల్కి వెళ్లాలనే కోరిక కూడా ప్రమాదంగా మారిపోయింది. అయినా మలాల వెనక్కి తగ్గలేదు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: కేవలం 11 ఏళ్ల వయసులోనే తను ఎపెన్ ఫర్ బీబీసీ పేరుతో బ్లాగ్ రాయడం ప్రారంభించింది. ప్రతిరోజు తమ ప్రాంతంలో ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలియజేసేది. మాకు భయం ఉంది, కానీ మాకు చదవాలని కూడా ఉంది అనే ఆవిడ మాటలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. తర్వాత తను టెలివిజన్ ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడేవారు. చిన్న వయసులోనే వేలాది మంది చెప్పడానికి భయపడిన నిజాలను ధైర్యంగా చెప్పారు. ఆమె గొంతు ప్రపంచానికి ఆశగా వినిపించినా కొంతమందికి మాత్రం అది నచ్చలేదు. చివరికి ఆమెను మౌనం చేయాలనే ప్రయత్నమే ఈ కాల్పులకు కారణమైంది. దాని తర్వాత మలాలాను మొదట పాకిస్తాన్లో చికిత్స చేయించి తర్వాత బ్రిటన్కి తరలించారు. ఎన్నో రోజుల పాటు ఆవిడ ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు. ఎన్నో శస్త్రచికిత్సలు జరిగాయి, కానీ కోలుకున్న తర్వాత ఆమె చేసిన మొదటి పని ప్రతీకారం గురించి మాట్లాడడం కాదు, విద్య గురించి మాట్లాడడం. తనను కాల్చిన వారిపై ద్వేషం చూపలేదు, బదులుగా ప్రపంచంలోని ప్రతి చిన్నారి స్కూల్కి వెళ్లే రోజు రావాలని కోరుకుంది. 2013 జూలై 12 తన 16 పుట్టినరోజు సందర్భంగా ఐక్యరాజ్యసమితి వేదికపై మలాలా ఒక చారిత్రాత్మకమైన ప్రసంగం ఇచ్చారు. ఆ ప్రసంగం ప్రపంచాన్ని కదిలించేసింది. అందులో ఆవిడ చెప్పిన మాటలు ఇప్పటికీ కోట్లాది మందికి స్ఫూర్తి. ఒక పిల్లవాడు, ఒక ఉపాధ్యాయుడు, ఒక పుస్తకం, ఒక పెన్ ప్రపంచాన్ని మార్చగలవు. ఈ మాటలు కేవలం ఒక సూక్తిలా కాదు, విద్యాశక్తిపై ఆమెకున్న నమ్మకానికి నిదర్శనం. ఆ రోజునే ఐక్యరాజ్యసమితి 12 జూలై మలాలా డేగా ప్రకటించింది. ఈరోజు ఒక వ్యక్తిని గౌరవించడానికి మాత్రమే కాదు, విద్య కోసం పోరాడుతున్న ప్రతి చిన్నారిని గౌరవించే రోజు. ఆ తర్వాత మలాలా ఫండ్ అనే సంస్థను ప్రారంభించి ప్రపంచంలో ఎక్కడన్నా ఒక అమ్మాయి చదువుకోలేకపోతే ఆమెకు తోడుగా నిలవాలనే లక్ష్యంతో ఆ సంస్థ పనిచేస్తోంది. యుద్ధాలు, పేదరికం, వివక్ష, బాల్య వివాహాలు ఇలాంటి కారణాల వల్ల విద్యకు దూరమవుతున్న బాలికలకు సహాయం చేస్తుంది. ప్రభుత్వాలతో చర్చలు జరపడం, విద్యా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, అమ్మాయిల చదువులకు నిధులు సమకూర్చడం ఇలాంటి ఎన్నో పనులను ఈ సంస్థ చేస్తోంది. అంటే మలాలా పోరాటం ఒక సంఘటనతో ముగియలేదు, అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: రెండు వేల 2014 కేవలం 17 ఏళ్ల వయసులోనే మలాలా ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కురాలిగా నోబెల్ శాంతి బహుమతి అందుకుంది. ఆ గౌరవం ఆమె వ్యక్తిగత విజయం కాదు, చదువు కోసం పోరాడుతున్న ప్రతి చిన్నారి విజయం. ఆ తర్వాత ఆమె ఇంగ్లాండ్లోని ప్రపంచ ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకొని తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. ఈరోజు కూడా ఆమె ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ విద్య, మహిళల హక్కులు, సమాన అవకాశాల కోసం అవగాహన కల్పిస్తోంది. అంతర్జాతీయ వేదికలపైన ప్రసంగిస్తోంది, ప్రపంచ నాయకులతో సమావేశమవుతుంది. ఒకప్పుడు స్కూల్కి వెళ్లే హక్కు కోసం పోరాడిన చిన్నారి ఈరోజు ప్రపంచ విద్యా విధానాల గురించి మాట్లాడే నాయకురాలిగా ఎదిగింది. మలాలా కథలో మనకు కనిపించేది కేవలం ఒక అవార్డు కాదు, ఒక ధైర్యం. కేవలం అదొక పోరాటం కాదు, ఒక తండ్రి తన కూతురుపై పెట్టిన నమ్మకం. కేవలం ఒక వ్యక్తి విజయం కాదు, విద్య అనే శక్తి ఎంత గొప్పతో చెప్పించే ఉదాహరణ. మనలో చాలామంది ఈరోజు చదవాలని లేదు, రేపటి నుంచి మొదలు పెడదాం, ఈ సబ్జెక్ట్ ఎందుకు అని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రపంచంలో ఇంకా లక్షలాది మంది పిల్లలు ఒక స్కూల్ బెంచ్ పైన కూర్చోవడానికి కలలు కంటున్నారు. మన దగ్గరున్న అవకాశాలు వాళ్ళకి లేవు. అందుకే ఈరోజు మలాలాను గుర్తు చేసుకోవడం కేవలం ఆమె కథ వినడం కాదు, మనకు దక్కిన విద్యను గౌరవించడం కూడా. పుస్తకం చేతిలో ఉండడం ఒక అదృష్టం, మంచి గురువు దొరకడం ఒక వరం, నేర్చుకునే అవకాశం రావడం మన బాధ్యత. ఆ అవకాశాన్ని సద్వినియోగం

సద్వినియోగం చేసుకున్నప్పుడే మనకు చదువుకు అసలైన అర్థం ఉంటుంది. కాబట్టి ఈ మలాలా డే సందర్భంగా మనం అందరం ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. ప్రతిరోజు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుందాం. మనతో పాటు ఇంకొకరిని నేర్చుకునేలా ప్రోత్సహిద్దాం. ఎందుకంటే నిజమైన మార్పు ఎప్పుడు ఒక తరగతి గదిలోనే మొదలవుతుంది.

0: ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా ఎదుర్కొంటున్న ఒక మానసిక ఒత్తిడి గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే, కంపారిజన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ జాయ్. అంటే తెలుగులో చెప్పాలంటే, పోలికలు మన ఆనందాన్ని దొంగలిచ్చేస్తాయి. ఇది చాలా చిన్న సెంటెన్స్లో అనిపించవచ్చు, కానీ ఇందులో దాగి ఉన్న నిజం చాలా గొప్పది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది జీవితంలో సమస్యలు బయట వాటి కంటే మనస్సులో జరిగే పోలికల వల్లే ఎక్కువ వస్తున్నాయి. ఒక్కోసారి మన రోజును గుర్తు చేసుకుందాం. ఉదయం లేవగానే ఏం చేస్తాం? ఫోన్ తీస్తాం, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూ ఉంటాం. కొంతమంది కొత్త కార్ కొన్ని ఫోటోలు పెడతారు, ఇంకొంతమంది విదేశాల్లో చదువుకుంటున్న వీడియోస్ షేర్ చేస్తారు, ఎవరు కొత్త ఉద్యోగం వచ్చిందని ఆనందంగా పోస్ట్ చేస్తారు, ఇంకొకళ్ళు ట్రిప్కి వెళ్ళి ఆ ఫొటోస్ పోస్ట్ చేస్తారు. ఇవన్నీ చూస్తుండగా మనకి తెలియకుండా మనలోనే ఒక చిన్న ఆలోచన మొదలవుతుంది, వాళ్ళంతా ఇంత ముందుకు వెళ్ళిపోయారు, నేను మాత్రం ఇంకేం చేస్తున్నాను అని. ఈ యొక్క ప్రశ్న చాలాసార్లు మన దగ్గర ఉన్న ఆనందాన్ని దూరం చేస్తుంది. నిజానికి మన జీవితంలో ఏమీ మారలేదు, కానీ దాన్ని చూసే కోణం మారిపోతుంది. నిజం చెప్పాలంటే ఈ పోలికలు సోషల్ మీడియాతో మొదలు కాలేదు. చిన్నప్పటి నుంచే మనం వీటిని వింటూ పెరిగాం. పక్కింటి వాళ్ళకి ఆ పిల్లడికి 9 మార్కులు వచ్చాయి, నేను తక్కువ తెచ్చుకున్నావు, నీ ఫ్రెండ్స్కి జాబ్ వచ్చింది, నీకు ఇంకా రాలేదా, అతను ఇల్లు కట్టేశాడు, తను విదేశాలకు వెళ్ళిపోయింది, నువ్వు ఇంక ఇక్కడే ఉన్నావా. ఈ మాటలు చాలామందికి కొత్తవి కాదు. మొదట ఈ పోలికల్ని మనకి ఇతరులు మనకి చూపిస్తారు. కొంతకాలానికి మనకి ఇది అలవాటు అయిపోయి మనలో ఒక భాగం అయిపోతుంది. తర్వాత ఎవరేం చెప్పకపోయినా మనమే మన జీవితాన్ని ఇతరుల జీవితంలో పోల్చుకుంటూ ఉంటాం. మన విజయాల్ని కూడా చాలా చిన్నచూపు చూస్తూ ఉంటాం. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతాం. సోషల్ మీడియాలో కనిపించేది అందరి జీవితంలోనే హైలైట్ మూమెంట్స్ మాత్రమే. దాన్ని పోల్చుకొని మన జీవితంలో ప్రతి క్షణాన్ని అపజయాలతో ప్రతిరోజు పోల్చుకో బాధపడక్కర్లేదు. వాళ్ళు వాళ్ళకు వచ్చిన రిజెక్షన్ని స్టేటస్లో పెట్టారు, ఏడ్చింది రీల్లాగా పోస్ట్ చేయరు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కెమెరా వెనకే ఉండిపోతాయి. మనకు అనిపించేది మాత్రమే వాళ్ళ విజయాలు, నవ్వులు, సెలబ్రేషన్స్. అందుకే సోషల్ మీడియా చూసి మన జీవితాన్ని పోల్చడం మాత్రం సరైంది కాదు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: అలానే ఇంకొక విషయం ఏమిటి అంటే, అందరికీ జీవితం ప్రారంభం అవడానికి కూడా ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. కొంతమందికి 22 ఏళ్ళకే మంచి ఉద్యోగం వచ్చేస్తుంది, ఇంకోమందికి 30 ఏళ్ళ తర్వాత అవకాశం వస్తుంది. కొంతమంది చిన్న వయసులోనే వ్యాపారం మొదలు పెట్టేస్తారు. కొంతమంది ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత కానీ చూడలేరు. ఒక మామిడి చెట్టు ఒక సమయంలో పండ్లు ఇస్తుంది, కొబ్బరి చెట్లు ఇంకో సమయంలో ఇస్తుంది. అలానే ఏ చెట్టు తక్కువ కాదు కదా. అలానే మన జీవితాలు కూడా ఒకే టైం టేబుల్ని ఫాలో అవ్వవు. ఒక్కొక్కళ్ళ గడియారంతో మన దాన్ని పోల్చకూడదు. పోలికలు ఎక్కువగా ఉంటే మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఒకప్పుడు మనకు బాగా నచ్చేవి ఇతరులు చూసిన తర్వాత సరిపోవట్లేదు అని అనిపించడం మొదలవుతుంది. కొంతమందిలో తమలో ఉన్న ప్రతిభను కూడా మర్చిపోతారు. ఇంకొంతమంది ఏదన్నా కొత్తగా ప్రయత్నించాలన్న ధైర్యాన్ని కోల్పోతారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఒకటే ఆలోచన తిరుగుతూనే ఉంటుంది, నేను వాళ్ళంతా కాదు. కానీ నిజంగా ఆలోచిస్తే ప్రపంచంలో మనలాగే ఇంకొకరు ఉండరు. ప్రతి మనిషికి ప్రత్యేకమైన ప్రతిభ, ప్రత్యేక ప్రయాణం ఉంటుంది. మన బలం వేరొకరిలో ఉండకపోవచ్చు, అలానే వేరొకరి బలం మనలో ఉండకపోవచ్చు. అంతే, పోలిక కంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనం ప్రతిరోజు ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలి. నిన్నటి నుంచి ఇవాళకి ఏదైనా కొత్తగా నేర్చుకున్నానా, ఒక అడుగు ముందుకెళ్ళానా అని. ఆ సమాధానం అవును అయితే చాలు. ఎందుకంటే నిజమైన పోటీ పక్కన వాళ్ళతో కాదు, నిన్నటి మనతో. మన ప్రయాణాన్ని మనమే ఆస్వాదించడం నేర్చుకున్నప్పుడు మాత్రమే నిజమైన ఆనందంగా అనిపిస్తుంది. ఇతరులను దాటి వెళ్ళడం విజయం కాదు, మన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడమే అసలైన విజయం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: రాత్రి నిద్రపోయే ముందు 5 నిమిషాలు మీకోసం మీరు కేటాయించండి. మీ జీవితంలో ఇప్పటివరకు సాధించిన చిన్న చిన్న విషయాలను గుర్తు చేసుకోండి. మీ కుటుంబం, స్నేహితులు, ఆరోగ్యం, చదువు, కళలు, వీటిలో చాలా గొప్ప సంపద దాగి ఉంటుంది. అది మీకే అర్థమవుతుంది. ఇతరుల జీవితాన్ని చూసి నిరాశపడే బదులు మన జీవితాన్ని మరింత అందంగా మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి కథ ప్రత్యేకమైనదే. మన కథ మనమే రాయాలి, మన విజయాన్ని మనమే నిర్మించాలి. జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటూ గడిపే

మౌనరాగం సినిమాలోంచి జానకమ్మ గారు పాడిన చిన్ని చిన్ని పాట విన్నాం. ఆవిడ 48,000కు పైగా పాటలు పాడారు. 50 సంవత్సరాల జర్నీ ఆవిడది. 2000 కన్నా ఎక్కువ సినిమాలు చేశారు. ఒక 5 తరాల వాళ్ళ మ్యూజిక్ని ఆవిడ పాటల రూపంలో ఇచ్చారు. దాదాపుగా భారతదేశంలో ఉన్న 20 లాంగ్వేజెస్లో ఆవిడ పాడారు. ఈరోజు మన మధ్యలో లేకపోవడం బాధాకరమే. తిరిగి మన మాటల్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడే మలాల జీవిత కథ గురించి విన్నాం కదా. తన కళను నమ్మి ప్రపంచం మొత్తం అమ్మాయిల విద్య కోసం గొంతెత్తిన ఒక ధైర్యవంతురాల గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం మాత్రం మనందరి జీవితాలకి చాలా దగ్గరగా ఉంటుంది.

తప్పితే మన సమయాన్ని మనమే కోల్పోతాం, మన సంతోషాన్ని కూడా. కానీ మన ప్రయాణాన్ని ప్రేమించడం నేర్చుకుంటే చిన్న విజయం కూడా పెద్ద సంబరంలా మారుతుంది. ఇవి ఈరోజు కబుర్లు. మరిన్ని విషయాల గురించి మాట్లాడుకోవడానికి తర్వాత యువతరంగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ కావ్యశ్రీ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. 3 దేశాల పర్యటనలో మొదటి భాగంగా మోదీ ఈ నెల 6 నుండి 8 వరకు ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పర్యటన 2వ భాగంలో మోదీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వెళ్లారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ భారత ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలో కూడా పాల్గొన్నారు. ఈ 3 దేశాల పర్యటనలో చివరిగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఈ నెల 10 నుండి 11 వరకు ఆక్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. ఆక్లాండ్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ది చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏక్ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరో సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆసమాన్ హమారే సాథ్ है. पाने को काफी कुछ है और मैं जानता हूं हम सफल होंगे.
0: ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులు ముగించింది. ఈ పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, శాసనసభ్యులు, రాజ్యాంగ నిపుణులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియాతో చర్చలు జరిపింది. మొదటి రోజున కమిటీ ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాజ్యాంగ నిపుణులు, రాష్ట్ర ఎన్నికల సంఘం, గోవా విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమైంది. నిన్న ముగింపు రోజున కమిటీ గోవా శాసనసభ స్పీకర్ డాక్టర్ గణేష్ గాంకర్, ప్రతిపక్ష నాయకుడు యూరి అలెమావో, వివిధ రాజకీయ పార్టీల శాసనసభ్యులతో చర్చలు జరిపింది. పర్యటన సందర్భంగా కమిటీ చైర్మన్ పార్లమెంటు సభ్యుడు పీపీ చౌదరి మాట్లాడుతూ, ఏకకాల ఎన్నికల వల్ల పాలన బలోపేతమవుతుందని, వ్యయం తగ్గుతుందని, తరచుగా జరిగే ఎన్నికల వల్ల కలిగే అంతరాయాలు తగ్గుతాయని చెప్పారు. దేశవ్యాప్త సంప్రదింపుల్లో భాగంగా కమిటీ తదుపరి లక్నోలో పర్యటిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా మంత్రి ప్రారంభిస్తారు. వాతావరణ

0: మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1,25,00,000 పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60,00,000 స్థానిక జాతుల మొక్కలు నాటనుంది. యెమెన్కు ప్రయాణించే భారతీయ పౌరులపై కొన్ని షరతులు విధిస్తూ 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది. యెమెన్లో అంతర్యుద్దం, సాయుధ ఘర్షణల కారణంగా భద్రతా వాతావరణం క్షీణించడంతో ఆ దేశానికి భారతీయ పౌరుల ప్రయాణాలను నియంత్రించడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అయినప్పటికీ అత్యవసరం కాని ప్రయాణాల కోసం యెమెన్కు వెళ్లవద్దని భారతీయ పౌరులందరికీ సూచించింది. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే స్థానిక భద్రతా పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే వెళ్లాలని, తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు ప్రయాణించడాన్ని ఖచ్చితంగా నివారించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. గుర్తింపు పొందిన మినహాయింపు ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులను నడుపుతున్న సంస్థలు తమ స్థితిని క్రమబద్దీకరించుకోవడానికి ఇది ఒకేసారి లభించే సువర్ణ అవకాశం. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇన్కంటాక్స్ యాక్ట్ 1961 కింద గుర్తింపు పొంది ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టును నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకి కర్ణాటకలోని మైసూర్లో నిన్న మరణించారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సినీ ప్రస్థానంలో కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో దాదాపు 48,000 పాటలు పాడారు. ఆమె ఎన్నో తరాల చలనచిత్ర తారలకు తన గొంతునందించారు. ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, కెవి మహదేవన్, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో కలిసి ఆమె పనిచేశారు. ఎస్ జానకి మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటన్నారు. వివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయని కొనియాడారు. ఈ శోక సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, యావత్ సంగీత ప్రపంచానికి మోదీ తన సానుభూతిని తెలియజేశారు. వింబుల్టన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు జానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. మహిళల డబుల్స్ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. నిన్న లండన్లోని సెంటర్ కోర్టులో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల లిండా నోస్కోవా తోటి చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకుంది. రానున్న 4 రోజుల పాటు దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది.
1: We have given orange alert for next 2 days, and for Assam Meghalaya it is a red alert. After 2 days, heavy rainfall activity likely to continue over these subdivisions. And if you talk about the another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsular India, Central India, West Central India, and plains of Northwest India. Heavy rainfall activity, if you talk about Northwest India, may occur over Northern Punjab, Northern Haryana during next 2 days, and over Uttarakhand, it may occur for next 6-7 days.

వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్ లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: राजकुमार हिरानी। तो श्रोताओं, इसी संदेश के साथ आज का ये विशेष हिंदी कार्यक्रम यही समाप्त होता है। फिर मिलेंगे एक नए विषय, नए विचारों और नए उत्साह के साथ इसी तरंग पर। तब तक के लिए जयदीप को दीजिए अनुमति, सुनते रहिए आकाशवाणी हैदराबाद। नमस्कार।
1: ఆకాశవాణి సమయం మధ్యాహ్నం 1:10 వస్తోంది. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తెలుగా ఉషారమణి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విద్య వైద్య రంగాలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. రోడ్లు అభివృద్ధికి సూచికలని, వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతుందని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోని కాచిగూడ డివిజన్లో నిర్వహించిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. ప్రతి శని ఆదివారాలు బస్తీల్లో పర్యటించే కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదని, వాస్తవ హైదరాబాద్ బస్తీల్లోనే ఉందని అన్నారు. వర్షాకాలం వచ్చినా రోడ్ల మరమ్మతులు చేయలేదని, వీధి లైట్లు వెలగక బస్తీలు చీకటిమయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని జీహెచ్ఎంసీ జలమండల అధికారులు వెంటనే స్పందించాలని కూడా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. అంతకుముందు కచ్చిగూడలో కిషన్ రెడ్డికి మహిళలు, కార్యకర్తలు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర మధ్యలో ఆయన ఒక స్థానిక టిఫిన్ సెంటర్లో ఆగి ప్రజలతో ముచ్చటిస్తూ టీ తాగారు. అనంతరం తన టీ బిల్లును స్వయంగా ఫోన్పే ద్వారా చెల్లించి సామాన్యుడిలాగా ప్రజల మనసులు గెలుచుకున్నారు. విద్యా వైద్య రంగాలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 30 పడకల అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణం పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వట్పల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాల ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీల అవసరం లేకుండానే నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటే 1,000 కోట్ల రూపాయలతో వాటిని ఎందుకు నిర్మించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడి ఇప్పుడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని ఆయన ఆరోపించారు. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే విశ్రాంత ఇంజనీర్లతో ఏర్పడిన కమిటీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణాన్ని గతంలోనే వ్యతిరేకించిన వారు ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ రాజకీయాలకు అతీతంగా సాగుతుందని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ స్పష్టం చేసింది. అమరజ్యోతి స్మారక ప్రాంగణంలో నిన్న తెలంగాణ ఉద్యమ జేఏసీ స్టీరింగ్ కమిటీ నాయకులతో కమిటీ సమావేశమైంది. ఉద్యోగ సంఘాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు ఉద్యమం నాటి పరిస్థితులను పంచుకున్నారు. ఉద్యమకారులకు ప్రశంసా పత్రాలు, ఇళ్లు లేని నిరుపేద ఉద్యమకారుల కుటుంబాలకు 250 గజాల స్థలం, వృద్ధాప్య పింఛన్లు, ఉచిత కార్పొరేట్ వైద్యం కోసం ప్రత్యేక హెల్త్ కార్డులు అందించాలని, ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్లో అర్హులైన ఓటర్లందరి పేర్లు బీఎల్ఓలు నమోదు చేయించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జుపల్లి కృష్ణారావు అన్నారు. మంచిర్యాలలో ఎస్ఐఆర్పై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడుతూ,
3: రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ సార్ దేశంలో ఎప్పుడైతే ఇంటెన్సివ్ ఓటర్ లిస్టు సమగ్రంగా చేసే కార్యక్రమం జరిగిందో, ఎవరైతే చనిపోయిన వాళ్ళ పేరుంటే తీసేయడం, డబుల్ నేమ్స్ ఉంటే తీసేయడం, ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఒక ఓటు కూడా తొలగించి

0: పెట్టబడకుండా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం.
1: డిజిటల్ గవర్నెన్స్ లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వ అధికారులు ఉద్యోగులకు కృత్రిమ మేధస్సుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను రాష్ట ప్రభుత్వం ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క దిశానిర్దేశంలో ప్రణాళిక శాఖ టీజీ మ్యాథ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రాక్టికల్ ఏఐ, జనరేటివ్ ఏఐ అంశాలపై శిక్షణ అందిస్తారు. ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలను చేరవేయడం, పరిపాలనలో ఏఐ వినియోగాన్ని విస్తరించడమే దీని లక్ష్యమని అధికారులు చెప్పారు. భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసిన టీజీ మ్యాథ్ ఇప్పటికే 180 పైగా ఏఐ స్టార్టప్లకు ప్రోత్సాహం అందిస్తూ రాష్ట్రంలో కృత్రిమ మేధస్సు ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రోడ్లు అభివృద్దికి సూచికలని, వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మునుగోడు రోడ్డు పరిధిలో సుమారు 76 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. గత 10 ఏళ్లలో నకరేకల్ వెనుకబాటు గురైందని, తమ ప్రభుత్వ హయాంలో అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. బీబీనగర్ నడికుడి మార్గంలో డబుల్ ట్రాక్ నిర్మాణం వల్ల రాకపోకలకు అంతరాయం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ఆర్ఓబీల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి చెప్పారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఎస్ జానకి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్, తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను అలరించిన అపూర్వ గాయని జానకి అని కొనియాడారు. మరోవైపు భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గానంతో దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన గానకోకిల ఎస్ జానకి మరణం ఎంతో విచారకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆమె ఆలపించిన వేలాది పాటలు, వైవిధ్యభరితమైన స్వరాలు తరతరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. మంచిర్యాలలో నిన్న రాత్రి కార్డన్ సర్చ్ నిర్వహించిన సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ,
2: తప్పు కనిపిస్తే తప్పకుండా కఠిన చర్య ఉంటది. నేను ఎవరికి విన్నాము, ఎవరికి క్షమించుకోలేము. ఒక మనిషి చేసిన తప్పుతో 10 మందికి బాధ ఉంటది. ముఖ్యమైన ఉద్దేశం మీ అందరికీ ఒక కరెక్ట్ దారి. ఇప్పుడు రీసెంట్ గానే మనకు చాలా ఉపాధి వస్తుంది. ఆ ఉపాధిలో మీరు తయారీ చేసి మీరు ప్రిపేర్డ్ గా ఉండి భాగం తీసుకుంటే మీకు సక్సెస్ ఉంటది.
1: వరి పంట కంటే ఆయిల్ పామ్ సాగు చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చునని రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబులాపూర్ గ్రామానికి చెందిన రైతు తాట్ల లక్ష్మీ నర్సయ్య చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ లక్ష్మీ నర్సయ్య,
3: నేను 4 ఎకరాలు పెట్టా, 200 మొక్కలు పెట్టినా. వరి పంట కంటే చాలా ఉన్నతమైనటువంటి పంట. వరి పంటలో ఉన్నటువంటి నష్టాలు దీంట్లో ఉండవు. ఈ గాలి వానలకు, తుఫానులు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండవు. చాలా బాగుంది. ఒక టన్ను వచ్చినా 20,000 వరకు తప్పకుండా వస్తాయి. మంచి ఆదాయము. దీని వైపు ఆలోచించి రైతులు పెట్టుకుంటే చాలా మంచిది.
1: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడిచే జంతు వధశాలలో కాకుండా సొంత పశువుల పాకలో అపరిశుభ్ర వాతావరణంలో జబ్బుపడిన గొర్రెల మేకలను నిబంధనలకు విరుద్ధంగా వధిస్తూ విక్రయిస్తున్న వ్యాపారిపై జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ 1,00,000 రూపాయలు జరిమానా విధించారు. ఈ రోజు జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని మాంసం విక్రయ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీ నిర్వహించారు. పరిశుభ్రత లేని మాంసాన్ని స్వాధీనం చేసుకుని నిబంధనలు పాటించకుండా అక్రమంగా వ్యాపారం కొనసాగించిన వ్యాపారికి జరిమానా విధించారు. రైతు డిస్కామ్ ఏర్పాటుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి లైసెన్స్ జారీ చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 4 నెలల్లోగా సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలని ఆదేశించింది. 3 నెలల్లోగా సమగ్ర వ్యాపార ప్రణాళిక సమర్పించాలని కూడా సూచించింది. 6 హత్యల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పీర్ రాజ్ కుమార్ అచూకే తెలిపిన వారికి 2,00,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తామని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది. నిందితుడు అరెస్టుకు దారితీసే విశ్వసనీయ సమాచారం అందించే వారికి ఈ బహుమతి ఇవ్వనున్నట్లు తెలియజేసింది. సమాచారాన్ని 8712665324 అనే నంబర్లో చేవెళ్ల పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చు. 8712665324 అనే ఫోన్ నంబర్కి సమాచారం అందించాలి. అభయహస్తం పథకం కింద ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన వారు తెలంగాణ ప్రాంతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సింగరేణి సంస్థ సూచించింది. విశేషాలు మరొకసారి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విమర్శించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ చెప్పారు. రోడ్లకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం జరుపుతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రోతలకు నమస్కారం. నేను డాక్టర్ మనోజ్ కుమార్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం క్రీడా ఆధారిత విద్య, ప్లే బేస్డ్ ఎడ్యుకేషన్. దీన్ని ప్రారంభించే ముందు ఒక చిన్న విషయాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం. మనకి చిన్నతనంలో, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకు బాగా గుర్తున్న విషయాన్ని ఒకదాన్ని ఏదన్నా గుర్తు తెచ్చుకోండి. మనకి మెయిన్గా గుర్తొచ్చే విషయాలు మనం చిన్నప్పుడు చేసిన అల్లరి పనులు కానీ, ఆడిన ఆటలు కానీ, మనం చేసిన చిన్న చిన్న తప్పు, ఇవి మాత్రమే మనకి మెయిన్గా గుర్తుంటాయి. మనం మామూలుగా మనం చదువుకున్న క్లాస్లో చేసిన అల్లరి పనులు కానీ ఇట్లాంటివే ఎక్కువ వింటూ ఉంటాం. ఇట్లాంటివే మన మెదడు మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అసలు మనం చేసిన పనులలో చాలా రకాల పనులు ఉంటాయి, మళ్ళీ వాటిలో వీటిని మాత్రమే మన బ్రెయిన్ ఎందుకు మనకి ముందుకు తీసుకొని వస్తుంది. సో వీటిని మాత్రమే మన బ్రెయిన్ బాగా ఎందుకు గుర్తు పెట్టుకుంటుంది, ఇది మనం ఒక నిమిషం ఆలోచించాల్సిన విషయం. మనం మామూలుగా అనుకుంటున్నట్టుగా ఆటలు ఆడడం అనేది ఒక చిన్న టైంపాస్ విషయం కాదు. అది చిన్నపిల్లలు నేర్చుకునే విధానం. అంటే వారు ఒక విషయం గురించి అర్థం చేసుకోవడం, దాన్ని పరిశోధించడం మరియు నేర్చుకోవడం, ఇది ప్రతి ఒక్క చిన్నపిల్లాడి విషయంలో చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మన బ్రెయిన్ చాలా చురుగ్గా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటుంది. మరీ ముఖ్యంగా 3 నుంచి 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మెదడు అత్యంత వేగంగా పెరుగుతుంది. దీన్ని మనం గోల్డెన్ పీరియడ్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అంటాం. సో ఈ టైంలో, ఈ గోల్డెన్ పీరియడ్లో ఉన్నప్పుడు మనం ఎంత బాగా వాళ్ళకి ఈ నేర్చుకునే విధానాన్ని నేర్పిస్తే వాళ్ళు అంత చురుగ్గా, అంత బెటర్గా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అసలు సైన్స్ ఏం చెప్తుంది ఈ క్రీడా ఆధారిత విద్య గురించి? సో మనకి బ్రెయిన్లో మెయిన్గా ఏంటి అంటే ఈ 3 నుంచి 6 సంవత్సరాల టైంలో చాలా విషయాలు బ్రెయిన్ నేర్చుకుంటుంది. ఎలాంటి విషయాలు? ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ అంటాం. ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ అంటే ఏంటి అంటే ఒక పని చేసేటప్పుడు రూల్స్ పాటించడం కానీ, మన ఎమోషన్స్, భావోద్వేగాలు అనేది నియంత్రించుకోవడం కానీ, ప్లానింగ్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, ఇట్లాంటివి అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ కింద తీసుకుంటాం. సో మనకి ఈ క్రీడా ఆధారిత విద్య వల్ల మనకి మెయిన్గా బ్రెయిన్లో ఈ ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ అనేది పెరుగుతుంది. అండ్ సెకండ్ విషయం ఏంటి అంటే ఓవరాల్ ఇంప్రూవ్మెంట్. ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అంటే మామూలుగా చిన్నపిల్లల ఎదుగుదలలో మనం చూసే విషయాలు ఏంటి అంటే ఫిజికల్గా ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇంటలెక్చువల్గా, ఎమోషనల్గా ఎంత ఉంటుంది, అండ్ సోషల్గా కూడా. ఫిజికల్గా అంటే కండరాల బలం కానీ, పరిగెత్తడం, ఆడడం, గెంతడం, ఇట్లాంటివన్నీ అన్నిటి వల్ల వాళ్ళకి కండరాల్లో బలం అనేది పెరుగుతుంది. అలానే కొన్ని ఫైన్ ఆర్ట్స్ ఉంటాయి. ఫైన్ ఆర్ట్స్ అంటే చిన్న చిన్న పూసలతో ఆడడం కానీ, గవ్వల్లాగా పైకి ఎగిరేసి పట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఈ కండరాల కదలిక ఎంత పరిధిలో అవ్వాలి, ఎంత స్పీడ్తో అవ్వాలి అనేది కూడా పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మన పిల్లలు మన తెలివి తేటలు నేర్చుకోవడం, ఒక పనిని చెయ్యడం, ఆ పని చేసిన తర్వాత దాంట్లో మిస్టేక్స్ చేయడం, ఆ మిస్టేక్స్ నుంచి మళ్ళీ కొత్తగా నేర్చుకోవడం, మళ్ళీ కొత్తగా ఒక విషయాన్ని మనం స్టార్ట్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని పునరాలోచించుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ చేయడం అనేది ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటాం. అలానే కాకుండా క్రీడల వల్ల మనకి ఇంకోటి ఉపయోగం ఏంటి అంటే ఎమోషనల్ డెవలప్మెంట్. ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే

మనకి జరిగే భావోద్వేగాలు ఒక గేమ్లో ఒక ఆటలో ఆడడం ఆడినప్పుడు కొన్నిసార్లు గెలుస్తుంటాం, కొన్నిసార్లు ఓడిపోతూ ఉంటాం. ఎప్పుడైతే గెలుస్తుంటామో మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది అది ఇచ్చేస్తుంది. అలాగే ఎప్పుడైతే మనం ఓడిపోతామో, ఓడిపోయినప్పుడు మనకు ఒక రకమైన విచారం వస్తుంది, దాని నుంచి ఒక రకమైన నిరాశని మనం వస్తుంది. దాన్ని తట్టుకోవడం ఎట్లా, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఫ్యూచర్లో వస్తున్నప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది కూడా మనం ఎమోషనల్ డెవలప్మెంట్ మనకి పిల్లల్లో క్రీడల వల్ల వస్తూ ఉంటుంది. అవే కాకుండా సోషల్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎదురుగా ఉన్న వాళ్ళతో లేదు మన పక్కన ఉన్న వాళ్ళతో ఏ విధంగా మనం బిహేవ్ చేస్తూ ఉన్నాం. సో అట్లాంటి విషయాలు, ఒక చిన్న విషయమే ఉంది, ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం, ఒక బొమ్మలాట ఆడుకుంటూ ఉన్నారు. సో ఎప్పుడైతే ఒక ముగ్గురు నలుగురు పిల్లలు కలిసి బొమ్మలు ఆడుకుంటూ ఉన్నారో, ఒక్కొక్క బొమ్మని ఒకళ్ళు పంచుకోవడం, నాకు ఇది కావాలి అది కావాలని గొడవ పడినా కానీ వాళ్ళు ఆ పంచుకోవడం అనేది నేర్చుకుంటూ ఉంటారు. సో ఇతరులతో ఎట్లా మాట్లాడాలి, లేదు నాకు ఒక రకమైన బొమ్మ కావాలంటే ఇతరులను ఎట్లా అడిగి ఒప్పించుకోవాలి. సో ఇవన్నీ కూడా సోషల్ డెవలప్మెంట్ కింద వస్తాయి. ఇలాంటివన్నీ కూడా మన బ్రెయిన్లో అవుతుంటాయి. ఈ రకమైన అన్ని డెవలప్మెంట్స్ కూడా మనకి బ్రెయిన్లో ఒక రకమైన చేంజెస్ని కలగజేస్తూ ఉంటాయి. ఎలాగా అంటే, సో ఎప్పుడైతే మనకు ఒక పిల్లవాడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నాడో, నేర్చుకుంటున్నప్పుడు కొత్త కొత్త సైనాప్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. సైనాప్స్ అంటే రెండు నరాల మధ్యలో ఉండే కనెక్షన్. ఎప్పుడైతే పిల్లోడు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాడు, దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాడో, అట్లాంటి టైంలో ఏమవుతుంది అంటే ఎక్కువ సార్లు ఈ సైనాప్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇంకో సైనాప్స్కి వెళ్తుంది. ఒక నరం నుంచి ఇంకో నరానికి మనకి ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పిల్లవాడు పదే పదే అదే పని చేస్తున్నాడు, లేదు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు అన్నప్పుడు, ఆ కొత్త కొత్తగా నరాల మధ్యలో కనెక్షన్లు ఏర్పడడం, ఉన్న కనెక్షన్స్ చాలా స్ట్రాంగ్ అవ్వడం లాంటివి అవుతూ ఉంటాయి. సో వీటి వల్ల మనకి ఫ్యూచర్లో లాభం ఏంటి అంటే, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము కొత్తగా ఏదో ఆలోచించకుండా ఆల్రెడీ మన బ్రెయిన్ గుర్తుపెట్టుకున్న విషయాలు, చిన్న చిన్న విషయాలు, ఆ విషయాలను మళ్ళీ మన బ్రెయిన్ రీఇమాజిన్ చేసుకొని మనం తొందరగా పనిచేయడానికి పనిచేస్తుంది. సో సైనాప్టిక్ డెవలప్మెంట్ కూడా సైనాప్టిక్ ప్రూనింగ్ అంటాం. సో ఆ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అండ్ చిన్నపిల్లలు చాలా విషయాలు కూడా చూసి నేర్చుకుంటారు, ఐదర్ పెద్దవాళ్ళ నుంచి కానీ సహచరుల నుంచి కానీ, ఒక వాళ్ళు ఆడే పద్ధతిని కానీ వాళ్ళు మాట్లాడే పద్ధతిని కానీ ఇవన్నీ చూసి నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే పిల్లలు ఇట్లాంటి వాటికి రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎక్కువసార్లు దాన్ని చూస్తున్నారు, సో ఆడుకోవడాన్ని ఎక్కువసార్లు చూస్తున్నారు, లేకపోతే పెద్దవాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది చూస్తుంటారు, సో దాని నుంచి పిల్లలు నేర్చుకోవడం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి సైన్స్ ప్రకారం మన బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడం కోసం, నరాలు మంచిగా పెరగడానికి కోసం కూడా ఇట్లాంటి క్రీడా సంబంధిత ఆటలు అనేవి చాలా ఉపయోగపడుతుంటాయి. మరి ఈ ఆటల్లో రకాలు ఏమన్నా ఉన్నాయా, లేదు రకరకాల ఆటల వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దీంట్లో మొదటిది ఏంటి అంటే ఆబ్జెక్ట్ ప్లే. ఆబ్జెక్ట్ ప్లే అంటే వస్తువులతో ఆడుకోవడం, చిన్న చిన్న వస్తువులు. ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకుంటే, మన చిన్నతనంలో మనం చూసేవేంటి, చిన్న చిన్న రాళ్ళు కానీ, కట్టెపుల్లలు కానీ, ఇసుక కానీ, ఇట్లాంటివి ఏ రకమైన వస్తువు అయినా పర్లేదు, అట్లాంటి వస్తువులతో మనం ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో చిన్నపిల్లలు కూడా ఈ వయసులో ఏం చేస్తూ ఉంటారు అంటే, ఏదో మనకి అది అవసరం లేని విషయమైనా, అవసరం లేని చిన్న వస్తువు అయినా దాంతో ఏదో ఆడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది వాళ్ళలో కొత్త కొత్త క్రియేటివిటీని పెంచుతుంది. కొత్తగా ఆలోచించే విధానం కానీ, చిన్న చిన్నగా బ్రిడ్జ్ కట్టేటట్టుగా ప్రయత్నించడం కానీ, లేదు ఒక దానిపై ఒకటి పేర్చి కానీ ఇట్లా ఆడుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి ఆడుకోవడము, దీనివల్ల వాళ్ళకి క్రియేటివిటీ, గురుత్వాకర్షణ శక్తి అనేది తెలుస్తుంది, ఒక దానిపైన ఒకటి పెడితే ఫ్రిక్షన్తో అది ఆగుతుంది అనేది ఫ్యూచర్లో వాళ్ళు మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ఊహాజనిత ఆటలు అన్నమాట. ఊహాజనిత ఆటలు అంటే ప్రిటెండింగ్. ప్రిటెండింగ్ అంటే ఏంటి, మనము ఇంకో మనిషిలాగా ప్రవర్తిస్తూ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అట్లా బిహేవ్ చేస్తూ నేర్చుకోవడం. సో వీటి వల్ల లాభాలు ఏముంటాయి? సో ఇప్పుడు ఒకవేళ క్రియేటివిటీగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకవేళ ఒక బాబు ఒక డాక్టర్ లాగా చెయ్యాలి అని అనుకుంటే, వాళ్ళు స్టెత్ యూజ్ చేయడము, డాక్టర్ ఎట్లా మాట్లాడతాడో చూడడము, వాళ్ళ బిహేవియర్లో

ఎట్లా ఉంటుందనేది చూడడము, ఎట్లా ఒక పేషెంట్తో మాట్లాడతారు, ఇవన్నీ కూడా ఇంకొక మనిషిని చూసి ఆలోచించుకోవాలి. ఆ మనిషి ఎలా ఆలోచిస్తున్నాడో వీళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి. సో దీన్ని ఊహాత్మక లేదా ఊహాజనిత ఆట లేదంటే ప్రిటెండింగ్ అంటారు. సో దాన్ని బట్టి ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి ఆ ఊహాజనితమైన ఆట ఆడుతున్నారో అప్పుడు వాళ్ళకి ఆ అవతల వ్యక్తి యొక్క ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో బేసికల్లీ ఆబ్జెక్టివ్ ప్లేయర్స్తోనేమో క్రియేటివిటీ లాంటివి పెరుగుతూ ఉంటాయి, ఊహాత్మక ఆటలలోనేమో ఎమోషన్స్ అర్థం చేసుకోవడం, అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడం అనేవి పెరుగుతూ ఉంటాయి. అవి కాకుండా కొన్నిసార్లు మనం చూస్తుంటాం, కొంతమంది పిల్లలు బాగా పరిగెడుతూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు, దుంకుతూ ఉంటారు. సో వాళ్ళని చూసినప్పుడు ఏమంటామంటే, ఏ పడిపోతా వద్దు, ఎందుకు ఇట్లా పరిగెడుతున్నావు, వద్దు వద్దు అని ఈ మధ్య చాలా మంది చూస్తూ ఉంటుంటారు. కానీ అట్లాంటి కొద్దిగా రిస్క్తో కూడిన ఆటల వల్ల కూడా చాలా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే ఒక పిల్లవాడు చిన్న ఎత్తు నుంచి జంప్ చేయడం నేర్చుకున్నాడు, సో ఆ జంప్ చేసినప్పుడు ఒట్టి చిన్నగా జంప్ చేయడమే కాకుండా వాళ్ళకి అర్థమవుతుంది ఎంత హైట్ నుంచి నేను జంప్ చేయగలను, ఇంతకంటే ఎక్కువ హైట్ నుంచి జంప్ చేస్తే నాకు పెయిన్ వస్తుంది కాబట్టి నేను చెయ్యకూడదు. అండ్ ఒకసారి ఆ జంప్ చేసిన తర్వాత కానీ, ఏదైనా చిన్న ఎత్తు ఎక్కిన తర్వాత కానీ వాళ్ళకు ఒక రకమైన ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే, వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, ఎప్పుడన్నా ఎక్కడన్నా వాళ్ళు ధైర్యం చేయాల్సిన విషయాల్లో ఆ రిస్క్ తీసుకునే నేచర్ అనేది పిల్లల్లో పెరుగుతుంది. అయితే ఇప్పుడు రీసెంట్గా మనము ఇట్లాంటి విషయాల్లో చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని మాట్లాడుకుంటే, ఈ మధ్య కాలంలో పిల్లలకి ఈ బయటకెళ్ళి ఆడుకోవడం, బయట వేరే పిల్లలతో ఆడుకోవడం అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. మేజర్గా మనకి ప్రాబ్లం ఏముంటుంది అంటే, ఇప్పుడు వచ్చిన మొబైల్స్ లేదు అంటే స్క్రీన్, మొబైల్ ఆర్ స్క్రీన్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు ఒక సిచ్యువేషన్ని ఊహించుకుందాం. ఒక పిల్లవాడు ఏదన్నా రాయాలి అనుకుంటే యాక్చువల్గా పెన్ని ఎంత గట్టిగా పట్టుకోవాలి అన్న విషయం పిల్లవాడికి నేర్చుకోవాలి. ఆ పిల్లవాడు ఆ పట్టుకోవడం నేర్చుకోవాలి అంటే ఎంత గట్టిగా అనేది తెలియాలి అంటే, ఏ మట్టితోనో ఏదన్నా వస్తువులతో ఆడుకోవడం వల్ల ఆ పెన్ను ఎంత గట్టిగా పట్టుకోవాలనేది వాళ్ళు నేర్చుకుంటారు. సో ఆ నేర్చుకోవడం అనేది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రాబ్లం రీసెంట్ టైంలో ఏమొస్తుంది అంటే మొబైల్ స్క్రీన్. ఇప్పుడు మొబైల్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళు రాయడం నేర్చుకోవటం లేదు, వాళ్ళకి టచ్ అనేది ఏమి ఉండట్లేదు, ఓన్లీ స్క్రీన్ని ఒట్టిగా కదిలియడం అనేది మాత్రమే చూస్తున్నాం. సో మన చేతికి తెలియాల్సిన వివిధ రకాలైన స్పర్శ, దాని ప్రెజర్ ఎంత పెట్టాలి, ఎట్లాంటి ప్రెజర్ పెట్టాలి, ఎంత గట్టిగా పట్టుకోవాలి, ఎంత మెత్తగా పట్టుకోవాలి అనేది కూడా పిల్లలకి తెలియడం పోతుంది. సో దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఫ్యూచర్లో అట్లాంటి సిచ్యువేషన్స్ ఏదన్నా ప్రెజర్గా చూడాల్సిన వచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు. ఈ మొబైల్లో కూడా కొన్ని విషయాలు చూస్తుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఎంత ఇబ్బందికరంగా తయారైపోయిందంటే ఈ పరిస్థితి, 1.5 సంవత్సరాల పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలకి కూడా అమ్మ వాళ్ళు ఫుడ్ పెట్టేటప్పుడు కానీ, తినిపించేటప్పుడు, ఇంకేదన్నా లేదు పిల్లోడు ఏడుస్తున్నాడు అన్నప్పుడు ఇమ్మీడియట్గా స్క్రీన్ చూపెట్టడం స్టార్ట్ చేసేస్తున్నారు. దీనివల్ల కలిగే ఇబ్బంది ఏంటి అంటే, పిల్లవాడు రియల్ వరల్డ్లో తన చుట్టుపక్కల ఉన్న విషయాల నుంచి నేర్చుకోవడం అనేది ఆగిపోతుంది. మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళ ప్రపంచం మొత్తం ఆ చిన్న స్క్రీన్లో ఉండే చిన్న చిన్న బొమ్మలు, దాన్ని టచ్ చేయడం, ఆ స్మూత్ స్క్రీన్ని పైకి కిందకి అనడం తప్పించి వేరే ఏం నేర్చుకోవట్లేదు. కొంతమంది పిల్లలు ఈ మధ్య చూస్తున్నాం, వాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా ఆ తంబుని పైకి అనడం, బొటన వేలిని కదిలియడం ఇట్లాంటివి కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం. సో అంతగా అలవాటైపోతున్నారు వాళ్ళు, 2 ఇయర్స్ 3 ఇయర్స్కే పిల్లల్ని ఇట్లా చేసేస్తున్నారు. అయితే దీని నుంచి బయటకి రావాలి అంటే పిల్లల్ని బయటకి పంపించడం అనేది చాలా ముఖ్యం. ఇదే విషయాలు కాకుండా ఓవర్ ప్రొటెక్షన్, ఈ మధ్య కాలంలో ఏమైపోయింది అంటే, పిల్లల్ని వాడు బయటకు పరిగెడుతున్నాడు అనగానే వద్దు వద్దు అని చెప్పడాలి, కానీ చిన్నగా జంప్ చేయడం, ఒక ఫాస్ట్గా పరిగెత్తినా, చిన్న ఎత్తులు ఎక్కినా, ఏది ఎక్కినా కానీ పెద్దవాళ్ళలో భయం ఎక్కువైపోయి వాళ్ళని అట్లాంటి ఎటువంటి రిస్క్ లేకుండా, ఎటువంటి రిస్క్ తీసుకోకుండా వాళ్ళని ఆపేస్తున్నారు. సో అట్లాంటి చిన్న చిన్న రిస్కులు తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఫ్యూచర్లో ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తుంది, అప్పుడు రిస్క్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళు చేయలేకపోతున్నారు. మనంత వరకు పేరెంట్స్గా, గ్రాండ్ పేరెంట్స్గా మనం చేసేది ఏంటి అంటే, పిల్లోడికి ఏం దెబ్బ తగలొద్దు అన్న ఉద్దేశంతో మనం కాపాడుతూ ఉంటాం. కానీ దానివల్ల ఏంటి అంటే, పిల్లోడు నేర్చుకోవడం అనేది మానిపోతుంది. సో దానివల్ల కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ, ఆ రిస్క్ తీసుకోవడం అనేది అసలు ఉండట్లేదు. ఇంకో విషయం ఏంటి అంటే,
న్యూక్లియర్ ఫ్యామిలీస్. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే చాలా చిన్న చిన్న

ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, పాతకాలంలో ఏమయ్యేది అంటే చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల పరిస్థితుల్లో, అట్లనే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవాళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యలు, బాబాయిలు, పిన్నులు, అట్లా చాలామంది ఉండేవాళ్ళు. సో పిల్లవాడు ఎప్పుడు నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాడు అంటే అవతల వ్యక్తిని చూసి నేర్చుకోవడం అనేది ఉంటుంది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలో ప్రాబ్లం ఏంటి అంటే, ఐదర్ ఒకవేళ చూస్తే అమ్మని కానీ లేదు అంటే నాన్నని కానీ చూస్తారు, వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకుంటారు. పాతకాలంలో అలా ఉండేది కాదు. ఆ పాతకాలంలో ఏమయ్యేది, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవాళ్ళు మనకి ఇంట్లో. సో అందరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయం, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండద్దు, వీళ్ళు ఇంత ధైర్యంగా ఉన్నారు, వీళ్ళు ఇంత ధైర్యంగా లేరు, వీళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు ఎక్కడ క్రియేటివిటీ ఉంది, ఎవరు ఎంత నవ్వించగలుగుతున్నారు, ఇవన్నీ కూడా పిల్లలు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయింది అంటే, ఓన్లీ నేర్చుకోవడానికి మనకి తెలిసిన వాళ్ళు ఇద్దరే, అది ఒకళ్ళు అమ్మ, లేదు అంటే నాన్న. బయటకి వెళ్ళట్లేదు, చుట్టుపక్కల జనాలతో కలవట్లేదు, అండ్ పిల్లలతో ఆడట్లేదు. ఒకవేళ ఆడినా కానీ వీడియో గేమ్స్ కానీ ఇట్లాంటివి ఆడుతున్నారు తప్పించి ఫిజికల్గా యాక్టివ్గా ఉంచే గేమ్స్ ఆడట్లేదు. సో ఎప్పుడైతే మనం ఇట్లాంటి ఎక్స్పోజర్ లేని కండిషన్, ఎక్స్పోజర్ అంటే మనం దాన్ని చూడట్లేదు. పిల్లలు నేర్చుకోవాలంటే చూడాలి, ఇప్పుడు అసలు చూడట్లేదు. బయట ప్రపంచాన్నే చూడనప్పుడు వాళ్ళు నేర్చుకోకపోవడం అనేది అసలు ఇంకా ఉండదన్నమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకి రీసెంట్గా మనకు అవుతున్న ప్రాబ్లమ్స్. ఇవే కాకుండా ఇంకో కొత్త విషయం ఏంటి, ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, మనం చదువుకునే విషయాలు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అన్నీ అది ఆల్రెడీ చేసేస్తుంది. ఆలోచన విధానం కూడా అది ఆల్రెడీ ఆలోచించేసే చెప్తుంది. సో ఒకప్పుడు మనం లెక్కలు చదువుకునేటప్పుడు మనకి ఎంత కావాలి, ఇప్పుడు 5 7 ఎంత అంటే 5 7 35 అనేది మనకి నోటికి వచ్చేసేది. ఇప్పుడు దానికి కూడా మనం క్యాలిక్యులేటర్ వాడాల్సి వస్తుంది. సో ఎందుకు అంటే దాన్ని మనం అసలు ప్రాక్టీస్ చేయట్లేదు. సో ఇప్పుడు ఆటలు ఆడేటప్పుడు ఉంది, లేదా ఏదైనా చిన్న ఆటలే ఆడుతున్నప్పుడు నెంబరింగ్స్ మనకి క్యాలిక్యులేషన్స్ అనేవి కూడా నేర్చుకుంటాం. ఎంత వాల్యూ ఉంది, దీనికి ఎంత ఉంది, చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా ఇదిగో నీకు 10 రూపాయలు ఇస్తాను, నాకు అది తెచ్చిపెట్టు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకున్న క్రియేటివిటీని, ఈ మ్యాథమెటికల్ స్కిల్స్ని నేర్చుకుంటున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఈ AIతో పోతున్నాయి. అండ్ మొబైల్ యూస్ చేయడం వల్ల ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే, మనము మొబైల్లో కూడా మోస్ట్లీ రిపీటెడ్గా ఒకటే గేమ్స్ చూడడం కానీ, ఒకటే రైమ్స్ లాంటివి చూడడం కానీ, ఒకటే రకమైన గేమ్స్ ఆడడం కానీ చేస్తూ ఉంటాం. వీటి వల్ల మనకు అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఒకే రకమైన గేమ్స్ ఆడుతున్నామో ఆ గేమ్స్ అన్నీ కూడా ఎట్లా ప్లాన్ చేసి ఉంటాయంటే, ఒక స్టేజ్ అయిపోతుంది, అది ఫినిష్ చేయగానే మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది, ఇంకో స్టేజ్ స్టార్ట్ అయిపోతుంది, దాన్ని చేస్తాము, ఇంకో స్టేజ్, అట్లా. సో రిపీటెడ్గా మనం ఏమవుతూ ఉంటాము అంటే, అవి చేస్తూ దాంట్లో వచ్చే ఆ పాక్షికమైన ఆనందాన్నే మనం తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. సో ఈ పాక్షికమైన ఆనందం అంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ వల్ల ఏమవుతుంది, లాంగ్ టర్మ్లో మీరు ఏం చేయాలనుకుంటున్నది ఏమి ఉండదు. సో ఆ గేమ్ ఆడుకుంటూనే ఉంటాం. సో పిల్లలు ఎప్పుడైతే ఇట్లాంటి వాటికి అలవాటు అయిపోయారో, ఆ టెంపరీ హ్యాపీనెస్కి అలవాటు అయిపోతున్నారో, వాళ్ళు రియల్ వరల్డ్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి రియల్ వరల్డ్ హ్యాపీనెస్లు కానీ రియల్ వరల్డ్ కష్టాలు కానీ ఏమీ తెలియకుండా పెరుగుతుంటారు. సో దీని నుంచి మనం పిల్లల్ని బయటకు తీసుకొని రావడానికి ఈ క్రీడా ఆధారిత విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పినట్టుగా మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఇవన్నీ మనం పిల్లలు ఫేస్ చేస్తున్నారు, దీన్ని ఎట్లా మార్చచ్చు, ఎలా మార్చచ్చు, దాంట్లో మన భాగస్వామ్యం ఏముంది. మేజర్గా మనం ఒక పేరెంట్స్గా కానీ, మనం ఒక టీచర్స్గా కానీ, లేదంటే మన పెద్దలుగా కానీ మనం చేయాల్సిన విషయాలు ఏంటి. సో వాటి విషయానికి వస్తే, మొదటిది ఎప్పుడైతే ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడో వాళ్ళకి గైడ్ చేయడం అంటే సూపర్వైజ్ చేయడం మాత్రమే కాకుండా మనం కూడా ఆ ఆటల్లో పార్ట్లాగా ఉండాలి. సో వాళ్ళతో పాటు మనం కూడా గేమ్స్ ఆడుతూ ఉండాలి, ఆటలు నేర్పిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు నేను ఒక్కడనే నేర్చుకోవాలి కంటే కూడా ఇద్దరం కలిసి ఆడుకోవడం అనేది ఇంకా హ్యాపీనెస్ని ఎక్కువ ఇస్తుంది. సో అప్పుడు పిల్లలు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉంటారు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఒక పిల్లవాడు ఏదన్నా ఒక పజిల్ని కానీ ఏదన్నా ఒక క్రియేటివ్గా చేయడానికి ట్రై చేస్తూ ఫెయిల్ అవుతున్నాడు,
సో అట్లాంటప్పుడు మనం

మామూలుగా తరచుగా చేసే తప్పు ఏంటి అంటే, ఆ పిల్లవాడికి ఆ పజిల్ ఆల్రెడీ మనం చేసి ఆ ఇట్లా చెయ్యాలి అని చెప్తాం. సో ఎప్పుడైతే నువ్వు ఒక పెద్దవాడిగా నువ్వు ఆ పజిల్ని అర్థం చేసుకొని క్రియేట్ ఆల్రెడీ చేసేసావో, ఆ పిల్లవాడు ఇంకా ఆలోచించే అవసరం లేకుండా మీరు చేస్తున్నారు. సో అది కాకుండా ఏం చేయాలి అంటే స్కాఫోల్డింగ్ అని అంటామన్నమాట. స్కాఫోల్డింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక పజిల్ ఉంది, పజిల్ని పూర్తి చేయడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో పిల్లవాడికి ఒక స్టెప్ అర్థమయ్యేటట్టు చెప్పండి. సో ఇప్పుడు నువ్వు ఈ పజిల్ని పూర్తి చేయడానికి నీకు ఒక రెండు వైపులా ఎడ్జ్ ఉన్నాయి ఏమన్నా ఉన్నాయా, లేదు సేమ్ కలర్వి ఏమన్నా ఉన్నాయా. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి ఆ సేమ్ కలర్వి ఒక దగ్గర వస్తాయేమో ఆలోచించు, ఇట్లాంటివి చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఆలోచించడం అనేది మొదలు చేసి పెడతారు. ఎప్పుడైతే పిల్లోడు ఇప్పుడు నేను ఈ రెడ్ కలర్ ఉన్నది ఒక దగ్గర పెట్టాలి అని ఆలోచించినప్పుడు, నెక్స్ట్ టైం రెండు బ్లూ కలర్వి కనిపించినప్పుడు ఆ పిల్లవాడు ఆ బ్లూ కలర్వి ఒక దగ్గర పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. సో దానివల్ల వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ కానీ వాళ్ళకి ఉన్న ఆ అర్థం చేసుకునే కెపాసిటీ కానీ పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని స్కాఫోల్డింగ్ అంటామన్నమాట. ఒకటేసారి పజిల్ని మొత్తం నేర్పించకుండా వాళ్ళని ఒక స్టెప్ వరకు నేర్పించి నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు అనేది మనం గైడ్ చేసి వదిలేయడం. సో అది స్కాఫోల్డింగ్. ఇంకో మూడో విషయం ఏంటి అంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఇది రెడ్ కలర్లో ఉంది కాబట్టి రెడ్ కలర్ని ఆ పక్కనే పెట్టు అని చెప్పకుండా, రెడ్ కలర్వి రెండు ఒక దగ్గర పెట్టచ్చా, దీన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అంటారనమాట. పెట్టచ్చా అని అన్నప్పుడు పిల్లవాడు అనేది మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని అవును పెట్టచ్చా లేదా అనేది ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. సో దీన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. ఎప్పుడైనా పిల్లలకి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ వేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళలో అనలైజ్ చేసే కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఇవి మనం పెద్దవాళ్ళుగా మనం చేయాల్సిన విషయాలు. సరే కొంతమంది అడగొచ్చు, సరే ఇట్లా ఆడుకుంటూనే ఉంటే మరి పిల్లలు నేర్చుకునేది ఎప్పుడు, చదువుకునేది ఎప్పుడు, వాళ్ళకి హోంవర్క్లు ఉంటాయి కదా, హోంవర్క్ అవసరం లేదా అని. ఈ వయసులో ఇప్పుడు పర్టికులర్గా మనం మాట్లాడుతుంది 3 నుంచి 6 సంవత్సరాల వయసులో. ఈ వయసులో చదువు నేర్పించడం అంటే బట్టీ పట్టించడం కంటే కూడా గేమ్స్ ఆడడం వల్ల వచ్చే నాలెడ్జ్, వాళ్ళకు వచ్చే ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఒట్టిగా బట్టీ పట్టియడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకు ఒక రకమైన అకాడమిక్ ప్రెషర్ అప్పుడు ఆ ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రీ స్కూల్ అని కానీ అంతకుముందు కానీ యూకేజీ ఎల్కేజీ ఈ వీటి దగ్గర నుంచి మళ్ళీ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ వచ్చేసరికి వాళ్ళకి ఒక రకమైన అరే చదువు అంటే ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేయడం స్టార్ట్ అయిపోతుంది. సో అటువంటి అకాడమిక్ ప్రెషర్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళల్లో నేర్చుకోవాలన్న విషయాలు కానీ నేర్చుకోవాలన్న ఉత్సుకత అనేది ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫిన్లాండ్ తీసుకుందాం. ఫిన్లాండ్లో ఏంటి అంటే ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలోనే అత్యంత మంచి విద్యా వ్యవస్థ కింద ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకుంటాం. దాంట్లో కూడా ఆ పిల్లలకి ఏంటి అంటే 7 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి చదవడము అనేది ఉండదు. వాళ్ళు మోస్ట్లీ నేర్చుకోవడం అనేది ఆటల ద్వారానే నేర్చుకుంటారు. సో ఈ ఆటల ద్వారా నేర్చుకోవడం వల్ల ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ క్రియేటివిటీ అనేది వాళ్ళ దాని బ్రెయిన్లో అప్పటికీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న విషయాల నుంచి క్రియేటివిటీని ఉపయోగించుకుని ఎలా బెటర్ అవ్వాలనేది మాత్రం వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఫ్యూచర్లో కూడా ఎప్పుడైతే నేను ఇందాక చెప్పినట్టు ఏ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఈ మొబైల్ యూసేజెస్ కానీ ఎక్కువైనప్పటి నుంచి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళలో గుర్తుపెట్టుకోవడం పెద్ద విషయం కాదు. క్రియేటివ్గా ఆలోచించడం, కొత్త కొత్త వాటికి సమాధానాలు వెతకడం అనేది వచ్చే జనరేషన్లో, ఫ్యూచర్ జనరేషన్స్ నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. సో అట్లాంటి విషయాలు నేర్చుకోవడానికి మనకి క్రీడల ద్వారా నేర్చుకోవడం కానీ ఆటల్లో నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా ఉంటుంది. దీనికి మనం ఏం చేయగలుగుతాము అంటే బేసికలీ ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీలో ఒక ఇంట్లో పిల్లలు ఎలా ఆడుకోవాలి, ఆడుకునే స్కోప్ ఉన్న పరిస్థితుల్ని మనం కల్పించాలి. ఇప్పుడు కొత్తగా చూస్తున్న విషయం ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా పిల్లలు మనకి ఆడుకోవడానికి ఏదైనా వస్తువు కావాలి అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి ఒక కంప్లీట్గా తయారైన కారో లేకపోతే రిమోట్ కార్ ఇట్లాంటివి కొనివ్వడం జరుగుతుంది. సో వీటి వల్ల ప్రాబ్లం ఏంటి, పిల్లోళ్ళలో ఒట్టిగా ఆ రిమోట్తో ఆ కార్ని ముందుకు వెనకకి అనడం తప్పించి కొత్తగా నేర్చుకోవడం ఏం లేదు. ఇట్లాంటివి కాకుండా చిన్న చిన్న వస్తువులు, అట్టముక్కో లేదంటే చిన్న చిన్న రాళ్ళో ఇట్లాంటివి ఇచ్చినా కానీ వాళ్ళు కొత్తగా దాంతో ఏదైనా చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. సో మనం చేయాల్సింది ఏంటి అంటే ఇంట్లో కానీ ఇంటి పరిసరాల్లో కానీ పిల్లల్ని ఆడుకొనివ్వాలి.
పిల్లలపై మట్టిలోకి వెళ్ళంగానే ఇమ్మీడియట్ గా మనం చెప్పేది ఏంటి, అరే అరే మట్టిలోకి వెళ్ళొద్దు, మట్టిలో

ఆడుకోవద్దు రావద్దు అని. కానీ నిజంగా చెప్పాలి అంటే ఆ మట్టిలో ఆడుకోవడం వల్లనే ఆ పిల్లవాడికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ మట్టి ఆ టచ్ అనేది తెలుస్తుంది, ఆ స్పర్శలో ఏది ఎంత హార్డ్గా ఉంది ఎట్లా ఉంది అనేది పిల్లలు నేర్చుకుంటూ ఉంటారనమాట. ఇంకో విషయం ఏంటి అంటే బోర్డమ్. బోర్డమ్ అంటే ఏంటి, చిన్నపిల్లలు కొద్దిసేపు అయిపోగానే ఏదైనా ఒకటి ఆడుతుంటారు, వచ్చి ఇమీడియట్గా వచ్చి చెప్తారు మనకి నాకు బోర్ కొడుతుంది, నాకు టీవీ పెట్టు, నాకు ఫోన్ పెట్టు అని. అట్లాంటి విషయాల వల్ల ఏమవుతుంది, యాక్చువల్గా మీరు ఆలోచించి చూస్తే ఎప్పుడైతే మనం బోర్ కొడుతుందో మనకి ఏం చేయాలో తెలియనప్పుడే కొత్త కొత్త విషయాలు చేయడానికి మనం ఆలోచిస్తాం ఏదన్నా కొత్తగా చేయడానికి. సో బోర్డమ్ అనేది ఒక పనిష్మెంట్ లాగా కాకుండా అది ఒక ఛాన్స్ టు ఇన్నోవేట్ అనమాట. ఇప్పుడు బోర్ కొడుతున్నప్పుడే పిల్లలు కొత్తగా ఏం చేయాలి అనే విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. సో బోర్డమ్ వచ్చింది, నాకు బోర్ కొడుతుంది అనగానే తనకి మొబైల్ ఇవ్వడము లేదంటే టీవీ పెట్టేసేయడము లాంటివి చేయకూడదు. వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు నేర్చుకునేది కానీ ఆ క్రియేటివిటీ అనేది ఈ బోర్డమ్ ఉన్నప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ చివరిగా ఒక విషయం ఏంటి అంటే ఎప్పుడైతే మన పిల్లలు కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు అనుకున్నప్పుడు వాళ్ళకి మనం సపోర్టివ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆటల్ని మనం ఎప్పుడూ కూడా ఒక రకమైన టైం వేస్ట్ లాగా చూడకుండా ఆటలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి వాళ్ళకి వాళ్ళకు ఒక పరిశోధన లాంటిది. చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా అది ఆటలు అనేవి పరిశోధన లాగా వాళ్ళు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ ఆ క్రియేటివిటీ కానీ ఆ ఇంటెలిజెన్స్ కానీ అవన్నీ కూడా ఆటల ద్వారానే వస్తాయి. కాబట్టి ఆటలని ఒక లెర్నింగ్ లాగా చూడండి, అంటే నేర్చుకునే విధానం లాగా చూడాలి తప్పించి టైం వేస్ట్ ఆఫ్ టైం లాగా చూడకూడదు. థ్యాంక్ యూ.

0: వనితా లోకం కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: ఆకాశవాణి సమయం 1:50 వస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే.
1: ఆదాబ్, ఏ ఆకాశవాణి హే, ఖబరో కే సాథ్ మే కలీం అహ్మద్.

0: కానీ చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన PAS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. PAS నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి NPS అనేది PFRDA చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా AUM నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: గుడ్ మార్నింగ్ పిల్లలు, ఇవాళ మన టాపిక్ ఋతుస్రావం, అంటే పీరియడ్స్ కి సంబంధించిన పరిశుభ్రత.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో వాసవి పబ్లిక్ స్కూల్ హిమాయత్ నగర్ హైదరాబాద్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో మా వాసవి పబ్లిక్ స్కూల్ చిన్నారులు శ్రీ వాసవి మాతా స్తోత్రంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. మొట్టమొదట శ్రీ వాసవి మాత స్తోత్రాన్ని చిన్నారులు వైష్ణవి, ఆర్ణవి, వాసవిల ద్వారా విందామా?

తర్వాత రెండో తరగతికి చెందిన బుజ్జి బుజ్జి చిన్నారులు, అద్విక, ఎనీలా, నయాన్లు వేములు పూసే వేములు కాసే ఓ లచ్చా గుమ్మాడి అనే గేయాన్ని ఆలపిస్తున్నారు. విందామా?

0: గుమ్మాడి.
1: చాలా అద్భుతంగా పాడారు కదా, వారికి చప్పట్లు కొడదామా? తర్వాత నెమలి నెమలి రావమ్మా, నాట్యం చేసి పోవమ్మా అంటూ మరొక చక్కని గేయాన్ని వినిపిస్తానంటున్నారు 3వ తరగతికి చెందిన మా బుజ్జి చిన్నారులు నిక్షిత, నయోనిక.

0: పొందుదాం.
1: చాలా చక్కగా గానం చేశారు కదా, మరి వారికి చప్పట్లు కొడదామా? తర్వాత 4వ తరగతి చెందిన మా చిట్టి చిన్నారులు కపిష్, శ్రేష్ఠ, వననీ, ఆద్య చిన్ని చిన్ని బాలలమంటూ ఒక చక్కటి గేయం ఆలపిస్తారట. విందామా మరి?

చిన్నారులు చాలా చక్కగా పాడారు కదా, చిన్నారులకు చప్పట్లు కొడదామా? తరువాత వ్రేళ్ళు దాని ప్రాధాన్యత గురించి ఆశీష్ చెప్తున్నాడు, విందామా?

అమ్మా అమ్మా మాయమ్మ అంటూ ఒక చక్కటి గీతాన్ని వినిపిస్తానంటున్నారు 1వ తరగతి చెందిన రేయాన్ష్ జస్విక. వినేద్దామా మరి?

0: తొనగాలి.
1: నీకు అమ్మంటే చాలా ఇష్టం అనుకుంటా కదా, అందుకనే ఇంత చక్కగా చెప్పావు. మరి ఇంత చక్కగా చెప్పిన రేయాంష్కు జస్వికాకు జేజేలు పలుకుదామా. తర్వాత చమత్కారాలు వాటి రకాల గురించి 7వ తరగతికి చెందిన సర్వాణి తెలియచేస్తుందట, తెలుసుకుందామా?
2: చమత్కారాలలో కారాలు వాటి రకాలు. మనకు ఉండకూడని కారం అహంకారం, సరదాగా చేసే కారం చమత్కారం, లెక్కలు చెప్పే కారం గుణకారం, వెక్కిరించే కారం వెటకారం, పరులకు చేసే కారం ఉపకారం, ఇతరులకు చేయకూడని కారం అపకారం, చీకటి పడితే వచ్చే కారం అంధకారం, పిల్లలపై తల్లికి ఉండే కారం మమకారం, ఆడవారికి ఇష్టమైన కారం అలంకారం, ఒకరికొకరు చేసుకునే కారం సహకారం, వద్దని చెప్పిన కారం తిరస్కారం, గురువులకు పెట్టే కారం నమస్కారం, చదువుకున్న వారికి ఉండే కారం సంస్కారం, పెత్తనం ఇస్తే చలాయించే కారం అధికారం.
1: శర్వాణి చాలా చక్కగా చెప్పింది కదా, మరి కరతాళ ధ్వనులు కొడదామా? తర్వాత మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించడానికి చక్కటి జోక్స్ చెప్తాను అంటుంది 6వ తరగతికి చెందిన వేదశ్రీ.
3: ఇది ఇద్దరి మధ్య సంభాషణ, సెక్యూరిటీకి యజమానికి మధ్య సంభాషణ. సెక్యూరిటీ ఇలా అన్నాడు. సెక్యూరిటీ: సార్, సార్, మీరు అర్జెంటుగా రావాలి, మన నగల షాపులో దొంగతనం జరిగింది. యజమాని: నువ్వేం చేస్తున్నావురా, నిద్రపోతున్నావా? సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, గుర్తుపట్టని. సెక్యూరిటీ: వాడు సీసీ కెమెరాలు కూడా పట్టుకోపోయాడు సార్. కృష్ణమూర్తికి డాక్టర్కి మధ్య సంభాషణ. కృష్ణమూర్తి ఇలా అన్నాడు. కృష్ణమూర్తి: డాక్టర్, మా రాజుకి విపరీతంగా జుట్టు ఊడిపోతుంది. డాక్టర్: ఎక్కువగా ఆలోచిస్తే అంతేనయ్యా, మనసు ప్రశాంతంగా ఉంచుకోమని చెప్పు మీ రాజుకి. కృష్ణమూర్తి: రాజు మా పెంపుడు కుక్కండి. ఎస్ఐకి చెంచైకి మధ్య సంభాషణ. ఎస్ఐ ఇలా అన్నాడు. ఎస్ఐ: దొంగని కళ్ళ ముందే లక్షలు సొట్టు దోచుకుంటుంటే అరవకుండా నోరు మూసుకున్నవెందుకు? చెంచయ్య: అరిస్తే నా బంగారపు పన్ను దొంగకు కనిపిస్తుందని.
1: వేదశ్రీ తన జోక్స్ తో చాలా చక్కగా అందరినీ నవ్వించింది కదా, మరి చప్పట్లు కొడదామా? తరువాత మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి, అందులో మనకు అందుబాటులో ఉన్న కూరగాయలతో ఎన్నో జబ్బులను నయం చేసుకోవచ్చు అంటూ మీకు తెలుసా అని 7వ తరగతికి చెందిన శ్రీత బల్లు చెబుతుందట, విందామా?
4: ఇది మీకు తెలుసా, అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి, కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది, గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది, బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది, జామ పండ్లు హార్మోన్ హెచ్చు తగ్గులను నివారిస్తాయి, మామిడి పండ్లు మూత్రపిండాలలో రాళ్లను కరిగిస్తాయి, బీట్రూట్ బీపీను క్రమబద్ధీకరిస్తుంది, దానిమ్మ రసం కామెర్లకు మంచి మందు, మునుగాకు గ్యాస్ట్రిక్ అల్సర్లను దరిచేరనివ్వదు, క్యారెట్ జ్ఞాపక శక్తిని పెంచుతుంది, ఆవాలు అజీర్ణతను తగ్గిస్తాయి.
1: తర్వాత ఏ కులమబ్బి నీదే మతమబ్బి అంటూ ఒక చక్కటి పద్యగేయాన్ని ఆలపిస్తామంటున్నారు 7వ తరగతికి చెందిన విద్యార్థులు సహస్కృత్, ధనుష్, కార్తీక్, రుద్రాంశ్.

0: ప్రేమతమబ్బి.
1: చాలా చక్కగా చెప్పారు కదా, మరి వీరందరికీ జేజేలు పలుకుదామా. తర్వాత ఏది అపశకునం అని ఒక చక్కని కథను వివరిస్తాను అంటుంది 8వ తరగతికి చెందిన ప్రజ్ఞ.
2: ఉదయాన్నే పొరుగూరికి ప్రయాణమయ్యాడు రాజయ్య. సరిగ్గా బయలుదేరే సమయానికి ఒక నల్లని కుక్క కుయ్ కుయ్యమంటూ అరుస్తూ ఏడవసాగింది. చీచీ, పాడు కుక్క ఎదురుపడింది. అపశకునమంటూ వెనక్కి వెళ్లి కొద్దిసేపు కూర్చుంటాడు రాజయ్య. ఏమైందండి ఆగిపోయారు అని అడుగుతుంది అతని భార్య రంగమ్మ. ఏమైందని చిన్నగా అడుగుతావేంటే, అపశకునం శుభమాని ప్రయాణమైతే కుక్క ఎదురొచ్చిందంటూ విసుక్కుంటాడు రాజయ్య. పక్కింటి గోపాలం కూడా బయటకు వచ్చి ఛీ వెదవక్కుక్క అంటూ శృతి కలిపాడు. అవునండి, కుక్క ఏడిస్తే వీధిలో ఎవరో ఒకరు పోతారంట, మా అమ్మమ్మ చెప్పిందంటూ వచ్చింది గోపాలం భార్య అనసూయ. ఈలోగా ఇద్దరు ముగ్గురు గుమికూడి దీని తరిమి కొడితే బాగుండును అంటూ కర్రతో వస్తారు. అదే సమయానికి టీచర్ జానకి తన కుమారుడు విష్ణు బయలుదేరుతూ డ్యూటీ విషయం గురించి అడుగుతుంది జానకి. వద్దమ్మా, ఆగండి అపశకునం, కుక్క ఏడుస్తూ అరుస్తుంది, కాసేపు ఆగండి అని చెబుతారు అక్కడున్న వాళ్ళందరూ. తన పుస్తకాల సంచి పక్కన పెట్టి ఆగండి, దీని సంగతి నేను చూస్తానంటాడు విష్ణు. దాని కాలికి గాజు పెంకు గుచ్చుకోవడం చూసి మెల్లగా తీసివేస్తాడు విష్ణు. కుక్క కాలికి మందు రాసి కట్టుకడుతుంది టీచర్ జానకి. కుక్క ఒక్కసారికి కుయి కుయి మని ఏడవడం వెంటనే మానేస్తుంది. టీచర్ జానకి నవ్వి, దాని కాలు గాయమై పాపం బాధతో ఏడుస్తుంటే అపశకునమంటారా, భలేవారండి మీరు అంటూ స్కూలుకి బయలుదేరుతుంది టీచర్ జానకి. తరువాత నల్లని కుక్క విష్ణువైపు కృతజ్ఞతగా చూసి మెల్లగా నడవసాగింది. అక్కడి వారంతా సిగ్గుతో తలదించుకొని ఇళ్లలోకి వెళ్ళిపోయారు.
1: మూడు నమ్మకాలు మనిషి నమ్మకూడదని చక్కటి కథను వినిపించింది కదా, మరి ప్రజ్ఞకు జేజేలు పలుకుదామా. తర్వాత అంతరించిపోతున్న కళారూపాలలో ముఖ్యమైన కళారూపం బుర్రకథను వినిపిస్తామంటున్నారు కథకురాలు శ్రీ మాల్యద, వంతలు శస్త్రా బళ్ళు, తనుశ్రీ.
3: అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే పేద దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. ఆ సీత చదువుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈనాటి బుర్రకథకు నేపథ్యం. జయము జయము మన భారతమాతకు జయము దిగ్విజయ.

0: తెరకిట ఝమ్తరిత
1: అక్క, ఈరోజు ఏ కథ చెప్తున్నావే?
2: ఏదో కాదురా, నలమహారాజు కదా, పాండవుల కౌరవుల కథ, మరాఠీల కథ, రామకథ, లవకుశుల కథ, సీత కష్టాలు, నీకేం కథ కావాలి?
1: ఏందక్క, కథలని పాత కథలు అయిపోయినాయి కదనే, కొత్త కథ చెప్పరా? అదే
2: ఏంది, పాత అంటే రోతగా ఉందా? అయితే పాత గ్లాసులు, బిందెలు, వెండి పళ్ళాలు, బంగారు గొలుసులు అన్నీ తీసి బయటకు పడేస్తావా? ప్రతీదీ ఇదో ఫ్యాషన్ అయిపోతుంది. పాతలైందే కొత్త కదరా తిక్క సన్నసి. ఇప్పుడు కొత్త కొత్త అని అరుస్తున్నారు కానీ ఈ కొత్త అంతా పాత నుంచే కదరా పుట్టింది.
1: పాత అంటే రోతని నేను అన్నానా? చెప్పు అన్నానా? కాలం మారినా ఇంకా మనం పాతలోనే బతుకుతున్నామా? ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలు పెట్టుకుంటున్నామా ఏంటి? బస్సులు రైళ్ళు కొత్తవని ఎడ్ల బండిల మీద ప్రయాణిస్తున్నామా?
0: ఒరే చెల్లెళ్ళారా, ఆపండి. మీరు అనవసరంగా మీరు ఇట్లా కొట్లాడుకుని రసాభాస చేయకండి. చెల్లన్నట్లు ఈరోజు మనం ఒక కొత్త కథనే చెప్పుకుందాం. సరే, కథ వినండి మీరు.

0: తరికిట జమ్తరిత.
1: ఇంతకు ఎవరా పేడిపోమ్మ, ఏమా కదా?
0: అయ్యల్లారా అమ్మల్లారా, స్త్రీలు వెలసిన భారత భూమిలో రజనాలు పండే రత్నాల నేల మన తెలుగు నేల. ఆ తెలుగు నేట రామాపురం అనేది ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ అనే పేద దంపతులు ఉన్నారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటుండగానే వాళ్లకు మరో పిల్లాడు పుట్టాడు. సంతానాన్ని ఇక్కడతో ఆపేద్దామా వద్దా అని వాళ్ళు మదన పడుతుండగానే మరో కూతురు పుట్టింది.
2: ఆలస్యం అమృత విషయం అంటే ఇదేనేమో.
3: నువ్వు నోరు మూస్తావా ముయ్యవా?
0: అబ్బా ఆపండి, తర్వాత కథ వినండి.

0: కూలి నాలితో బతుకు నడపసాగెను. తందాన తాన తందాన తందాన దేవనందనాన తరికిట ఝంతరిత.
1: ఇంతకు సీత బడికిపోయిందా లేదా?
0: లేదు చెల్లెలా, అమ్మా నాయన పనిలోకి పోతే తమ్ముణ్ణి చెల్లెన్ని ఆడించడానికి ఆమె అంకితమైపోయింది.
1: ఇంతకీ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేదక్క?
0: అయితే వినండి,

0: తెరకీట ఝంతరిత.
1: తర్వాత ఏం జరిగిందక్క?
2: ఇంకేం జరుగుతుంది, నాలుగురాళ్ళు సంపాదించిన తర్వాత ఆ రాళ్లతోనే ఆ పిల్లనెత్తిన నీళ్లు పోసి పెళ్లి చేసి ఉంటారు.
0: నిజంగా అదే జరిగితే మన కథకు అర్థమేముంది చెల్లి. ఆ ఊరికి శ్రావణి అనే కొత్త టీచర్ వచ్చింది.
1: నీ పిచ్చి గాని, టీచర్లు చదువు చెప్తారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకొని చెప్పినా గానీ వినేవాళ్ళు ఉంటారా? విన్నా మార్పు సాధ్యమవుతుందా?
2: తప్పకుండా సాధ్యమవుతుంది. మా బళ్ళో టీచర్లు రోజు పాఠాలతో పాటు మంచి మంచి కథలు, సూక్తులు చెప్తారు.
0: అవును చెల్లమ్మ, శ్రావణి కూడా అటువంటి టీచరే. ఆమె ఆ ఊరికి రాగానే ముందుగా చేసిన పని బడి ఈడున్న పిల్లలు ఎవరు బడికి వస్తారో రారో తెలుసుకోవడం. అట్లా తెలుసుకుని ఒక్కొక్క ఇంటికి వెళ్తూ శివయ్య వాళ్ళింటికి కూడా వెళ్ళింది.
2: అయితే అది గమనించిన గౌరమ్మ సీతను ఇంట్లో దాచిపెట్టి మా ఇంట్లో అటువంటి వారు ఎవ్వరూ లేరని చెప్పిందా?
1: నువ్వు అతిగా ఊహించకు, అక్క చెప్పేది విను.
0: తాను ఊహించింది నిజమే, గౌరమ్మ సీతను దాచిపెట్టింది.
2: అయ్యో, అప్పుడేమైంది?
0: శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది.
1: ఏమని?

0: తరికిట జంతరితా.
1: ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు, వాళ్ళని అణిచిపెట్టడం మహాపాపం అంటున్నావు, బాగానే ఉంది. కానీ ఇటువంటి నలుగురు గొప్పవాళ్ళ పేర్లు చెప్పవే.
0: సరే వినండి మరి, శ్రావణి టీచర్ కూడా కొందరి ఆదర్శ మహిళల గురించి ఎట్లా చెప్పిందో.
2: ఎలా?

0: అక్క అక్క, ఆ తర్వాత ఏమైందో నేను చెప్తా. ఆ మాట లోపల నుంచి విన్న సీత బయటకొచ్చి తాను కూడా చదువుకుంటానని చెప్పింది.
1: అవును చెల్లమ్మ, అంతేకాదు టీచర్ మాటల్లో ప్రభావితులైన శివయ్య దంపతులు బిడ్డను చదివించడమే మంచిదన్న సంగతి అర్థం చేసుకున్నారు. సీతను టీచర్ వెంట పంపించారు. సీట్ల ఎట్లా చదువుకుందో మీకు తెలుసా? అక్షరాల మాలని చెరాసై తెలుగును.

బాల వినోదం కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో.

ఆకుపచ్చని కోరికలు నాటకం వింటారు. రచన నిర్వహణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. సహకారం శ్రీ సి రామ్మోహన్ రావు. సాంకేతిక సహకారం శ్రీ ఐవి రావు. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు పి రామచంద్ర కాశ్యప్, ఎన్వీఆర్ సాంబశివరావు, సి రామ్మోహన్ రావు, జె సదాశివరావు, ఎంవీఎల్ నరసింహారావు, విన్నకోట విజయరాం, కోట శంకర్రావు, బోయినపల్లి రామారావు, శ్రీమతులు మందలపు ఇందిర, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ. వినండి ఆకుపచ్చని కోరికలు నాటకం.

0: రా, తోటవాడు వచ్చేస్తాడు రా.
1: అనుకున్నానే చెప్పరా, తక్కువని జాగు పెట్టి గట్టిగా లాగేమో లేదు, జలం మొత్తం పడింది.
0: పడిపోయింది
1: రాకించి నువ్వు గెలబడ్డాక పాడిపోయేది నువ్వు ఒక్కటేనా? చెట్లు మాకు చంపేస్తా, అందరూ తలో రెండు కాయలు తీసుకుని మరీ పడుతున్నారు.

0: గులాబీలతో సమానంగా ఆడుతున్నావా? అది అర్జెంటుగా
1: వర్షంగా ఉంది, కొంచెం ఆగి వెళ్దాం బాబా, తెరిచిపోతాం.
0: ఊరాగా తెరిచి కాదు, మునిగి చచ్చాంలే. తండ్రి కర్మ చేయాల్సిన వాడే, ఇంకెంత తడవకుండా అయింది.

0: మేయర్ చేపతి ఉన్నారు, కుర్రాడైనా బాగా ఉన్నాడు. ఎన్ని చిక్కులు వచ్చినా కర్మకు సంబంధించిన కొంత ముగిసింది. 12వ రోజుని ఎలా ప్రస్తావించాడేమిటి అని మీరేమనుకోవద్దు. మీరు అనుమతిస్తే మన కుటుంబ వ్యవహారాలు చిక్కుల్లో ఉన్నాయి గనక వాటి గురించి మాట్లాడాలనుంది.
1: అలా అనుకుంటే ఎలా తమ్ముడు గారు, మామయ్య గారు
0: ఇంత హఠాత్తుగా ఇంత దారుణంగా అత్యంతరంగా చనిపోతారని కాదన్నా. పేకాటలో 2 రోజులు ఏకసాటిగా కూర్చోడమేమి, ఆ స్టేకులేమి, రూపాయలు కుమ్మరించాలనేసరికి గవర్రాజు ఉడికెత్తిపోయి ఆవేశంగా ఆయన్ని పొడి చేయడమేమి, అయ్యో ఘోరకలి.
2: మరొకరు కూతురు కానీ పెంచి పెళ్లి చేసి ఈ పట్టీకి పులి అనిపించుకుని ఈ కుర్రవధవ రాఘవుణ్ణి అనాథం చేసి వెళ్ళిపోయాడు బాబు మీ మామగారు.
0: ఆస్తులు అంతస్తులు అప్పులు ఉన్నాక ఆప్తుల సాగుబాతి కంటే వ్యవహారాలే ముఖ్యము. తప్పతాపరా దుఃఖం దిగమెన్నుకోవాలి. కుర్రాడు రాఘవుణ్ణి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అతగాడు ఎదిగేనాటికి ఆస్తులు అప్ప చెప్పకపోయినా బాగలేదు గాని అప్పులు అంతగట్టకూడదు కదా.
2: కృష్ణ చిన్నతనంలోనే మంచి లౌకిక ప్రజ్ఞ పట్టుబడింది నీకు, సంతోషం.
0: తాతగారు ఒక్క సంగతి నన్ను మనవి చేసుకోలేవండి. తమ్ముడు గారు కామేశం గారు వ్యవహర్త గనక ఈ ప్రస్తావన నలుగురు ఉండగానే చేసేయమని నేనే కోరాను.
2: మరిద్దరి తర్వాత అల్లులకు సమస్యలు లేవండి. వాడు హాయిగా ఒకరు ఇంజనీరు ఒకరు డాక్టరు,
0: లక్షలు ఆర్జించుకుంటూ రాష్ట్రాంతరాలు దేశాంతరాలు వెళ్ళిపోయారు. నేది వ్యవసాయం,
2: నాది అక్కడికొస్తుందో పడదొస్తుందో తెలియని రాజకీయ రంగం. సమస్యలుండేది మనకే, అప్పులు పోనోట్ల బాధలు మనకే, పంటల నష్టాలు మార్కెట్ల రేట్లు ఆందోళనలు అన్ని మనకే.
0: బాబు
2: మీరు వేరు విషయానికి వస్తారా, రాక తప్పదు.
0: మా మామగారు ధర్మాజీరావు గారు పులిలాగా బతికారని మీరే అన్నారు. పులులు అర్ధంతరంగానే గోండిస్తూనే చచ్చిపోతాయి.
2: సరే, వస్తువులు కొన్ని తాకట్టులో ఉన్నాయి, భూములు కూడా కొంతమేరకు వాచా గాని పత్రాల ద్వారా గాని తాకట్టులో ఉన్నట్టు ఇప్పుడిప్పుడే అనుమానంగా ఉంది. మా అత్తగారితో ఎప్పుడన్నా ఏమన్నా మాట వరుసగా ప్రస్తావించి ఉండొచ్చు ఆయన, తర్వాత అనుకోవచ్చులేండి.
0: కామేశం బాబు
2: పులులు భార్యతో కాపురం చేస్తున్నట్టు కనిపించి పిల్లల్ని కంటాయి గాని బాధ్యత వహించం. దానికేం తెలియదు, తెలిసిందేదో నాకే తెలుసు.
0: మరి ఇంకా సమస్య లేదు. మా మామగారు చేపదులుగా అప్పుడప్పుడు రొక్కం రూపేణా సొమ్ము తీసుకుంటూ ఉండేవారు. నేను తర్వాత చూసుకోవచ్చు లేని అడిగేవాడిని కాదు. కాస్త కూస్తూ అయితే పోనీ అని అనుకోవచ్చు.

0: నిన్న రాత్రి లెక్కలు చూస్తే లక్ష పాతిక వేలు పైచిలుకు తెలియదు.
1: ఏం చెయ్యమంటారు అని నా దగ్గరికి సహాయకు వచ్చారు. పెద్దలుండగా చేసేద్దాం అన్నావు.
0: గణపతి అమ్మగారికే కాదు నాకు పాతిక వేలు బాకీ పడ్డారు. నాకు అమృతవల్లికి 10 ఎకరాల కొబ్బరి తోట రాసిపెట్టారు.
1: ఇక దానాలని ధర్మాలని గుళ్ళని గోపురాలని ధర్మకర్తృత్వం అని పాపం వారు చాలా నష్టపోయారు.
0: ధర్మకర్తంటే గుర్తొచ్చింది.
1: గుడి నిమిత్తం వచ్చిన కొన్ని పిల్లలు దాతలిచ్చిన కొంత జవహరీ మాట ఏమిటి అని వేణుగోపాల స్వామి ఆలయం కమిటీ మెంబరు వచ్చి కూర్చున్నారు.
0: ఏదో ఒకటి చేసేసి అమ్ముకునో ఆర్చుకునో అప్పులు తొట్టులు తీర్చేస్తున్నట్టయినా
1: రాజవుడి చేతికి చెప్పయించి ముష్టికి పంపేయచ్చు.
0: చూడండి, రాతపోతలు కాగితం కరామత్తులు లేని రుణాలతో మాకు ఏమీ సంబంధం లేదు.
2: మాకంటే పోయేది కాదు తాతగారు, అబద్ధాలు మా వంశంలో లేవు.
0: అబద్ధాలు వంశాల్లో ఉండవు ఆయన,
1: ఆస్తులు కూడా పెట్టాలనే బుద్ధుల్లో ఉంటాయి.
0: రాజుడు మీరుంటే చాలండి,
1: మా అత్తగారికి మీ మనవడికి ప్రతినిధులు కదా,
0: ఏం చేద్దామో చెప్పండి.

0: ఎవరండి? ఎవరు కావాలి?
1: మీ ఇంటికి వచ్చే వాళ్ళందరికీ ఎవరు కావాలో మాకు వారే కావాలి.
0: మీరా? మాట మాట మాట మాట మాట
1: ఆగం గారి ఇక్కడికి వచ్చారా?
0: ఏమో నాకు తెలీదు.

0: అన్నా నల్లుడు గారు
1: ఏమో ఇలా వచ్చారు?
2: చిన్నత్త గారి దర్శనం కోసం వచ్చారు. మాట్లాడేదేం లేదు. రాఘవుడు ఇక్కడికి వచ్చాడు కదా, తీసుకువెళ్దాం వచ్చాను.
0: రాఘవ ఇక్కడ లేడు.
2: ఎవరి ఇంటికి పంపించావు?
0: మీ ఆవిడి గారి
2: ఊళ్ళలాగుంది.
0: ఇంక మీరు వెళ్ళచ్చు.
2: వెళ్ళడానికే వచ్చింది. ఇక్కడి నుంచి తీసుకువెళ్లాల్సినది, తీసుకువెళ్లవలసిన వారిని తీసుకునే వెళ్తాం.
0: అది మీ వల్ల కాదు.
2: మీ వినాశనం చేసేటువంటి కంప పూల్ చేస్తా.

ఇండివిజువల్ గా దూసుకుపోయేట్టున్నాడే. అబ్బాయి మరేం లేదు, మా తాలూకు మనిషికి షిప్ మీద స్పేస్ పడటంలో ఎదురు వచ్చి ఎక్కువ స్పేస్ బుక్ చేసేట. నేను అఫెండ్ అయ్యే ప్రసక్తే లేదు. నేను ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే నాకు అటువంటి కుర్రాడు నా కంపెనీల అభివృద్ధికి కావాలి. మంచి జీతం ఇస్తాను, కమిషన్ ఇస్తాను. ఓసారి నా దగ్గరే పంపండి. వయస్ ఈ విషయంలో కూడా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయనుకోండి. ప్లీజ్, ఎస్, థ్యాంక్ యూ.

చూడలేదే నేను శ్యామ్ చంద్ర. నమస్తే నమస్తే. చిన్న సమాచారం కావాల్సి వచ్చింది. క్లియరింగ్ ఏజెన్సీలోకి కొత్త కుర్రాడు ఎవడో వచ్చాడు ఏమిటి? మీరే పుట్టుకొచ్చారా?

0: sir. Because I came here to do something for you. Is it?
1: Fine, fine, fine.
0: Where are you coming from?
1: I'm from this city, Calcutta. I mean, your native state.
0: What place? About you, please.
1: I was from Andhra, a part of Madras province. But now I am from Calcutta. I don't want to label myself with any state, religion, or perhaps caste or so.
0: Hmm? Wonderful, wonderful. You are from Andhra?
1: No, sir.
0: I was.
2: నీకు నాకు మధ్య ఈ ఇంగ్లీష్ ఎందుకు అయ్యవాదు? నేను తెలుగు అనే శ్యామతి చంద్రగా ఉన్నా శ్యామ్ చంద్ర అయిపోయాను. నువ్వు పనిచేసే షిప్పింగ్ కంపెనీ మేనేజర్ విఠల్ రావు నాకు మంచి ఫ్రెండ్. నువ్వేమిటి గ్రాడ్యుయేషన్ చేసావా?
1: అవును సార్. మీరు తెలుగు వాడే కావడం నా అదృష్టం. వస్తూనే కొంచెం విసురుగా మాట్లాడాను, మన్నించండి.
2: విసిరంటే గుర్తొచ్చింది
1: సార్,
2: నువ్వే నాకేదో చేస్తావంటూ వచ్చావు.
1: ఏం లేదు సార్, తమాషా కదా. సాధారణంగా ఏమి చేయదలుచుకునే వాళ్ళే వాక్ నీడు ఫర్ యూ అని భూతపదంగా అంటారని నాకు తెలిసింది. మీరు ఉద్యోగం ఇస్తే చేస్తాననే ఉద్దేశంతో ఐ కేమ్ హియర్ టు డూ సంథింగ్ ఫర్ యూ అన్నాను.
2: ఫైన్ ఫైన్. ఆ మాత్రం విగరు పొగరు ఉండాలి. శాస్త్రంగా అడుగుతున్నాను అనుకోకు. ఇంత దూరం ఉద్యోగం కోసమే వచ్చేసావా?
1: మీ ఫ్యామిలీ అది ఎక్కువ వివరాలు ఏమీ లేవు సార్. ఇంట్లో చచ్చిపోతాననే భయం కొద్ది బయట బతుకుదామని పారిపోయి వచ్చేసాను. గతం నాకొద్దు సార్, అదంత గొప్పదైనా సరే మీరు ఇంకా మంచి భవిష్యత్తు చూపించగలరని విఠలరావు గారు మీ దగ్గరికి పంపారు
2: సార్.
1: 4 ఏళ్ల క్రితం హౌరా స్టేషన్ లో భయపడుతూ దిగాను. ఏం తెలీదు, భాష రాదు, డబ్బులు లేవు. ఆయన గారు రైలు దిగి ఎవరితో తెలుగులో మాట్లాడుతుంటే ఆయన కాళ్ళు పట్టుకుని నన్ను రక్షించమన్నాడు. ఆయన సమాధానం నేనే వచ్చాను. నా గురించి, నా కుటుంబం గురించి నా ఏడుపు అంతా చెప్పుకున్నాడు. ఆయన నన్ను అగ్ని పరీక్షలు చేశారు, సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు. నన్ను ఈ పాటి మనిషిని చేసి నిలబెట్టారు. He is my friend, philosopher, and forever he is my guide.
2: Aavesham, aakrosham, aadasham, anni nilo unnai, Mr. Raghav.
1: Sir.
2: Paiki raavalante mukhya 3 sutralu gurtunchuko.
1: Cheppandi sir.
3: Vyaparamlo aaveshapaddam mane. Priti manushini
2: vyavaharanni baaga anumanichu.
1: Sir.
2: Nidhaninchi nirnayinchu. నేను నా బిజినెస్ చాలా పెంచాను. నిజంగా నమ్మకంగా నాకు ఇవాడు ఒక మనిషి కావాలి. డబ్బు ఇవ్వనని కాదు, నేను ఇచ్చే డబ్బుకి నమ్మకాన్ని, చురుకైన పనిని ఆశిస్తాను. ఎంత వయసు కొడుకున్న ఈ పాటికి నా బిజినెస్ ఎంపైర్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని తెలుసా? గ్రాడ్యుయేషన్ చాలు మన వృత్తికి. నోట్లు నాకు ఉన్నాయి, పక్కన ఫోన్ ఉంటే 10 లక్షలు నెల తిరిగేసే ఉద్యోగంలోకి వస్తాయి. చూడు రాఘవ్, ఒక్కటే ఉదాహరణ
1: సార్.
2: స్టాక్ ఎక్స్చేంజ్ వ్యాపారం చూడు, కొన్ని గంటల్లో 1000 లక్షలు చేతులు మారి నాగు అయిన వాళ్ళు ఉన్నారు, గుండె లేక గరీబులైన వాళ్ళు ఉన్నారు. రాఘవ్, నా ప్రపోజల్ విను. నాకు చాలా కంపెనీలు, వ్యాపారాలు,

0: సమయం ఇవ్వండి, ఇచ్చాను నీకు మూడేళ్ళ టైం కూడా ఇస్తున్నాను. బిజినెస్ ఇస్ బిజినెస్, మెడుకో నీకు బతికావో పెరిగావు అన్నమాట. యు మస్ట్ డూ సంథింగ్ ఫర్ మీ యాజ్ యూ ప్రామిస్డ్.
1: సర్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.

0: రోజు మళ్ళీ కట్టలే విడిచి వెళ్ళిపోయాను. అకౌంట్ నిర్వహించవలసిన పితృతిథి ఇక్కడికి వచ్చింది. ఇలా నాకు బతికి ఇబ్బంది అనుకోలేదు.
1: పార్వతి పిల్లల కోసం వచ్చింది ఒక చేయ.

0: hani rüyalar anlamında ne de vermek gerekecek bu tüm. Mahavatu ki tesukumani. ఎప్పట్లో వారికి రాని రాకపోయి మన కుటుంబంలో అందరికీ వారి మనకి తెలుస్తూ ఉండాలి. ఎంత పిత్రార్జితం కాకపోయినా తన ఆస్తి మీద హక్కు ఉన్నా ఏడేళ్ల పాటు కనుక వారి సంగతి సందర్భాలు కుటుంబానికి తెలియకపోతే న్యాయశాస్త్ర ప్రకారం వాడు గతించినట్టు లెక్కే పరిసందే. కనుక మైనర్గా వాడు బయటికి జీవిత నిమిత్తం వెళ్ళాడు. ఈలోగా వాడి పక్షాన్ని ఉండున్నాడు. ఇక్కడ నీ అల్లుళ్ళు ఉన్నారే, వీళ్ళ ఊరికి గాద్యంల బాపతిగా లెక్క పత్రాలు మనం చూపించాలి. అది ముఖ్యం.
1: కూతురించి పారేసి వాళ్ళలో వాళ్ళు కూలి చేస్తూ ఉంటే, నా బంగారం కోసం కొరుకు తినేస్తూ ఉంటే ఈ అమ్మకాలు అప్పులు నాకు అర్థం కావట్లేదు. నన్ను మనసు
2: పుచ్చినట్టు బతుకు, చచ్చిన ముగుణ్ణి తలుచుకు ఎవరవడాన్ని బతుకు. నీ కొడుకు ఎప్పటికైనా వచ్చి ఈ పీనుకొని ఈడ్చడం తెచ్చు.

గుట్లు దీపం పెట్టించారు. సమయం ఎక్కువ కొట్టుకుంటుంది, ఒక పక్కన కూడా కొట్టుకుంటుంది. మంచిది.

0: Andrew Agua is meet Mr. Sundarasi for a PM boy.
1: Manani Aye is distinction to check.
0: Sundarasi.
2: Meet my son-in-law. మా అల్లుడని చెప్పడం కాదు కానీ వెరీ బ్రిలియంట్. మా కంపెనీలోకి వచ్చి గట్టిగా 7 ఏళ్ళు కాలేదేమో.
1: 8 ఏళ్ళు సార్.
2: వెస్ట్ మెటీరియల్ విద్యను నేర్పి నన్నే మించిపోయి షిప్పింగ్ ఏజెన్సీ ఓనర్ అయి కూర్చున్నాడు. స్టాక్ ఎక్స్చేంజీల్ని దున్నేస్తున్నాడు. కొన్నాళ్ళు పోతే నన్నే దూచేసేలా ఉన్నాడు. ఓ మై గాడ్, ఏడు కోరి వజ్రం పరీక్షించుకున్నట్టు మరీ ఎంచుకున్నాను ఆ అల్లుడిని.

అడుగు, మా విఠలి ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ సుందరరాజన్, యు హ్యావ్ కమ్ ఆల్ ది వే టు సీ మీ, వెరీ కైండ్ ఆఫ్ యూ. చూడు రాజు, సుందరరాజన్ గారిని హోటల్ దగ్గర దింపి నువ్వు వెళ్ళిపో, 11:00 కుట్టి విల్ డ్రాప్ హిమ్ ఎట్ ది ఎయిర్పోర్ట్. మిస్టర్ సుందరరాజన్, రాత్రికి మీతో ఫోన్లో మాట్లాడతా. ఓకే.

0: Okay.
1: సుందర్రాజన్ దిగలేదేం డాడీ?
0: సుందర్రాజనా? ఈ వర్క్ స్పాట్ ఇదివరకే చూపించాం కదా, చాలా బిజీగా ఉన్నాడు. ఇవాళ ఢిల్లీ పోవాలట. అతనికి ఫ్లైట్ టికెట్ అది ఏర్పాటు చేయించావా? హియర్ ఈజ్ అవర్ మేనేజర్ మిస్టర్ దాస్.
1: అన్ని ఏర్పాట్లు జరిగాయి డాడీ, మీరేం వరీ కాకండి. దాసు కాకపోతే మరో బోస్ చేస్తాడు, పనులు ఆగవు.
0: వెరీ గుడ్, బిజినెస్ మ్యాన్ అంటే అంత షార్ప్గా ఉండాలి
1: డాడీ. ప్రస్తుతం ఈ ఊరు పెరిగిపోతున్న ఈ సమయంలో మనకి ఈ ల్యాండ్ చాలా చౌకగా వచ్చినట్టే లెక్క. బెటర్మెంట్ ఛార్జీలు వేసుకున్నా మనకేం నష్టం లేదు. ఇక్కడ మన స్పిన్నింగ్ మిల్ వస్తుందా, అవతల ఆ వైపున జీవన్ ప్రసాద్ గారు 2 థియేటర్లు కడుతున్నారని విన్నాను.
0: అవుతుందిరా, ఊరన్నాక అది పెరగాలి, అందులో మనుషుల రాకపోకలు పెరగాలి, వాళ్ల వల్ల మనము పెరగాలి. చూడు, నువ్వు రేపు కలకత్తా వెళ్ళాలి, అక్కడ మన షిప్పింగ్ ఏజెన్సీ మేనేజర్ లేడు.
1: అవును, ఖన్నా.
0: ఖన్నా, అతనితో మన సదరన్ నెట్వర్క్ కి సంబంధించి నిన్న ఫోన్లో మాట్లాడాను. లైసెన్స్ ప్రాబ్లమ్స్ ఏవో డిస్కస్ చేయాలంటున్నాడు. అవేవో నువ్వు చూడు, మద్రాసులో విశాఖలో మనకి ఏజెన్సీలు కావాలి, ఎవరితో ఎలా వ్యవహారాలు నడపాలో అతనే చెబుతాడు.
1: పెద్దవాడు, అనుభవం ఉన్నవాడు కదా, వింటాను. అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి పని జరిగేటట్టే చూద్దాం.
0: ఈ దాసిడి కనిపించడు, మన పనులు చేయడానికి మనం మేనేజర్లని సూపరింటెండెంట్లని సూపర్వైజర్లని పెట్టుకుంటే వాళ్ళు మన కార్లు పట్టుకుపోయి మనం నడిచి వెళ్లే దశలో పెట్టేస్తారు.
1: డాడీ, మీ వయసు ఎంత ఇప్పుడు?
0: ఎంత అనుకుంటున్నారా?
1: 52 53.
0: మరొక్క ఏడాది కలుపు 54. అవును, ఎందుకు అడిగావు?
1: ఏమీ లేదు, ఇప్పటికే ఇంత చేదస్తం అయితే ఎలా కాని.
0: చేదస్తం కాదురా, అతి జాగ్రత్త. అడుగో, దాసు వచ్చేశాడు. రావయ్యా దాసు, రారా. ఏమిటి మన భవిష్యత్తు?
1: వస్తాను డాడీ, మళ్ళీ కలకటా నుంచే మీతో మాట్లాడేది. బాయ్
0: బాయ్.
2: మీరు వస్తారనుకోలేదు సార్. పొద్దుటే విఠల్ గారు చెప్పారు మీరు సాయంకాలం వస్తారనుకుంటున్నా. మన ఆఫీస్కి వెళ్ళి లేఅవుట్, బిల్డింగ్ ప్లాన్లు, ప్రపోజల్స్ ఈ స్పాట్లో ఉండి చూస్తామన్నారని తెచ్చారు.
0: గుడ్. ఆ ఫైల్ ఇలాగ డాక్ చూసావా? ఇంపార్టెంట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా?
2: ఆఫీస్ డాకు, చూడవలసినవన్నీ ఫైల్లో పెట్టి మన ఆఫీసులో మీ రూమ్లో ఉంచానండి. ఇవి మీ పర్సనల్ లెటర్స్. అవతల వైపు చిన్న టెంట్, 2 కుర్చీలు వేయించాను. అక్కడ కూర్చుందురు గాని సార్. ఈ ఎండలో తిరగడం
0: చూడవయ్యా. ఎండలో తిరగడం ఇష్టం? మరి కాస్త దూరం తిరిగి చూసి అప్పుడు వెడదాం. దాసు, ఈ చెట్లు కొట్టడం, తుప్పలు నరకడం ఎప్పటికవుతుంది? కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇక్కడికి చేర్చడం ఎప్పుడు? షెడ్యూల్ టైం దాటి ఒక్క రోజు ఆలస్యమైనా నేను సహించను.
2: రేపు సాయంకాలానికి సైట్లో ఉన్న కలప కంప క్లియర్ చేసేస్తాం సార్. ఎల్లుండి నుంచి సైట్ని ఇంజనీర్ గారి చేతుల్లో పెట్టేస్తాం.
0: సాయంకాలం ఇంజనీర్ కేశవరావు గారిని నాతో మాట్లాడమను.
2: అలాగే సార్.
0: అమృతవల్లి, ఈ పేరు బాగా గుర్తు. పెద్ద కళ్ళు, తాంబూలం పెదవులు, కొద్దిగా నిరిసిన వంకీల జుట్టు. మరే మరే, ఇన్నేళ్ల తర్వాత ఏంటి ఉత్తరం ఏముంటుంది?
3: నాయనా రాఘవ, ఈ అక్షరాల్లోంచి నీకు నన్ను జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం కలిగింది గనక తప్పలేదు. నా వయసు ఇప్పుడు 70. నేను నీకు తల్లిని కాకపోవచ్చు, వృత్తిరీత్యా వేసని కావచ్చు. నన్ను ఆదరించి దగ్గరకు తీసిన నీ తండ్రికి కొడుకుగా నువ్వు నా బిడ్డవే. మీ తండ్రి ధర్మాజీరావు గారు నన్ను ఆదరించిన గుర్తుగా 10 ఎకరాల కొబ్బరి తోట బహిరంగంగానే రాశారు.

0: వచ్చారు. మీ చిన్న బావగారు కామేశం గారు ఇప్పుడు ఈ ఊరికి పెద్ద మనిషి, సర్పంచు ఏదో అంటారట. ఆ పేర్లు నాకు రావు. వారు మీ పెద్ద బావగారు వెనక ఈ భూమి ఎలాగైనా కాజేయాలని చూశారు. నీకో పేరు గుర్తు చేస్తున్నాను, గవర్రాజు గారు. వారు నీ తండ్రిని చంపి జైలుకు వెళ్లారనే వరకు నీకు తెలుసు. 1969లో కాబోలు విడుదల పొంది బయటకొచ్చి దువ్వాయి కాబోలు వెళ్ళి తిరిగి ఈ ఊరికి చేరారు. ఈ చల్లని పచ్చని ప్రాంతం కొంత నాశనం చేసి ఎరువులు రసాయనాలు ఆ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారట వారు. అందు నిమిత్తం పచ్చని తోటలు కొనేస్తారు. వారికి మీ తండ్రి నాకు రాసిచ్చిన తోట కావలసి వచ్చింది. మీ తండ్రి జ్ఞాపకం, ఆయనతో స్నేహం నాకే అర్థమైనవి. అనుబంధంగా మిగిలినవి ఆ పెద్ద మనిషి ఇచ్చిన జ్ఞాపకంగా ఆ భూమి వదలాలని లేదు. ఒక్కసారి వీలైతే ఈ ముసలదాన్ని చూడటానికి రాగలవా? చంద్ర నీకు నమస్కారాలు చెబుతోంది. ఉండనా మరి? అమ్మ అమృతవల్లి అన్నట్టు అమ్మంటే గుర్తుకొచ్చింది. మీ తల్లిగారు 2 ఏళ్ల నాటే కాలం చేశారు. ఒక్కసారి నువ్వు వస్తే సకలం మాట్లాడుకోవచ్చు.
1: అమ్మ కాలం చేశాను. అమృతవల్లి మిగిలింది. ఎప్పటి వా జ్ఞాపకాలు! ఏనాటి కోనసీమ, ఏమి పచ్చని గాలి అది, ఏమి చల్లని కాలవలవి, వర్షంతో తడిసిన ఏమి నేల వాసనలవి, ఏమి వరిచేలవి! అమ్మలాంటి అమ్మ వెచ్చని ఒడిలాంటి ఏమి కార్తీక మాసపు గోదావరి అది! అరటి దొప్పల్లో ప్రయాణం కట్టే కార్తీక దీపాలు, రథసప్తమికి చిక్కుడుకాయలతో చిన్న చిన్న రథాలు కట్టించి తులసమ్మ దగ్గర అమ్మ పూజలు చేసి చిక్కుడాకుల్లో పిల్లలకు పంచిన ఏమి వెచ్చవెచ్చని బియ్యపు పాయసాలవి! ఇంకా ఇంకా వెనక్కి కాలువ నీళ్లల్లో ఈతాలాటలు, తులిశాకులు కొబ్బరి వేళ్ళు కలిపి తాంబూలాలు తిని పోటీలుగా నాలుకల ఎరుపులు చూసుకున్న ఓ ఏమి కేరింతలవి! అమ్మ పూజ వేళ వెండి గిన్నె నీళ్లలో తేలియాడి అధిక చక్కని చామంతి పువ్వంత అందమైన అమాయకమైన ఏమి రోజులవి! పసిరి వాసన వేసే చేతులు, బురద కాళ్ళు, ఊలు జడలు, చెంపల తడుక్కుమని బుట్టలోలకుల పసిపిల్లల వెర్రి ఆనందపు పరుగులు కేకలు, వేసవి మధ్యాహ్నాల వడగాల్పులు, తలుపుల కళ్ళు మూసుకున్న ఇళ్ళు, తిరగళ్ళ చప్పుళ్ళు, ఓ ఇంకా ఇంకా వెనక్కి ఈ నెలలోంచి ధూళిలోంచి పరిగెత్తి భూగోళాన్ని వెనక్కి తిప్పి చిన్నతనంలోకి పారిపోతే ఎంత బాగుండు!

0: సార్ సార్
1: ఎవరు?
2: దాసా?
0: అవును సార్.
2: ఏదో మీలో మీరే నవ్వుకుంటూ

0: కళ్ళు మూసుకుని పడుకున్నారు. కలేదైనా వచ్చిందా?
1: మరి అదంతా కలలాగే ఉంది.
0: ఏమిటి సార్, మంచినీళ్ళేవనా? ఏమిటలా పరాగ్గా ఉన్నారు?
1: ఏం లేదులే, పద ముందు ఇంటికి వెళ్ళాలి. చూడు దాసు, కన్నాకి ఒక కాల్ బుక్ చేసి విఠల్ అక్కడికి చేరగానే అర్జెంటుగా నన్ను కాంటాక్ట్ చేయమన్నానని చెప్పు.
0: తప్పకుండా సార్.
1: ఎల్లుండి నుంచి ఓ 10 రోజులు నేనుండను. ఇంపార్టెంట్ పేపర్స్ ఏమున్నా ఇవాళ రేపు పట్టురా, సైన్ చేస్తాను.
0: మరి ఫ్లైట్ టికెట్ అది?
1: ఏమీ అక్కర్లేదు లేవయ్యా, కావలిస్తే నేనే చెప్తాను కదా. వెళ్ళు వెళ్ళు.

0: ప్రాజెక్టు మంచిదే, మరి మనం ఇంత దూరం నుంచి నిర్వహించగలమా అని.
1: నిక్షేపంలాగా చేయగలం. నేను కోనసీమలో పుట్టాను, 16 ఏళ్ళు అక్కడ పెరిగాను. ఇండస్ట్రియల్గా అది అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా. ఏం, 3 ఏళ్ల తర్వాత వెళ్ళి అక్కడ మనం ఫ్యాక్టరీ పెట్టకూడదా? ఓయ్, వెనకట్లా లేదు ఇప్పుడు కోనసీమ. రైల్ రూట్ లేకపోయినా ట్రాన్స్పోర్ట్ రోడ్వేలో బాగా పెరిగే ఉండాలి. వీ విల్ స్టార్ట్ దేర్ ఎన్ ఇండస్ట్రీ.
0: ఓ తప్పకుండా, మన చంద్రం కెమికల్ టెక్నాలజీ కదా, అమెరికా నుంచి రప్పించేద్దాం, వాడికే ఒప్పగిస్తే సరి.
1: గుడ్ ఐడియా కమల. నాకు ఆ ప్రాంతంతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. కొందరు ఇంకా బతికుంటే వాళ్ళ మీద కసిగా కూడా ఉంది. ఇవాళ విఆర్ రాఘవ అంటే అక్కడ ఎవరికీ తెలియదు, ఇండస్ట్రియలిస్ట్గా కూడా తెలిసే అవకాశం లేదు.
0: వెళ్ళండి, కానీ ఈ రహస్యం ఎందుకు? హాయిగా దర్జాగా వెళ్ళి ఎవరినైనా ఆజ్ఞాపించగల దశలో ఉన్నారు మీరు.
1: నిజమేను, అక్కడ వాళ్ళని కొన్నాళ్ళు ఏడిపించి హఠాత్తుగా కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టోలాగా ఆశ్చర్యపరచాలని చిన్న చాపల్యం ఉంది. దాన్ని తీర్నిద్దు. మామూలు రైళ్లల్లో, బస్సుల్లో, జట్కా బళ్ల మీద కాలినడకన ప్రయాణం చేయాలనుంది. ఇదో సరదా అంతే.
0: మీ ఇష్టం, కాశీ మజిలీ కథలోలాగా రొట్టె మూటగట్టి మనకపోతే చాలు. మీరు రేపు కదూ బయలుదేరేది, రహస్యంగా ఉంచుతాలండి. విఠలేమన్నాడు?
1: నువ్వన్నట్టే అన్నాడు ప్రాజెక్టు మంచిది అని.
0: ఈ 10 రోజులు మీ ముద్రాధికారం నాకిచ్చేశారన్నమాట.
1: మౌన ముద్రాధికారం భర్తది, ముద్రాధికారం భార్యది, ఏమంటావు?
0: చాలండి, నేర్చుకుపోయారు.

0: సాల్ రా బాయ్ సాల్, ఒళ్ళు పట్టం ఆపేసే, ఏ నీళ్ళు తలుపు. ఓరు నోకరాజో ఎల్రా, కావేశం కూడా మాయగాడురా బాబు. జగపతి గారిదేం పౌరున్నాళ్ళే, తద్దినం పెట్టు ఓడి తమ్ముళ్ళాగా తోడల్లుడికి తదిగినతో.
1: చూడురే, ఆ చంద్రవదన తల్లి ధర్మాజీరం దానం వదులుద్దా అని కామేశం గూడు గోతిగాడినక్కలాక 10 ఎకరాలు లాగేద్దామని చూస్తున్నాడరే.
0: అమృత వల్లంటే ఆడికేటి తెలుసు, పుల్లాంటి ధర్మాజీరావుని బొగ్గనెట్టేసింది.
1: దీంతసా కొయ్య 10 ఎకరాల తోట ముక్క చున్ను ముక్కలా పట్టుకోకుంది కదరా బాబు.
0: జామ్మని రోడ్డుకు ఆనుకుంది తోట, దాని తోట దాటి వస్తే గాని మన సైట్లోకి నేరుగా రోడ్లోంచి రాలేం కదా. పొలంలోకి అయితే పర్లేదు, ఫ్యాక్టరీ ఎడితే తోట నుంచి సరాసరి మెయిన్ రోడ్లోకి ఇంకడిపోద్ది. ఓ పక్క చల్లగా గెట్ హౌస్ అడేసామనుకో, ఏదో కట్టడానికి సుఖానికి పడి ఉంటుందని నా గోళ. ఎలా ఒకరాజు ఏళ్ళు చెప్పు అమృత వల్లికి, తోట ఏదో కాడికి కట్టుకుని ఇచ్చేయమను, కాదంటే దత్తావేజు సరిపేద్దాం, సింపేద్దాం, తోట కలిపేద్దాం. ఎల్రా నోకరాజు ఎల్లు.

ఇదే కదా ఇల్లు, ఇదే, ఏమీ మారలేదు.

0: ఎవరది?
1: నువ్వు
0: లోనకి రండి.
1: నువ్వు చంద్రవదన కదూ?
0: అవునండి, చంద్రవదన ఇంట్లో చంద్రవదనే ఉంటుందండి.
1: నేనెవరు పోల్చుకో చూద్దాం.
0: ఎరిగినట్టు ఉంది, ఎరగనట్టు ఉంది, అయినా వృత్తి మానేశానండి.
1: చంద్ర, నేను నేను రాఘవని.
0: రాఘవ? రాఘవ? అమ్మా అమ్మా, రాఘవ రాఘవ వచ్చారే.
1: చంద్ర రే, ఏమిటి రే, వచ్చాడు రాఘవ గారు.
0: ఎన్నాళ్ళకిరా, ఎన్నేళ్ళకి వెతుక్కుంటూ వచ్చావా? పదా అమ్మా, నీ ఉత్తరం కోసం తెగ ఎదురు చూస్తుంటే నువ్వే వచ్చేసావు. అవును, అన్నం తిన్నావా?
1: లంచ్లు డిన్నర్లు బ్రేక్ఫాస్ట్ల నాగరికతలోంచి అన్నం తిన్నావా అనే నాగరికతలోకి వచ్చేసా. అవును, ఇప్పుడు వండి పెట్టాలే.
0: ఎంతసేపు? అమ్మ దగ్గర కూర్చో, క్షణంలో పిలుస్తాను. అమ్మయ్యా, నువ్వు వచ్చేసావు, అమ్మ గురించి బెంగలేదు.
2: ఎవరే చంద్ర వచ్చింది? దీపం వెయ్యి, కనపడటం లేదు.
1: అమ్మా, నేనమ్మా రాఘవని. నీ రాఘవని?
2: రాఘవి మా నాయనే.
1: అమ్మా
2: వచ్చావా నాన్న?
1: వచ్చానమ్మా.
2: ఉత్తరం ముక్క రాసి తీరుపడి ఉంటుందో ఉండదో అనుకున్నా, మనిషివే వచ్చావా నాన్న?
1: వచ్చానమ్మా.
2: నాన్న చూసావా, ఇదిగో ఇలా ఉన్నాను. నాన్న ఏమనుకోకున్నా, చిన్నప్పుడు చనువు కొద్దీ నువ్వు నువ్వు అనేస్తున్నాను.
1: అమ్మా, నీకు గుర్తుందో లేదో, నిన్ను మీరు అని నేను ఒకసారి పిలిస్తే అమ్మని మీరనొచ్చునా అని మందలించావు. మరి కొడుకుని మీరు అనొచ్చునా? మరి చెప్పు.
2: నాయనే, మా రాఘవుడే.
1: నీ రాఘవుడినేనమ్మా.
2: నాన్న అన్నం తిన్నావా?
1: తింటాలి అమ్మా, నువ్వు అలా కూర్చో. ఎన్నో కబుర్లు నేను అడగాలి, నువ్వు చెప్పాలి.
2: ఒకటి రెండు కాదు, 40 ఏళ్ల కబుర్లు చెప్పాలి. 2 పూటలు 2 వేళ్ళు
1: 10 రోజులుంటా చాలా. అయితే నేరెవరైంది అప్పుడే ఎవ్వరికీ చెప్పకూడదు.
2: అలాగే నాన్న, అలాగే.

0: అయ్య బాబాయ్ బాబు కామేశం గారే, ఓరు ఓరు ఓరు ఓరు, జగపతి గారు కూడా దయచేశారు, రాండి రాండి రాండి రాండి రాండి. నోకరాజా కొబ్బరి బొండాలు కొట్టించా.
1: అబ్బే ఏమొద్దు, ఇప్పుడే కాఫీలు పుచ్చుకొచ్చాం, కొంచెం మాట్లాడాలి.
0: తవరు మాట్లాడాలి అన్నారంటే అక్కడ లిటికేషన్ ఉందన్నమాట. చిన్న శ్రేణికి ఇసిరాను అంతే. ఏటి సంగతులు చెప్పండి, హైదరాబాద్ అన్నారు, పూణె అన్నారు, ఏదో మీరు చెయ్యేసి కలిసి వస్తే మన ఏరియాలో ఫ్యాక్టరీలు ఎగుద్ది అనుకున్నాను.
2: అదే మాట్లాడదామని తమ్ముడు గారు అంటున్నారు.
1: మీరే చెబుతురు, గవర్రాజు గారు ఫ్యాక్టరీ పెట్టారు అంటే షేర్లకి సంచడు రూపాయలు ముందు పరవగలిగింది మీరే.
0: లౌక్యాలు వద్దయ్యో కామేశం గారు, కథలోకి రండి.
2: హైదరాబాదు ఫోను అన్నీ అయ్యాయి. ఈ ఫ్యాక్టరీ వ్యవహారానికి చాలా తతంగం ఉంది. ఇది కోట్లతో వ్యవహారం కదా, ముందు కేంద్ర ప్రభుత్వం వారు లైసెన్స్ మంజూరు చేయాలి.
1: అవును, మనకీ తెలుసు, బ్యాంకులు ఒకటి కాకపోతే రెండు మూడు కలిసి అప్పిస్తాయట, దీనికి రిజర్వ్ బ్యాంకు అనుమతి కూడా కావాలట.
0: అది మనకే తెలుసు,
2: మరి ఇకనే ముందుకు పోవడమే.
0: చూసుకుని వెళ్ళాలండి బాబు, కేంద్రంలో మీ చుట్టాలన్నారు, స్టేట్లో మీ స్నేహితులు అన్నారు, అదేదో పద్ధతి అనుకునే కేంద్రం నుంచి లైసెన్స్ కొట్టుకు రావాలండి బాబు. ఈ పట్టిని మనకి పోటీ నిలిచేవాళ్ళు లేడుగానండి అయ్యా. బ్యాంకు రుణాలు గట్రా అంటే ఏదో తంటాలు అడచ్చు.
1: అక్కడే చిన్న మెలికి ఉంది, మీరు గనక మాకు కాస్త అడ్డం పడి ఒడ్డుకెక్కిస్తే మీ పని క్షణాల మీద జరిపించుకురాము.

0: కామ్యేశం గారంటే లిటికేషన్ అన్నది అందుకే. పని తీరాలంటే పచ్చి నెత్తురు తాగేవోడి పాదాలాడతారు, అరేబియా ఓడి డేరాలోకి ఒంటి సొరబడ్డట్టు శత్రు శిబిరంలోకి ఎంటర్ అయిపోతారు. చిన్న పరాశికం అంతే.
1: అమ్మమ్మమ్మమ్మా, అంత మాటొద్దు. మనం శత్రువులు ఏమిటి? ఏవో పొరపాట్లు గ్రహపాట్లు ఎవరి వలనైనా ఉంటాయి. కాలం అన్నింటినీ హరిస్తుంది. అలా ఒక్కనాటికి భావించొద్దు గౌరరాజు గారు.
0: సర్లేవయ్యా బాబు, చెప్పండి.
2: విఆర్ రాఘవ పేరు విన్నారా? బిజినెస్ లో పెద్ద చెయ్యి. ఫ్యాక్టరీలు, గీక్టరీలు, షిప్పింగ్ ఏజెన్సీలు ఓహ్ చాలా ఉన్నాయి. వాడు మా కామేశానికి నాకు 2 ప్లేటరీ నోటీసులు ఇప్పించాడు.
0: వాడెవడు? మన ఏరియా కాదు, మన గొడవ కాదు, మీకేట్ నోటీసు?
1: అబ్బా, వాడెవడో కాడండి బాబు, మా బావమరిది రాఘవరావు.
0: అప్పుడెప్పుడు పారిపోయిన కుర్రోడా? అబ్బా, అంత పెద్దోడయ్యాడనమాట. ఏటంటాడు?
2: తరాలుగా సంక్రమించిన తమ తండ్రి గారి స్థిరచరాస్తుల్ని మేమిద్దరం తనుమైనరుగా ఉన్న కాలంలో పడేసుకున్నామని సారాంశం. ఆ ఆస్తుల పత్రాలు, రుణధన వివరాలు, అట్టుపుట్టాలు పెళ్లగిస్తున్నాడు.
0: శబాస్, ఎన్నాళ్ళు మెదలకున్నాడేం పాపం. ఏయ్, ఏది ఏమైనా తండ్రి సాధ్యతం కాదు గనక గొడబెడితే సిక్కేనే.
1: అందుకే మీరు, నేను, మా అన్నగారు ఆయన్ని దర్శించుకుని మీరు కొంచెం అటు ఇటు కలిగించుకుని భూములున్నవి మా ఏరియాలోను, మీరేమో వేరే చోట, అందుకని కుటుంబాల్లో ఏవో సర్దుబాట్లు చేసుకోండి అని అవసరమైతే బెదిరించి నచ్చ చెప్పాలి.
0: తండ్రిని చంపినోడిని కొడుకు దగ్గరికి రెకమందీసం, పులిని మేకని పాలు తాగించినట్టు. చేశాని అనుకో, అమృతవాళ్ళు గొడవ తీర్చేస్తావా?
2: అదెంతసేపు, వాడి చేతే చెప్పిస్తే సరి, మిగిలినవన్నీ మనేరియాలో భూములై ఆ తోటొక్కటి కాకపోతుంది ఏమిటి?
0: వాయ్ వాయ్ వాయ్ వాయ్, కామేశం గోరా, జగపతి గారికి కూడా బుర్రపేం చేశావే. ఇగా ఇందువల్ల నాకే తొరిగేది.
1: ఒకే దెబ్బకి 2 పిట్టలు. కేంద్రం వాళ్ళు ఒట్టినే మన పెట్టుబడులు చూసి మురిసిపోయి లైసెన్సులు ఇవ్వరు. ఫ్యాక్టరీ పెట్టేవాళ్ల పూర్వానుభవం ఏమిటి? ఇంతకు పూర్వం పరిశ్రమలు పెట్టాడా? ఏపాటి ముడి సరుకు తెప్పించుకుంటున్నాడు? అది ఎన్ని రోజుల్లో ఆ ఫ్యాక్టరీలో మనకు కావలసిన సరుగ్గా ఉత్పత్తి అవుతోంది? ఎన్ని రోజుల్లో మార్కెట్కు పెడుతోంది? నాణ్యం, అమ్మకంలో వేగం ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఆరాలు కావాలి వాళ్ళకి. మనకి పొలాల అనుభవం ఉంది, రాఘవకి ఫ్యాక్టరీల అనుభవం పలుకుబడి ఉన్నాయి. అతని చేత కొన్ని షేర్లు పెట్టించి రుణాలు గట్రా సంపాదిద్దాం. భూముల విషయంలో అడ్డు రాకుండా చూద్దాం.
2: ఎలా ఉంది?
0: మీ దెబ్బకి మీ ఇద్దరం ఎగిరిపోతాం. ఎలాగంటారా? ఫ్యాక్టరీ పెట్టుబడి లెక్కల్లో మెలికిలెట్టి ఆయన నన్ను ముంచేస్తాడు, భూముల కథల్లో మెలికిలెట్టి నేను ఆయన్ని ముంచేస్తాను. మీరిద్దరూ సేపుగా ఒడ్డును కూకుని సోద్యం సూద్దురు కాని గొప్ప రాయబారానికి వచ్చారులే.
2: అది కాదు, చెప్పేది పూర్తిగా వినండి.
0: వినలేనయ్యా బాబు, పాయింట్ దొరికేసింది. 70 పడిలో పడ్డా పర్లేదు. ఓరు నోకరాజో, ఐగాల్ నిద్దరిని బండి కట్టి ఇంటికి అడిదించేసిరా. కావేశం బాబు, ఇండియాలో ఫ్యాక్టరీలు ఎట్టిన రాఘవ గారు ఒక్కరే కాదండి అయ్యా. నేను దేశం తిరిగాను, దెబ్బలు వేశాను, తిన్నాను. తలుచుకుంటే అమెరికా వెళ్ళి ఐడియాలు కొనియగలను. ఒరే నోకరాజా, ఆ తెలుగు తాత్పర్యాల సూత్రాల బుక్ తేరా కాసేపు చదువుకుందాం.

0: సాఖవా, అదిగో ఆ హద్దు చూసావా? అంతవరకు గవర్రాజు గారి భూములు, ఈ తోట మనది.
1: చాలా బాగుంది చంద్ర, ఇంత చల్లదనం ఇంత పచ్చదనం కంటి నిండా చూసి ఎన్నీళ్ళైపోయింది. ఒక ఇంగ్లీషు రచయిత ఏమన్నాడో తెలుసా, మనుషుల్ని చూసిన వికారం పోవాలి అంటే కాసేపు పచ్చని చెట్లకేసి చూడమన్నాడు.
0: ఎవరో పాపం బాగా చెప్పాడు.
1: అవును, గవర్రాజు గారు ఏం ఫ్యాక్టరీ కడతాట ఇక్కడ?
0: రసాయనాల ఫ్యాక్టరీ అనుకుంటా.
1: ఇంత చక్కని వ్యవసాయాన్ని ఫలసాయాన్ని తీసేసి ఇక్కడ ఫ్యాక్టరీ

0: పెట్టకపోతే ఏమిటి అని.
1: దాంట్లో ఎక్కువ లాభాలు వస్తాయేమో కదా.
0: ఒక లాభం కోసం అంతకు పూర్వం మంచిగా ఉన్నదాన్ని పాడు చేసుకోనక్కర్లేదు కదా.
1: ధనాశ అలా ఆలోచించనివ్వదు.
0: చంద్ర, నేను ఫ్యాక్టరీలు పెట్టాను, వ్యాపారాలు చేస్తున్నాను. పంటలు పండని, నీటి వసతి ఎక్కువగా లేని భూములైతే ఎకరాలకు ఎకరాలు కొని ఎంత పెద్ద పరిశ్రమలైనా పెట్టాల్సిందే. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తూకం ప్రకృతిలోనూ పరిసరాల్లోనూ ఉంటుంది. దాని పరిధిలో అది కొన్నింటినే ఇముడుచుకుంటుంది. గవర్రాజు గారు ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే ఆ తూకం చెడగొడతాడు.
1: నువ్వేమీ ఇక్కడ అడ్డుపడలేవు.
0: ఫ్యాక్టరీకి లైసెన్స్ అంటే ఎన్నో విషయాలు చూస్తారు. అవన్నీ నెరవేరినప్పుడు కదా ఈయన ఫ్యాక్టరీ కట్టేది.
1: ఏమో, రాక్షసుడు అసాధ్యుడు ఆయన, లైసెన్స్ తీసుకొచ్చి తీర్తాడు.
0: అప్పుడు అడ్డుకోవడానికి నేనున్నాను. చూడు, ఇది అమృతవల్లి భూమి వ్యవహారం కాదు, ఇది వాతావరణ సమస్యకు సంబంధించిన వ్యవహారం. కానీ చూద్దాం.
1: 10 రోజుల్లో 5 రోజులు అయ్యేపోయాయి, మరో 5 రోజుల్లో వెళ్ళేపోతావు.
0: వెళ్ళనుగాక వెళ్ళను, వెళ్ళినా తిరిగి వస్తాను. ఈ చుట్టుపక్కల భూములు కొంటాను, వ్యవసాయం చేస్తాను. చూద్దాం, తొందరే ఉంది, పద ఇంటికి పోదాం.
2: తమ్ముడు గారు, చంద్రవదన ఓ ముసలి సరసుణ్ణి చేరదీసినట్టుంది. నిన్న వాళ్ళ కొబ్బరి తోట మలుపులో ఇద్దరూ కనిపించారు.
3: నా మొహం ప్రాణం విసిగిపోతుంది అన్నగారు. ఆ రాఘవగాడి కాళ్ళ మీద పడి, ఒరే తప్పైందిరా బాబు అని, ఖర్చు పెట్టేసిన డబ్బును వదిలేయమని, గవర్రాజు మనల్ని అమ్మమని అడిగిన 25 ఎకరాల ఖండం వీళ్ల నాన్నది వీడికి అప్పగించేద్దాం. బంగారం విషయంలో వాడి సొంత అక్కలను కాదనడు కదా. ఇల్లు మనమేం ముట్టుకోలేదు. వాడి ఆచూకీ తెలియక పాడు పెట్టి ఉంచడం ఇష్టం లేక మనం వాడుకుంటున్నాం, అంతే. ఎలా ఉంటుంది కథ?
2: బేషుగ్గా ఉంటుంది. మనం మనం కలిస్తే గవర్రాజు తగ్గుతాడు. బుసలు కొట్టగలడు గాని కాటేసే వయస్సు అయిపోయింది.
3: చంద్రవదన ఎవరినో చేరదీసిందంటున్నారు. తల్లి భూమి రక్షించుకోవడానికి అయి ఉంటుంది. అయినా ఆ మనిషి ఎవరో ఆరా లాగండి, చెప్తాను.
4: రాఘవా.
0: ఏమ్మా?
4: ఏదో ఉత్తరం కాబోలు, కవర్ వచ్చింది.
1: ఏది ఇలాతే? ఎక్కడి నుంచి?
0: మా పెద్దాడు రాశాడు. వాడు సుందర్రాజన్ అనే ఒక ఆఫీసర్ ద్వారా మేమిక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి కేంద్రం నుంచి లైసెన్స్ సంపాదించడం వరకు మాట్లాడేశాట. మాకు ఈ రంగంలో అనుభవం ఉంది గనక లైసెన్స్ పొందడం, ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందడం పెద్ద కష్టమైన పనులేం కావు.
1: ఏమిటి, నువ్వు ఇక్కడ ఫ్యాక్టరీ కడతావా? నిన్న ఏమన్నావు నాతో?
0: అదే ఇప్పుడు అంటున్నాను. ఆ ప్రయత్నమే విరమించుకుంటున్నాను. మొదట అమ్మ ఉత్తరం చూడగానే గవర్రాజు మీద కసితో ఇక్కడ రంగంలోకి దిగి ఎదుర్కోవాలి అనే వచ్చాను. కానీ ఈ ప్రాంతం వాతావరణం పరిశ్రమల్లే, అందున భారీ ఫ్యాక్టరీల్ని ముడుచుకోదు. ఇంకేదో మంచి పని చేయాలనుంది మరి.
4: నానాయినా, చల్లని మాట అన్నావు. నువ్వు అదే చేస్తే మీ నాన్న నాకిచ్చిన తోట నీకే రాసేస్తాను, రేపే ఏర్పాటు చేయించు.
0: అమ్మా, అది నేను చంద్రకి ఇచ్చేస్తున్నాను, నా చెల్లెలు కదా, ఇంకా రాత కోతలు ఏమీ అక్కర్లేదు.
4: రాఘవా, ఒరే రాఘవుడు.
0: చంద్ర,
1: ఓ మీరా?
3: అవునమ్మా, మేమే. రాఘవుడు?
0: ఎవరా రాఘవుడు?
2: నువ్వే, నువ్వే మా రాఘవుడు. నీ కాళ్ళు పట్టుకుని బతుకుదామని వచ్చాం.
5: ఇగో కోర్టులు, కేసులు, నోటీసులు ఏమీ వద్దు.
3: అక్షరశ మీ నాన్న ఆస్తి వివరాలన్నీ తెచ్చాను. కానీ అయితే కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పోతే బాగుంటుందని నా ఊహ.
0: కూర్చోండి, చూడండి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అన్నారు, ఇవ్వడం బెటకండి, పుచ్చుకోవడానికే వచ్చాను. పుచ్చుకుంటాను, వదలడం వదలకపోవడం నా ఇష్టం.
3: లెక్కలు, దస్తావేజులు, బంగారాది వస్తు వివరాలు ఇవి. ఇవి ఇంటికి సంబంధించిన కాగితం కరామత్తులు. ఆ పైన నీ చిత్తం, మా భాగ్యం. నోకరాజు, ఎన్నావంట్రా కథ? చంద్రవదని ఇంటో దిగిన ముసలాయన
6: ధర్మాజీరావు కొడుకంట. తోడళ్ళు ఇద్దరు వెళ్ళి భగవంతుడు పే

0: చచ్చమైనప్పుడు ధర్మకర్తలాగా చేతులు కట్టుకుని నిలబడ్డారంట. ఇది బాగానే ఉంది. ఫైటింగ్లోంచి నక్కలు రెండూ జారుకున్నాయి. శబాస్, ఉండు ఒకసారి బలాబలాలు చూద్దారే. బామ్మర్దితో రాజీకొచ్చి ఆయన్ని ఫ్యాక్టరీకి పోటీ ఎడతన్నారన్నమాట. ఆయన కసి కోసమేనా నాకు అడ్డొత్తాడు. ఆపోజిషన్లో మనమున్నా అంతే గందా. ఇద్దరు ఎదవల పోరు సలిశాడు గనక ఆ రాఘవ గారికి ఓ పాయింట్ వేద్దాం. మనం కార్డు తిప్పాలంటే ఏటి చెయ్యాలా? ఏటోటి చెయ్యాలా? సేద్దరి
1: అది కది అలాగన్నారు బాగుంది. ఫ్యాక్టరీలు కావాలి కానీ ఇలాంటి చోట కాదండి. మీ దారికి నేను గాని నా దారికి మీరు గాని అడ్డు రానక్కర్లేదు. వేరే చోటానండి, నేను చేసే సాయం కూడా చేస్తాను.
0: రాఘవ బాబు, నేను మీకు అపకారం చేసింది యథార్థమే.
2: దేవుడు నా పిల్లాన్ని పిల్లదాన్ని అటుకుపోయాడు.
3: నా భూములు కూడా నీకేమంటున్నావు, తీసుకో. పది ఇటో అటు
0: ఫ్యాక్టరీ అవ్వారం మాత్రం ఏదోలా చూడాలనే ఉంది.
1: అయితే గొడవేలేదు. మీ భూములు మీకే అట్టి పెట్టుకున్నా నేను ఈ ప్రాంతంలో మరో చోట కొని నేను కోరుకున్న ఈ చల్లని ప్రాంతంలో స్థిరపడతాను.
2: మీరే తీసుకోండి.
1: అలాగే, సంతోషం.
4: ఏమిటమ్మా, డాడీ మొత్తం ప్రపోజల్ అంతా మార్చేశారు. అక్కడ ఫ్యాక్టరీ వద్దుట, వ్యవసాయం అంటారేమిటి, మనకేం తెలుసు?
5: మనకి తెలియనివి ఆయనకి చాలా తెలుసు. ఆయన ఇష్ట ప్రకారమే కాని.
4: ఇదేమిటమ్మోయ్, నిన్న రాత్రి దాకా ఆయనతో దెబ్బలాడతానన్నదానివి, తెల్లారేసరికి అభిప్రాయం మార్చేసుకున్నావా?
5: అవును, మార్చుకున్నాను. మా నాన్న ఆయనకి పరిచయం అయిన కొత్తల్లో మూడు సూత్రాలు చెప్పారట.
4: ఏమిటో అవి?
5: వ్యాపారంలో ఆవేశపడకూడదట, ప్రతి మనిషిని వ్యవహారాన్ని బాగా అనుమానించాలట, నిదానించి నిర్ణయించాలట. ఈ సూత్రాల సారాంశం తన ప్రస్తుత నిర్ణయంట. మనం కాదన్నా, ఆయన సోర్స సైనికున్నాయన్నమాట.
4: డాడీ చాలా జాగ్రత్త మనిషమ్మా. ఓకే, ఆయన ఏం చేయమంటే అలాగే చేద్దాం.
0: ఒరే నోకరాజు, చేతులు కడుక్కున్నానరా. ఎన్నాళ్ళు ఆ కుర్రోడు ఏమైపోయాడా అని లోపల పీకుతోనే ఉందోరే. మా ఆవిడ కూతురు ఒకేసారి చచ్చిపోయినప్పుడు మరీ మరీ గుర్తొచ్చాడ్రా.
6: నాయన్నాయన, నువ్వు ఇక్కడే స్థిరపడతావా?
7: అవునమ్మా.
6: వ్యాపారాలు కొడుకులకి ఇచ్చేస్తావా?
7: నీ కోడలు కూడా వస్తున్నానని రాసిందమ్మా. మా నాన్న కట్టిన ఇంట్లో కాలక్షేపం చెయ్యాలనుంది. ఆకుపచ్చదనంలోంచి నగరాల యంత్రనాగరికతలోకి వెళ్ళాను, విజయాలు సాధించాను. మళ్ళీ పచ్చదనంలోకి, పసితనమంత అందమైన పచ్చని లోకంలోకి రావాలనుంది. పరుగులు మానేసి నిలబడాలని ఉంది. పొగగొట్టాల కాలుష్యం నుంచి బయటపడి తడిసిన ఈ పొలాల తోటల మట్టి వాసన పీల్చుకోవాలనుంది. భవనాలు విడిచి పల్లెవాగిట్లోకి రావాలనుంది. ఋతువులు మారే సొగసు, నీలాకాశం కింద ఆకుగుబురుల్లో అల్లరి చేసే పిట్టల సందడి వినాలనుందమ్మా. అడివంత స్వేచ్ఛగా, ఆకాశమంత విశాలంగా బతకాలని ఉంది. తెల్లవారుజామున నక్షత్రాలు విలిసిపోతూ ఎర్రెర్రని ఉదయాల్ని చల్లగా పట్టుకొచ్చే పగడాల పొద్దులు చూడాలని ఉంది. కలతలతో నలిగిన యవ్వనాన్ని, ఆలోచనలతో పండిపోయి ఎండిపోతున్న వయస్సుని అవతల పారేసి హాబగా తాగబోతే ముఖమంతా చిమ్మి ఉక్కిరి బిక్కిరి చేసి తల్లిపాలంత స్వచ్ఛమైన నా పసిరి పచ్చని ఈ సీమను కౌగలించుకొని హాదమలచి నిద్రపోవాలనుందమ్మా.

0: ఆశ్చర్య కోరికలు నాటకం విన్నారు. వచన నిర్వహణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. సహకారం శ్రీ శ్రీరామోహన్ రావు. సాంకేతిక సహకారం శ్రీ ఐవి రావు. ఇందులో
1: పాల్గొన్నవారు శ్రీతులు పి రామచంద్ర కాశ్యప్, ఎన్వీఆర్ సాంబశివరావు, సి రామ్మోహన్ రావు, జె సదాశివరావు, ఎంవీఎల్ నరసింహారావు, విన్నకోట విజయరామ్, కోట శంకర్రావు, బోయినపల్లి రామారావు. శ్రీమతులు మందలపు ఇందిర, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్నీ తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
0: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు. ఈ పూట ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంత్ర ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. ముందుగా తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. డిపాజిటరీ డేటా తాజాగా గణాంకాల ప్రకారం ఈ నెలలో ఇప్పటి వరకు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్లో 15,157 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఒక సంగీత దిగ్గజాన్ని కోల్పోయిందని ఆమె సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాళేశ్వరం పునరుద్ధరణలో రాష్ట ప్రభుత్వం విఫలమైందంటూ తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. మరో 3 అడుగుల నీరు తోడుకుంటే సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుతుంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణా బేసిన్ పరిధిలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ వెలవెలపోతున్నాయి. భువనగిరి చిట్యాల 4 లైన్ల రహదారితో పాటు నాగారం చోటుప్పల్ రాయగిరి మోత్కూర్ అనుసంధాన రహదారుల అభివృద్ధితో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:02 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర కథ. చిందు యక్షగానాన్ని వినిపిస్తారు శ్రీ గడ్డం సుదర్శనం మరియు బృందం.

0: గడ్డం సుదర్శనం బృందము, గ్రామం తొగర్రాయి, వరంగల్ జిల్లా, వారిచే సత్య హరిశ్చంద్ర. రెండవ భాగము, చంద్రమతి
1: దేవి రాధ
0: స్వామి వారిని దర్శించుకున్నాము కదా.
1: అవునా?
0: స్వామి వారితో ఒకసారి మాట్లాడుతాను. స్వామి,

0: మా కడకు రావడము మాకు ఎంతో సంతోషంగా ఉన్నది స్వామి. మీరు ఎందులకు వచ్చారో మాకు కాస్త విన్నవించండి స్వామి.
1: ఆహాహా, ఎంత సత్యము, ఎంత సత్యము, ఎంత జ్ఞానము! ఈ యొక్క ప్రపంచము లోపల సత్య సాంద్రమైనటువంటి నీ వద్దకు వచ్చినందుకు
0: స్వామి,
1: ఒకటి నిన్ను అడగడానికి, నిన్ను అర్థించడానికయ్యే నేను వచ్చినాను.
0: అవునా స్వామి? గొప్ప.

0: స్వామి, మీది మంచి మనసు కాబట్టి నన్ను గొప్ప చేస్తున్నారు స్వామి. ఇక ఈ రాజ్యానికి నేను అధిపతినై ఉండి మీ సేవలో నేను నిమగ్నమయ్యేవాడినే కాని నాదేముంది స్వామి.
1: అవునవును, నిన్ను ఒకటి కోరడానికే వచ్చినాను, చెప్పదా విను.
0: చెప్పండి.

0: స్వామి,
1: నీ యొక్క కీర్తి ఈ ప్రపంచమునకు ఎంతో ఆనందముగా వెలిగిపోతున్నది. ఒక రత్నం వలె నీ కీర్తి వెలుగొందుతున్నది
0: స్వామి.
1: కావున నీ వద్దకు వచ్చిన పని ఏమిటంటే, కొంత ద్రవ్యము, అంటే నేను యజ్ఞము చేయడానికి నాకు కొంత ద్రవ్యము కావాలని నీ వద్దకు వచ్చినానయ్యా
0: స్వామి.

0: మీరు మాకు ఆజ్ఞనివ్వండి స్వామి. మీరు ఇట్లా కోరడము నేను ఇవ్వకపోవడమా? మీరు మీ రాజ్యము, ఈ రాజ్యములో ఉండే వారలంతా మీ వారలు. నీవు ఏ విధముగా ఏదైతే కోరుతావో అది తప్పకుండా కోరండి, తప్పకుండా ఇస్తాను స్వామి.
1: ఓ, నీవు కోరవలసిన ధనమెంతో కోరినా నేనిచ్చదన్నంటివా?
0: తప్పకుండా స్వామి.
1: మహారాజా
0: స్వామి.

0: స్వామి.
1: సత్యశీలుడవు, సుగుణ సంపన్నుడవు
0: స్వామి,
1: నిరంతరము సత్యమే ప్రవర్తించవలసినటువంటి మహాజ్ఞానివి
0: స్వామి.
1: కావున కరిపై నిలుచుండి అంటే ఒక ఏనుగను తీసుకువచ్చి ఆ ఏనుగ పైన ఒక బలిష్టమైనటువంటి ఒక బలవంతుని కూర్చుండబెట్టి అతనికి రత్నం ఇస్తే ఆ రత్నము రువ్వితే ఎంత ఎత్తు పోవును అంత ఎత్తు ధనము నాకు కావాలి. అది నీ వల్ల ఉండాలి, నీ ఇంటిదై ఉండాలి. వేరే రాజుల వద్ద ఘటించి తీసుకువచ్చి ఇస్తానంటే కాదు, నీ యొక్క నీ వద్ద ఉండవలసినటువంటి ధనము నాకు కావాలి. నీవు ఇస్తానంటే నేను ఉంటాను, కాదంటే కూడా వెళ్ళిపోతాను.
0: ఎంత మాట, ఎంత మాట స్వామి. మీరు వెళ్ళిపోవడమా?
1: అవును,
0: నేను తప్పకుండా ఇస్తాను.

0: స్వామి, మీరు అడిగిన రీతి
1: అవును.
0: ఏనుగను ఎక్కి రత్నంబు ఎంత ఎత్తు?
1: అవును.
0: ఏనుగను ఎక్కి ఒక బాలుడు కూర్చొని ఒక రత్నంబు బీకినా ఎన్ని యోజనంబులు వెళుతుందో అన్ని యోజనంబుల ధనంబు నువ్వు ఇవ్వమన్నావు కదా అని యజ్ఞంబునకు.
1: అవును.
0: తప్పకుండా ఆ ధనంబు

0: ఇప్పుడే ఇస్తాను స్వామి, తీసుకుని వెళ్ళండి. ఓ ఈ సత్యకీర్తి,
1: అట్టి ధనంబు ఇప్పుడే ఇస్తారా?
0: సత్యకీర్తి.
2: స్వామి మహారాజా,
0: స్వాముల వారికి ధనంబు కావాలంట, తీసుకుని వెళ్ళి స్వామి వారికి అట్టి ధనంబు అప్పచెప్పండి.
2: సరే చిత్తము మహారాజా.
1: రాజేంద్ర
0: స్వామి,
1: ఒక్క విన్నపము, అదేమిటనగా

0: అన్నారు ధనంబు. అట్టి ధనంబు ఇప్పుడు కాదు అవసరము. నేను ఋత్విజులనగా ఇంకా కొందరు శాదులను తీసుకుని నేను ఎప్పుడైతే యజ్ఞము తలపెడతానో ఆ యజ్ఞము తలపెట్టినప్పుడు ఆ ధనమును తీసుకొని వెళుతాను. అంత మట్టు దాకా మీ ఇంటనే దాచిపెట్టండి, నేను వచ్చి తర్వాత తీసుకువెళ్తాను స్వామి.
1: సరే, మీరు అనునట్టులా మీ ధనంబుగా మా ఆ ధనంబు మా వద్దనే ఉంచమంటున్నావా స్వామి?
0: అవును
1: సత్యకీర్తి.
0: ఎందుకంటే మాకు అడవిలో కొంప గోడ, ఎక్కడనైనా పెట్టినట్టయితే అది దొంగలు తీసుకొని వెళ్ళినట్టయితే మళ్ళీ మాకు ఎవరిస్తారు? అందుకని మీ ఇంటి లోపల దాచిపెట్టండి, ఋషాదులు తీసుకొని వచ్చి తీసుకువెళ్తాను.
1: సత్యకీర్తి.
2: స్వామి మహారాజా,
1: వింటివా స్వామివారి మాటలు?
2: విన్నాను.
1: నీవు వెంటనే ఆ స్వామివారికి కావలసినటువంటి ధనంబు ఆయనదిగానే పెట్టి యజ్ఞమ్మల సమయానికి తనకు అప్పచెప్పండి.
2: సరే, ఎప్పుడు వచ్చినా ఇస్తాను.
1: చిత్తం స్వామి. ఇక ఆ ధనంబు మా వద్దనే ఉంటుంది స్వామి.
0: అవును. సరే, ఇప్పుడే ఇట్టి ధనమును నేను కోరుకున్నాను, కోరినంత మాత్రమున అట్టి ధనమును నీకు ఇస్తానని నాకు మాట ఇచ్చినాడు. ఆ ధనం అతని వద్దనే ఉంచినాను. కావున ఇతన్ని బొంకించాలంటే, ఈ రాజ్యము లోపల కరువు కాటకములు కావాలంటే ఘోరమైనటువంటి మృగంబులను కల్పిస్తాను. ఈ మృగంబులు పంటలు పైరులను పాడు చేసిన తర్వాత కర్షకులంటే కాపు వాళ్ళు వెళ్ళి ఆ రాజుకు మరో చెప్పుకుంటారు. అప్పుడు అట్టి రాజు వేటకై వస్తాడు. నా ఆశ్రమం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పన్నాగం పలుతాను. ఇప్పుడైతే అనేకమైనటువంటి మృగములు కావాలండి. జై సీతారాం, జై సీతారాం.
2: ఓయి ఎల్లారెడ్డి, ఓయి మల్లారెడ్డి, ఇదేమి మన పంటలన్నీ మొత్తం మృగములు వచ్చి పాడైపోతున్నాయి. కనుక ఇప్పుడే రాజు వద్దకు వెళ్ళి మన మృగ బాధను ఛేదించమని మహారాజును అడుగుదాము. స్వామి మహారాజా, మేమిదే కాపులము,
1: రైతులంతా కలిసి ఒక్క క్షణం అందరూ వచ్చినారేమి
2: స్వామి? ఆ మృగబాధ ఎక్కువయ్యాది, మృగములు వచ్చాయి, మా పంటలన్నీ పాడు చేస్తున్నాయి. ఆ మృగబాధ మరి ఎలా, మీరు మహారాజులు కనుక మాకు ఎలా ఏం చేస్తారో చెప్పండి స్వామి. ఆ మృగాలను మరి వేటకు వెళ్ళి చంపివేసి మమ్మల్ని కాపాడండి, మా పంటలా కాపాడండి.
1: అలాగా సరే.

0: మహారాజా,
1: మీ బాధలు మాన్పించదా? నేను వెంటనే సైన్య సమేతంబుగా వెళ్లి ఆ మృగములను గురించి మీకు నేను సుఖక్షేమంబుగా మిమ్మల్ని మేము చూసుకుంటాము. ఇక మీరు వెళ్ళండి.
0: సరే స్వామి, ఆ మృగ బాధ లేకుండా చెయ్యండి.
1: దేవి చంద్రమతి
2: రామేశ్వర
1: కాంతారావు.

0: సభాపతి, రైతులందరూ కలిసి వచ్చి మా పంటలు నాశనం అయ్యావి, మృగంబులు చెల్లాచెదరు చేస్తున్నావని బాగా ఖేదిస్తున్నారు దేవి.
1: బాధపడుతున్నారా స్వామి?
0: నీవేమందు చంద్రమతి?
1: వారు మనకు బిడ్డలతో సమానం, కానీ వారిని కాపాడము లేదేమి కదా నాథ మన ధ్యేయము.

0: చక్రవర్తి.
1: ప్రజలంటే మనకు కన్నబిడ్డ లాంటి వారు, వారి కష్టములు అర్థకు ప్రభు. నీ బాధ్యత మన బాధ్యత కాదా ప్రాణనాథ? తప్పకుండా వెళ్ళి అరుణి మృగమ్మలను చెల్లార్చదరగొట్టి మళ్ళీ తిరిగి వస్తాము నాదా.
2: కుమారాలోచిత
3: నాయనా
2: తనయా.

0: రైతులందరూ వచ్చి మొర చెప్పుకున్నారు. సైన్య సమేతముగా అమ్మ నేను ఇరువురము వెళ్లి ఇక మృగములను శిక్షించి వస్తామని వెళుతున్నాము.
1: నాయన
0: మరి కుమారా నీవేమందువు?
1: నేనేమంటానా నాయనా?

0: ఆయన
1: లోహిత,
0: నేను కూడా మీతో వేటకు వచ్చి ఆ తుంటరి మృగములను వధిస్తాను. పాయను క్షణమైనను మిమ్మల్ని విడనాడి ఉండలేను నాయన. నీతో పాటు నేను వేటకు వస్తాను.
1: సరే, ఓ సైన్య సమేతమ్ములారా,
0: స్వామి మహారాజ
1: సిద్ధము కండి. సరే, వినుమిక పట్టదు అనుమానించగా వెళ్ళిపోదాము.

0: కొందరు వెళ్ళండి, సైన్య సమేతముగా అందరూ వెళ్ళి వాడిని శిక్షించండి.
1: సరే స్వామి మహారాజా, ఆ మృగములను వధిస్తున్నాము. సైనికులారా, బండిలారా,
2: హరిశ్చంద్రుడు, చంద్రామతి, లోహితుడు వేట మార్గమునకు వచ్చారు కావున ఒక బంగారు జింకని కల్పిస్తాను. ఆ బంగారు జింకని చూసి వాళ్ళు ఏమని వాపోతారో చూస్తాను. జై సీతారాం. సీతారాం,
3: ప్రాణేశ్వర, ప్రాణేశ్వర.
0: చంద్రమతి,
3: నాథ,
0: ఏమి
3: చూడము నాథ, ఆ జింకను చూడము ప్రాణేశ్వర, ఎంత బాగున్నది, ఎంత అందముగా ఉన్నది నాథ.

0: బంగారు ఛాయగల జింక చూడుకు నాదా, మనకు ఎదురుగా వచ్చుతున్నది, దాన్ని నాకు పట్టి తీసుకువచ్చి ఇవ్వాలి నాదా, నాకు అది కావాలి ప్రాణేశ్వర.
1: అవునా చంద్రమతి?

0: ప్రభు.
1: చంద్రమతి,
0: దాన్ని పట్టి తీసుకుని రావాలని, దానిపైన నాకు కోరిక ఉన్నది, అది తీసుకొని రండి ప్రభునాథ.
1: దొరకదు శరమున నరికి వేషధను ఉరికిన
0: విడువను
1: ఓదరు నీ. చంద్రమతి ఎన్నడూ కోరనిది కోరినది జింక వెళ్ళి మాయం అయిపోయాది. చంద్రమతి చూసివా
0: ప్రాణేశ్వర, ఇంతలోనే మాయం అయిపోయాదా?
1: ఇంతలోనే ప్రొద్దు పోయినది.

0: అవును,
1: కాస్త ఇక్కడ విశ్రమించి తర్వాత మన అయోధ్యాపురి పట్టణం వెళదాము.
0: తెల్లవారి వెళదాము నాథ.
1: ఓయ్ మన పాలకులారా,
2: ఎవరు స్వామి, ఎవరు మీరు?
1: ఈ ఆశ్రమం ఎవరిది కావచ్చును?
0: విశ్వామిత్రుల వారిది.
1: ఓహో, దేవి చూసిదివా?
0: అవును నాథ.
1: అలనాడు వచ్చినటువంటి విశ్వామిత్ర మహర్షి ఆశ్రమం అంట, కాస్త విశ్రమించుదాము.
0: సరే
1: మన పాలకులారా, విశ్రమించవచ్చునా?
0: ఇక్కడ పడుకోండి, విశ్రమించండి. సరే
1: కాస్త విశ్రమించుదాము.
0: అవును. ఇప్పుడే అట్టి యొక్క హరిశ్చంద్రుడు మా యొక్క సభకమ్మునికి వచ్చినాడు, మా ఆశ్రమముకు

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర కథ చిందు యక్షగానాన్ని శ్రీ గడ్డం సుదర్శనం మరియు బృందం ఆలపించగా విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. శ్రోతలు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం వింటారు. ముందుగా ఘరానా బుల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సింధు పాడిన పాట విందాం. వెన్నెల కంటి రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:45 దాటి 6 సెకండ్లు. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇవాళ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో పశువుల పాత్ర గురించి పశువర్ధ సంవర్ధ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ ఓ నరసింహారావు గారితో పరిచయం. పరిచయకర్త సహాయ సంచాలకులు శ్రీ రామ్గోపాల్. 8:03 కరెంట్ అఫైర్స్ హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఇవాళ 10:00 అఖిల భారతీయ రవివాసరియ సంగీత సభా కార్యక్రమం అంటారు. రేపు ఉదయం 6:10 భావన కార్యక్రమంలో సామదాన భేద దండోపాయాలు ఈ అంశం గురించి శ్రీ మసన చిన్నప్ప గారి లఘు ప్రసంగం వింటారు. ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, అనంతరం శివస్థుతి వింటారు. రేపు ఉదయం 6:35 పొలం పనులు కార్యక్రమంలో విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం వాటి వివరాలు ఈ అంశం గురించి వింటారు. రేపు ఉదయం 7:00 హన్మకొండ జిల్లా సమాచార లేఖను అందిస్తారు డి వీణావాణి. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో బ్రోచేవారెవరురా శ్రీ వెంపటి కామేశ్వరరావు గారి కథానిక వింటారు. అనంతరం ఇది మన చట్టం శీర్షికన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ఈ అంశం గురించి చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ పుష్పాల రాజ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. రేపు ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ప్రపంచం సీతారాం గారి ఫ్లూట్ వాయిద్యం వింటారు. 11:03 సంస్కృత పాఠం. ఉదయం 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి హేమాంగి నేనే గారి గాత్రం వింటారు. రేపు మధ్యాహ్నం 12:10 యువవాణి యువజనుల కార్యక్రమం. రేపు మధ్యాహ్నం 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో సెల్వి నారాయణ శ్రీమతి సింగం మారుతి గారి కథానిక వింటారు. రేపు 12:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. రేపు సాయంత్రం 5:03 చిందు యక్షగానంలో శ్రీ గడ్డం సుదర్శన బృందంచే సత్యహరిశ్చంద్ర కథానికం 3వ భాగం వింటారు. రేపు సాయంత్రం 6:30

0: నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనల్లో చెరుకు పంటల్లో ఎరువుల నిర్వహణ వాటి వివరాలు గురించి వింటారు. రేపు రాత్రి 7:10 ఇల్లు వాకిలి కార్యక్రమంలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు అనే అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యశాల పశువైద్య శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 9:15 స్పాట్ లైట్. 9:30 పబ్లిక్ స్పీక్. రేపు రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఇవి ఇవాళ మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: 172nd Foundation Day of the Central Public Work Department in New Delhi, the minister stressed that while constructing any building or structure, the durability strength should not be compromised. On the occasion, the union minister also virtually laid the foundation stone of National Council for Public Works building at Ghaziabad in Uttar Pradesh. The government has refuted a fake image circulating on social media claiming that ethanol blended petrol can cause problems in a vehicle's fuel tank. The Press Information Bureau's fact-check unit has termed the claim as false. It said the Ministry of Petroleum and Natural Gas has clarified that E2 petrol supplied by oil marketing companies conforms to standards prescribed by the Bureau of Indian Standards. The United States, the United Kingdom, and a dozen other Western and Asian countries today reasserted that China's expansive claims in the South China Sea are illegal based on a 2016 arbitration ruling. A joint statement issued by the 40 nations said they reject destabilizing actions in the disputed waters that threaten regional stability. The South China Sea remains a major flashpoint with repeated territorial standoffs involving China and the Philippines, Vietnam, Malaysia, Brunei, and Taiwan. In the historic one-off women's test between hosts England and India, the Lords in London visitors were 250-4 in their second innings on day three when reports last came in. England were bowled out for 170 runs in their first innings. The semi-final lineup for the FIFA World Cup has emerged with Argentina, England, France and Spain sealing spots in the last four. England defeated Norway 2-1 while Argentina outclassed Switzerland 3-1 in the quarterfinal this morning. In the first semi-final, France will meet Spain at Dallas in US on Tuesday late night at 12:30 a.m. while England will take on Argentina on Wednesday late night at 12:30 a.m. Indian time. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్లగల్ వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మారపూరి అరవింద్ భూమి పూజ నిర్వహించారు. కాళేశ్వరం పునరుద్ధరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో సుమారు 275 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టుకున్న రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్లగల్ వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తదితరులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,
3: ఈ జిల్లాకు మంచి జరిగే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కేంద్రం ద్వారా, మీరు మోడీ గారి ద్వారా ఈ జిల్లాకి ఏది మేలు జరుగుతుందో, ఈ ప్రాంత ప్రజలకు ఏది మంచి జరుగుతుందో, రైతులకు గాని, విద్యార్థులకు గాని, యువతకు గాని గొప్పగా ఉండే విధంగా మీరు ఏ ఆలోచన చేసినా కూడా ప్రభుత్వం అన్ని విధాలు కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మేము ఎంపీ గారికి సందర్భంగా తెలియజేసుకుంటూ.
2: పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలుస్తున్నాయని అన్నారు.
4: స్టూడెంట్స్ ఇవాళ 13,51,446 స్టూడెంట్స్ కేంద్రీయ విద్యాలయాల్లో ఇప్పుడు చదువుతా ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ 42,661, నాన్ టీచింగ్ సుమారు 5,000, సుమారు 48,000 స్టాఫ్ తో ఈ అన్ని సంస్థలు నడుస్తా ఉన్నాయి అక్రాస్ ద గ్లోబ్. ప్రధానమంత్రి మోదీ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
2: కాళేశ్వరం పునరుద్ధరణలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. బ్యారేజీల పునరుద్ధరణ పనులను కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందని లేఖలో విమర్శించారు. ఎన్డీఎస్ఎ సిఫార్సును సకాలంలో అమలు చేయకపోవడం వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో 274,79,00,000 రూపాయల వ్యయంతో చేపట్టున్న 3 ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

0: అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో 320 కోట్ల రూపాయల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ విధానంలో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు రేపు రాష్ట మంత్రులు శంకుస్థాపన చేస్తారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనసింహ, జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమానికి హాజరై పైలను ఆవిష్కరిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టును సందర్శిస్తారు. ఈ పర్యటన సందర్భంగా ప్రాజెక్టు పనులు, సంబంధిత అంశాలపై అధికారులు మంత్రులకు వివరాలు అందించనున్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు 13వ తేదీన అన్ని జిల్లాల్లో నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల 133,695 మంది పిల్లలకు మాత్రలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రేపు మాత్రలు తీసుకుని వారికి ఈ నెల 20వ తేదీన అందజేస్తారు. ఎలాంటి అపోహలకు గురి కాకుండా పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు వేయాలని సూచించారు. ఈ మాత్రల ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు మాత్రలు వేయించాలని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ఈరోజు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. మరో 3 అడుగుల నీరు తోడుకుంటే సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుతుంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణా బేసిన్ పరిధిలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 59 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగుల నీరు మాత్రమే ఉంది. మరో 3 అడుగుల నీరు తోడుకుంటే 510 అడుగుల వద్ద నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్కి చేరుకుంటుంది. 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కాను కేవలం 138 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతుల పంటలు కాపాడే ప్రయత్నం చేస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి, జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి చెప్పారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పరిధిలోని ధర్మసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్ను ఎమ్మెల్యే ఈరోజు పరిశీలించారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలే వేసుకోవాలని, ఒకవేళ వరి సాగు చేయాల్సి వస్తే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి పాటించాలని సూచించారు. మైసూరులో నిన్న గుడ్డెపోటుతో మృతి చెందిన గాన కోకిల ఎస్ జానకి బాల్యం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోనే సాగింది. 1945 ప్రాంతంలో ఆమె సిరిసిల్లలో ఉన్నారు. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు కావడంతో ఉద్యోగరీత్యా సిరిసిల్ల కార్మిక క్షేత్రానికి వచ్చారు. సిరిసిల్లలోనే జానకి సంగీత వనమాలు నేర్చుకున్నారు. ఆమె బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం కూడా ఇక్కడే సాగింది. స్థానిక నాదస్వరం విద్వాంసుడు పైడి స్వామి ఆమెకు మెళకువలు నేర్పారు. 9 ఏళ్ల వయసులోనే సిరిసిల్లలో మొట్టమొదటిసారిగా స్టేజ్ ఎక్కి జానకి పాట పాడారు. తన బాల్య స్మృతులను వెతుక్కుంటూ 2002లో గాయని జానకి సిరిసిల్లకు వచ్చారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని బాల్య స్మృతులను నెమరవేసుకున్న ఘటనను స్థానికులు చర్చించుకుంటున్నారు.
1: నాకు 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ బాలనాగమ్మ సినిమాలన్నీ వచ్చినాయి. మేము సిరిసిల్లలో ఉండేవాళ్ళం, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. అక్కడ నుంచి 2 ఏళ్ల బండిలో వేములవాడికి వెళ్ళి బాలనాగమ్మ సినిమా చూసి వచ్చాం. ఆ సినిమా చూసి ఆ పాటలన్నీ పాడేదాన్ని. పక్కింటి వాళ్ళందరూ నేను ఆడుకుంటుంటే ఎత్తుకుపోయి వాళ్ళ ఇంటికి వాళ్ళు పాట పాడమనే వినేవాళ్ళు. ఆ ఏడుపు నేను ఎట్ట ఏడుస్తానని వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్నమాట.
0: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఈరోజు జిల్లాలోని వలిగొండ మండలం నాగారం గ్రామంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యూమరేటర్లు, బూత్ స్థాయి అధికారుల పనితీరును తనిఖీ చేశారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. నిర్మల్ జిల్లాలోని కుంటల మండలం కల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సర్దాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 130 లక్షల వ్యయంతో నిర్మించనున్న అభివృద్ది పనులకు ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కోడి ముక్కులు చెల్లించుకుంటున్నారు. కళ్యాణాలు, అభిషేకం, అన్నపూజ, కుంకుమ పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతలు తదితర అర్జిత పూజల్లో కూడా ఈరోజు పాల్గొంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం పెన్షన్

దారుల జేఏసీ కోర్ కమిటీ ప్రత్యేక సమావేశం ఈరోజు హైదరాబాద్లో జరిగింది. పీఆర్సీ కరువు భత్యం వాయిదాలను వెంటనే విడుదల చేయాలని, నగదు రహిత ఆరోగ్య పథకం వెంటనే అమల్లోకి తేవాలని కోర్ కమిటీ చైర్మన్ కె లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్లో 6వ తరగతిలో ప్రవేశానికి ఈరోజు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా పారదర్శకంగా జరిగింది. సంస్థ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఈ విషయం తెలియజేశారు. పట్టంచెరులో జరిగిన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై బీఎల్ఏల సమావేశంలో మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు మాట్లాడారు. బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ సూచించారు. మంత్రి ఈరోజు ఆందోళన నియోజకవర్గంలోని మునిపల్లి రాయకోడ మండలాల్లో పర్యటించారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ కోదండరామన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆయా జిల్లాల్లో వర్షాలు కురిశాయి. విశేషాలు మరొకసారి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్లగల్ వాలంటరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ భూమి పూజ నిర్వహించారు. కాళేశ్వరం పునరుద్ధరణలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు రామచందర్రావు ఆరోపించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రేపు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠీ. ఆదౌ ముఖ్య వార్తాః. ఒమాన దేశస్య తటే వాణిజ్యిక నౌకాయానస్య GFS గెలాక్సీ ఇత్యస్య ఉపరి ఆక్రమణస్య భారతం నిందాం అకరోత్. దశ భారతీయాః రక్షితాః, ఏకశ్చ లుప్తోస్తీతి సూచ్యతే. భారతదేశః అస్మిన్ క్షేత్రే వాణిజ్యిక నౌకాయానస్యోపరి నిరంతర ఆక్రమణానాం విషయే చింతాం ప్రాకటయత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశానాం పరిభ్రమణకాలే అనేకాః సంధీః సమాప్య నవదెహలీం ప్రత్యాగతవాన్. గృహమంత్రి అమిత్ షాహ్ అహ్మదాబాద్ నగరే అనేకాసాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ అకరోత్. కర్మచారి భవిష్యనిధి సంఘటనం స్వాయత్త భవిష్యనిధి న్యాసం సంచాల్యమానానాం ప్రతిష్టానేభ్యః తేషాం స్థితిం నియమితం కర్తుం షణ్మాసస్య ఎమ్నేస్టీతి యోజనా ప్రవర్తయతి. వింబుల్డన్ క్రీడాయాం యానిస్ సినర్ ఇత్యేషః అద్య సాయంకాలే అలెగ్జాండర్ జ్వేరే ఇత్యనేన సహ పురుష ఏకలోపాధిం ప్రాప్తుం సంఘర్షం కరిష్యతి. అపి చ ఫిఫా విశ్వచషక క్రీడాయాం ఇంగ్లాండ్ దేశ అర్జెంటీనా దేశస్య ఉపాంత్య చక్రం ప్రవిశతః. అథ వార్తాః విస్తరేణ. అద్య పూర్వం ఒమాన్ దేశస్య తటే GFS గెలాక్సీ ఇతి వాణిజ్య నౌకాయాం కృతాక్రమణస్య భారతం నిందాం అకరోత్. విదేశమంత్రాలయేన ఏకస్మిన్ వక్తవ్యే సూచితం యత్ నౌకాయాం స్థితానాం ఏకాదశ భారతీయ నాగరికేషు 10 జనాః రక్షితాః, ఏకః భారతీయః నాగరికః లుప్తః ఇతి కథ్యతే. సః అవదత్ యత్ ఒమానదేశె భారతీయ దూతావాసః పరిస్థితిం నికటతయా నిరీక్షమాణః అస్తి. సాంప్రతికే చ అన్వేషణోద్ధారకార్యే ఒమాన్ అధికారిభిః సహ సక్రియతయా సమన్వయం కురవనస్తీతి. భారతేన క్షేత్రేస్మిన్ వాణిజ్య నౌకాయానానాం ఉపరి నిరంతరతయా కృతాక్రమణానాం విషయే చింతా ప్రకటితాస్తి. విదేశమంత్రాలయః అవదత్ యత్ అస్మిన్ క్షేత్రే వాణిజ్యిక నౌవహనస్య నాగరికమూలసౌకర్యాణాం చ లక్ష్యీకరణం సమాప్తం భవేత్. తథా చ అంతరాష్ట్రీయ విధిం అనుసృత్య అస్మిన్ క్షేత్రే అంతరాష్ట్రీయ జలమార్గైః స్వతంత్రం నిర్విఘ్నం నౌవహనం వాణిజ్యం చ యథాశీఘ్రం పునః స్థాపయేదితి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశానాం షడ్ దివసీయం సఫలం భ్రమణం సమాప్య నవదిల్లీం ప్రత్యాగతవాన్. స్వస్య

మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఈ జూలై మాసంలో చిరుధాన్యాల పంటల్లో ఏ ఏ పనులు చేపట్టాలి అన్న వివరాలు సంపూర్ణంగా సమగ్రంగా సమాచారాన్ని రైతు సోదరులందరికీ అందిస్తున్నారు. ఈ యొక్క సమాచారాన్ని రైతులందరూ పాటించి చక్కటి పనులు చేపట్టి ఈ జూలై మాసంలో చిరుధాన్యాల పంటలను చక్కగా పండించగలరని ఆశిస్తూ ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. ముందుగా జొన్న పంట గురించి వివరాలు. సారవంతమైన నీరు ఇంకే నల్లరేగడి ఎర్ర నేలలు, ఇసుక మిశ్రమ నేలలు జొన్న సాగుకు అనుకూలమైనవిగా తెలియజేస్తున్నారు. నీరు నిల్వ ఉండే భూములు అనుకూలం కావని కూడా తెలియజేస్తున్నారు. వర్షాధార పరిస్థితుల్లో జొన్న పంటను జూను 2వ వారం నుండి జూలై 2వ వారం వరకు విత్తుకోవచ్చు. విత్తడం ఆలస్యమవుతున్న కొద్దీ మొవ్వు చంపు ఈగ ఆశించే అవకాశం పెరుగుతుంది. అందువల్ల ఆలస్యంగా విత్తే సమయంలో సాధారణంగా ఎకరాకు 3 కిలోల విత్తనం వాడే బదులు 4-5 కిలోల విత్తనము ఉపయోగించాలి. తెలంగాణ జొన్న 1 CSV 4-1, పాలమూరు జొన్న CSV 3-1, పాలెం జొన్న 1 PSV 5-1-2, పాలెం పచ్చజొన్న 1 PYP S2 PYP S2. ఈ రకాలను తెలంగాణలో వర్షాధార సాగుకు అనుకూలమైనవిగా సూచిస్తున్నారు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు. మొవ్వు చంపు ఈగ నివారణకు విత్తే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోమంటున్నారు. కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 7.5 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సమ్ 5 గ్రాములు పట్టించి విత్తుకున్నట్లయితే పంటను 30 రోజుల వరకు పురుగు బెడద నుండి రక్షించుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఇక విత్తేటప్పుడు వరుసల మధ్య 45 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. మొక్కలు ఒత్తుగా ఉన్నచో విత్తిన 15 రోజుల లోపు పలుచన చేసిన సరైన మొక్కల సాంద్రతను పాటించమంటున్నారు. ఎకరాకు 2-4 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు లేదా కంపోస్టును చివరి దుక్కిలో వేసుకోమంటున్నారు. వర్షాధార జొన్నకు ఎకరాకు 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషి ఇవ్వమంటున్నారు. సగం నత్రజని మొత్తం భాస్వరం పొటాషిను విత్తే సమయంలో మిగిలిన సగం నత్రజనిని 30-35 రోజుల దశలో పైపాటుగా వేసుకోవాలి. ఇక కలుపు నివారణకు విత్తిన వెంటనే లేదా 48 గంటలలోపు అట్రాజిన్ 50 WP 600-800 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై సమంగా పిచికారీ చేసుకోవాలి. విత్తిన 15 రోజుల తర్వాత దంతెతో అంతర్కృషి నిర్వహించడం ద్వారా కలుపు మొక్కలను సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు నేలలో గాలి ప్రసరణ మెరుగుపడి మొక్కల ఎదుగుదలకు బాగుంటుందని ప్రత్యేకంగా వివరిస్తున్నారు. మొవ్వ చంపు ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటే 12-15 రోజుల దశలో ఇమిడాక్లోప్రిడ్ 17.8

ఎస్ఎల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాండం తొలుచు పురుగు నివారణకు క్లోరాంట్రోనిలిప్రోల్ 18.5 SC 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక సజ్జ పంట వివరాలకు వస్తే, ఈ వానకాలంలో సజ్జ పంటను జూన్ 2వ వారం నుండి జులై చివరి వారం వరకు విత్తుకోవచ్చు. ధనశక్తి PBH 1.625, PPH 1.625, ICMV 2.21, HHB 6.7 ఇంప్రూవ్డ్, HHB B 67 ఇంప్రూవ్డ్, కావేరీ సూపర్ బాస్ వంటి రకాలు అనుకూలమైనవి. ఎకరాకు 1.6 నుండి 2 కిలోల విత్తనం వాడి వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తిన 2 వారాల తర్వాత పలుచన చేయాలి. ఎకరాకు 2-4 టన్నుల పశువుల ఎరువుతో పాటు 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం ఇవ్వాలి. మిగిలిన నత్రజనిని 30 రోజుల దశలో పైపాటుగా వేయాలి. కలుపు నివారణకు విత్తిన 48 గంటలలోపు అట్రాజిన్ WP 700 నుండి 800 గ్రాములు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే 15 నుండి 20 రోజుల తర్వాత అంతర్కృషి చేసుకోవాలి. ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు ఈ జూలై మాసంలో మనం చిరుధాన్యాల పంటలైన జొన్న, సజ్జలో ఏ పనులు చేపట్టాలి అన్న వివరాలు అందజేస్తారు. ఇక తర్వాత రాగి పంట గురించి శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. వానకాలంలో రాగి పంటను జూన్ నుండి ఆగస్టు వరకు విత్తుకోవచ్చు. తెలంగాణ పరిస్థితులకు అనుకూలమైన పాలెం రాగి 3.8, PRS 3.8 అంటారు. మారుతి, హిమ, గోదావరి, ఒకుల, చైతన్య రకాలను సాగు చేయవచ్చు అని తెలియజేస్తున్నారు. ఎకరాకు 2 నుండి 2.5 కిలోల విత్తనంతో నారు పోసి 21-25 రోజుల వయసు గల నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి. వెదజల్లే పద్ధతిలో సాగు చేసినప్పుడు ఎకరాకు 4 కిలోల విత్తనం ఉపయోగించాలి. అగ్గి తెగులు నివారణకు కిలో విత్తనానికి ట్రై సైక్లోజోల్ 75 WP 2 గ్రాములు చొప్పున విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఎకరాకు 12 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషును అడుగు ఎరువుగా వేయాలి. మిగిలిన నత్రజనిని పంట 30 రోజుల దశలో పైపాటుగా వేసుకోవాలి. కలుపు నివారణకు నాటిన వెంటనే పెండి మిథాలిన్ 30 EC 600 మిల్లీలీటర్లు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అవసరమైతే 20-25 రోజుల తర్వాత అంతరకృషి చేయాలి. తర్వాత కొర్ర పంట గురించి మన శాస్త్రవేత్తలు కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు. కొర్ర పంటను వానాకాలంలో జూలై నెల వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తిన 2 వారాలలోపు ఒత్తుగా ఉన్న మొక్కలను తొలగించి సరైన మొక్కల సాంద్రతను పాటించాలి. విత్తిన 20 నుండి 30 రోజులలోపు గొర్రు లేదా దంతితో అంతరకృషి చేసి కలుపు మొక్కలను నివారించుకోవాలి. కలుపు నివారణకు విత్తే ముందు లేదా విత్తిన వెంటనే పెండి మిథాలిన్ 30 EC 600 మిల్లీలీటర్లు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరాన్ని ఆఖరి దుక్కిలో వేయాలి. విత్తిన 3-4 వారాల తర్వాత మరో 8 కిలోల నత్రజనిని పైపాటుగా వేయాలి. ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు జొన్న, సజ్జ, రాగి, కొర్రల పంటలో చేపట్టవలసిన పనులను విశదీకరించారు. మరి ఈ వివరాలన్నీ రైతులందరూ ఆకలింపు చేసుకుని చక్కగా పంటలను సాగు చేసి చక్కటి ఫలసాయాన్ని పొందగలరని ఆశిస్తున్నారు.

మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ESIC ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈరోజు యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ జ్వరెవ్తో తలపడతారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి స్థిరమైన భవిష్యత్తు ఉండేలాగా నిశ్చయం చేయడానికి మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన వృక్షమిత్ర కార్యక్రమం పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచమంతా వాతావరణంలో మార్పులు భూతాపం పట్ల తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. 1880 నుండి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు ఖండాలు కరిగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు దాదాపు 20 నుండి 23 సెంటీమీటర్లు పెరిగాయని ఆయన చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణంలో మార్పులకు సంబంధించిన తీవ్రమైన హెచ్చరిక అని ఆయన చెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక చర్యలు చేపట్టారని చౌహాన్ చెప్పారు.
2: वर्तमान दर से अगर ग्रीन गैसों का उत्सर्जन जारी रहा, वनों की कटाई, प्रदूषण और प्राकृतिक संसाधनों का अत्यधिक दोहन जारी रहा तो 2050 तक पृथ्वी को गंभीर पर्यावरणीय, आर्थिक और सामाजिक चुनौतियों का सामना करना पड़ेगा.
1: దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. పర్యావరణాన్ని కాపాడడానికి, సంరక్షించడానికి ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారం, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2070 నాటికి భారతదేశం నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మంగళవారం నాడు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయలు విలువైన 7 ESI ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిల్లో తెలంగాణలోని సనత్ నగర్ ESIC ఆసుపత్రుల్లో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అస్సాంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ESI ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ESI ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ESI ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ESI డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ESI డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండిలోని ESI డిస్పెన్సరీ ఉంది. సనత్ నగర్లోని ESI ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. సనత్ నగర్ ESIC ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను, దేశ నిర్మాణంలో వారి పాత్రను గుర్తిస్తూ డాక్టర్ మాండవ్య ఈ సందర్భంగా సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ESI లబ్ధిదారులకు నగదు బహుమానాలను కూడా ఆయన పంపిణీ చేయనున్నారు. కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణానుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ

వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సిపిడబ్ల్యూడి 172వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ఏదైనా భవనం లేదా నిర్మాణం నిర్మించేటప్పుడు దాని మన్నిక బలానికి సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను మరింతగా పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ నైతికతతో పనిచేయాలని సిపిడబ్ల్యూడి అధికారులు సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో నిర్మించనున్న నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవనానికి కేంద్ర మంత్రి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహన ఇంధన ట్యాగ్లో సమస్యను కలిగిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఒక నకిలీ చిత్రాన్ని ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పత్రికా సమాచార కార్యాలయం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారం అబద్దమని తేల్చెప్పింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేసే E20 పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు పీఐబీ తెలియజేసింది. ఇంధనం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు ఇథనాల్, పెట్రోల్ ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోతాయని, అవి విడిపోవడం లేదా విడివిడిగా పొరలుగా ఏర్పడడం జరగదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మన దేశంలో సరఫరా చేస్తున్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ అత్యంత కఠినమైన నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు అనేక పరీక్షలకు గురవుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ నిర్వహిస్తున్న సంస్థలు తమ హోదాను క్రమబద్ధీకరించుకోవడానికి ఒకేసారి అవకాశం కల్పిస్తూ 2026 యామ్నెస్టీ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 1961 ఆదాయం పన్ను చట్టం కింద గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ అనేది యజమాని స్వయంగా నిర్వహించే ప్రావిడెంట్ ఫండ్ పథకం. ఇది ప్రావిడెంట్ ఫండ్ విరాళాలను నేరుగా ఈపీఎఫ్ఓలో జమ చేయడానికి బదులుగా ఒక ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా అంతర్గతంగా నిర్వహిస్తుంది. చట్టపరమైన నిబంధనల కట్టుబడి ఉండేలా చూస్తూనే ఇటువంటి ట్రస్టులను ఒకే విధమైన చట్టబద్ధమైన చట్టంలోకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. బంగ్లాదేశ్లో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా సంభవించిన వరదలు, కొండచర్యలు విరిగిపడిన సంఘటనలో 44 మంది మరణించారు. కొండచర్యలు విరిగిపడడంతో కొందరు ప్రాణాలు కోల్పోగా అత్యధిక శాతం మంది వరదలు పొంగిపొర్లుతున్న నదుల కారణంగా మునిగిపోయి లేదా కొట్టుకుపోయి మరణించారు. వరదల కారణంగా దాదాపు 2,67,000 కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఆ దేశ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలియజేశారు. రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు రాజధాని ఢాకాలోని కొన్ని ప్రాంతాలు జలమయమై సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. చైనాలో జెజియాంగ్ ప్రావిన్స్లో తీరం దాటిన కొద్ది గంటలకే బావి తుఫాన్ బలహీనపడి ట్రాపికల్ స్టామ్గా మారింది. అయినప్పటికీ ఇది దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే బలమైన గాలులు, భారీ వర్షాలకు కారణమైంది. ఈ తుఫాన్ క్రమంగా తన తీవ్రతను కోల్పోతూ తూర్పు చైనా మీదుగా వాయువ్య దిశగా అన్హుయి ప్రావిన్స్ వైపు కదులుతుందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ భారత్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటలో కడపటి సమాచారం అందే సమయానికి భారత్ తన 2వ ఇన్నింగ్స్లో 1 వికెట్ నష్టానికి 154 పరుగులు చేసింది. అంతకుముందు నిన్న ఇంగ్లాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు కాలౌట్ అయింది. అంతకుముందు మ్యాచ్ ప్రారంభమైన రోజు భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు కాలౌట్ అయింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ కావడం వల్ల ఈ మ్యాచ్ ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఎక్స్ట్రా టైంలో 2-1 గోల్స్ తేడాతో నార్వేపై విజయం సాధించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం నాడు జరగనున్న మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. గురువారం అర్ధరాత్రి భారత కాలమానం ప్రకారం 12:30 ఇంగ్లాండ్, అర్జెంటీనా మధ్య 2వ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ 2 సెమీఫైనల్స్లో విజేతలుగా నిలిచిన జట్లు జూలై 20వ తేదీన న్యూయార్క్, న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్లో తలపడతాయి. ఓడిపోయిన జట్లు జూలై 19వ తేదీన మాయామిలో 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆడతాయి.

0: వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ ఈరోజు జరగనున్నాయి. మహిళల డబుల్స్ మ్యాచ్ కూడా ఈరోజు జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్స్ పోటీలో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. నోవక్ జోకోవిచ్పై వరుస సెట్లలో విజయం సాధించి సిన్నర్ టైటిల్ పోరుకు అర్హత సాధించగా బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ ఫెరీని ఓడించి జ్వెరెవ్ తన కెరియర్లో మొట్టమొదటి వింబుల్డన్ ఫైనల్లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం అవలంబించాలని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇంకొద్దిసేపట్లో యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 8 సెకండ్లు. ఇప్పుడు ఇల్లు వాకిలి.

0: కార్యక్రమంలో ముందుగా ప్రకృతి వ్యవసాయంలో పశువుల పాత్ర గురించి పశువర్ధ సంవర్ధ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ ఓ నరసింహారావు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రామ్గోపాల్. అనంతరం జానపద గేయాలు వినండి.
1: రైతు సోదరులకు, పశు పోషకులకు, పశుపాలకులకు స్వాగతం. మన దేశంలో, మన రాష్ట్రంలో వ్యవసాయము ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నాం, చక్కటి పంటలు పండిస్తున్నాము. అయితే పశు సంపదను పెంచడంలో, పశు ఘనాభివృద్ధిలో వెనుకబడి ఉన్నాము. ఈ పశు సంపదను మనం చక్కగా వ్యవసాయంలో ఉపయోగించడం కూడా జరగడం లేదు. ఇటువంటి సందర్భంలో నేటి ఆధునిక యుగంలో ఎంతోమంది నిపుణులు ప్రకృతి వ్యవసాయము, సమగ్ర వ్యవసాయము, సమీకృత వ్యవసాయము అని నొక్కి ఒక్కానిస్తున్నారు. మన ఆరోగ్యం బాగా ఉండాలంటే ఈ వ్యవసాయం చేసుకుంటే మన యొక్క భారతదేశ పౌరులందరి ఆరోగ్యం కూడా కాపాడవచ్చని అదే పనిగా మనకు వినిపిస్తున్నారు, పేపర్ల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈరోజు జాయింట్ డైరెక్టర్ ఫర్ అనిమల్ హస్బెండరీగా పనిచేసిన ఓ నరసింహారావు గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. మరి వారిని అడిగి ప్రకృతి వ్యవసాయంలో ఈ పశువుల పాత్ర, ఈ పశువుల భాగస్వామ్యము ఎలాంటిది, తర్వాత ఈ పశువుల భాగస్వామ్యం వలన మన వ్యవసాయము, పాడి పంటలు ఏ విధంగా తులతూగుతాయి అనే వివరాలు తెలుసుకుందాము. ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి నరసింహారావు గారు.
2: నమస్కారం సార్.
1: ముందుగా తెలియజేయండి నేటి రైతులకు ఎంతో చక్కగా ఈ యొక్క టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా చక్కగా ఉపయోగించుకుంటూ అనేక పంటలు పండిస్తున్నారు. ఈ సందర్భంలో ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రకరకాల పశువులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, పందులు ఇటువంటివి ఎన్నో పశువులను కూడా గతంలో మన పూర్వీకులు పెంచేవారు. వాటిని పెంచి వాటి యొక్క ఎరువులను కూడా ఈ యొక్క పంటలకు వాడేవారు, చక్కటి పంటలు గతంలో పండించేవారు. మరి ఇటువంటి సందర్భంలో నేటి ఆధునిక యుగంలో ఈ మన యొక్క వ్యవసాయంలో ఈ పశువుల పాత్ర ఎటువంటిది, ముందుగా తెలియచేయండి.
2: నమస్కారం సార్. ముఖ్యంగా మనము వ్యవసాయము అంటేనే ప్రకృతిని మనము మన కొరకు, అంటే మానవ జాతి కొరకు ప్రకృతి ద్వారా మనము ఆహార పదార్థాలు కావచ్చు, లేదా పాలు కావచ్చు, గుడ్లు కావచ్చు, లేదా మాంసం కావచ్చు, ఈ విధంగా మన యొక్క ఉనికికి ఈ పశు సంపద ఎంతో అవసరం. పశు సంపద, వృక్ష సంపద, అలాగనే జంతువులు అంటే వన్యమృగ

0: ఇవంతా ఒక అన్ని ఒకదానికొకటి విడదీయరానేటువంటి వ్యవస్థ.
1: ప్రకృతి పర్యావరణంలో ఇది చాలా పాత్ర, ముఖ్య పాత్ర వహిస్తున్నాయంటారు.
0: అవును సార్. కాబట్టి మనము దీన్ని ఒక్క వృక్షాలను, మొక్కలను, లేదా జంతువులను, లేదా మనుషులను ఒక విడదీసి మనము చూడవలసిన అవసరం లేదు. అందుకే మన పూర్వీకులు ఎన్నో గత వందల సంవత్సరాల నుంచి ఆది మానవుడు వ్యవసాయాన్ని మొట్టమొదట ప్రారంభించినప్పుడే వీటి యొక్క లాభాలను గుర్తించి క్రమేణా మరి మానవుడు ప్రకృతిని వశపరుచుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ భాగంలో ఏం జరిగిందంటే మనము ప్రకృతికి కొంచెము దూరంగా, అంటే ప్రకృతికి విరుద్ధంగా కొన్ని మనము ఆవిష్కరణలు జరిగినాయి. ఆవిష్కరణలు నేడు మనము తప్పుపడుతున్నాం. అంటే అందరికీ శ్రోతలకు అర్థమయ్యేటట్లు, ఈ కెమికల్ ఫర్టిలైజర్స్, రసాయనిక ఎరువులను మనము కనుగొన్నాము. అందులో ఆ దుష్ఫలితాలను ఈరోజు మనం అనుభవిస్తున్నాం.
1: అందులో అధికంగా
0: వాడుతున్నాము. అందులో వాడడం బట్టే ఈరోజు సాయిల్ హెల్త్, అంటే భూమి యొక్క ఆరోగ్యం, భూమి భూమాత అన్నారు. భూమి ఆరోగ్యం బాగలేకపోతే పంటల ఆరోగ్యం పోదు, పంటల ఆరోగ్యం బాగలేకపోతే పశువుల ఆరోగ్యము, మనుషుల ఆరోగ్యం పోతాయి.
1: ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల, ఈ జంతువుల వలన ఈ భూమిని కూడా రక్షించబడుతుంది. ఈ వ్యవసాయం చేయడం వలన భూమిని రక్షించాలంటే మీరు సేంద్రీయ వ్యవసాయము, ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆ యొక్క సందర్భంలో మీరు ఈ చక్కటి వివరణ మీరు ఇస్తున్నారు, మీరు కొనసాగించండి.
0: మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్. మనం ఈ పశు సంపదను సక్రమంగా ఉపయోగిస్తే ఖచ్చితంగా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో 1:5 అంటే ప్రతి 5 ఒక పశువు ఉంది. అంటే అది గేదె కావచ్చు, ఆవు కావచ్చు, గొర్రె కావచ్చు, మేక కావచ్చు. అంటే మనకు సుమారు 140 కోట్ల ఇది ఉంటే మనకు 35 కోట్ల, దాదాపు 30-35 కోట్ల జంతు జాలాలు ఉన్నాయి.
1: ఈ విధంగా అంచనా
0: వేయబడింది. ఇవి వాస్తవము. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి పశు సంపద మన దగ్గర ఉంది.
1: మరి ఉన్నా కానీ ఇంకా సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతున్నాము. చక్కగా ఈ పశు ఘనాభివృద్ధిని పెంచుకోలేక, వాటిని యొక్క పాల దిగుబడి చేసుకోలేక, మాంస వృద్ధి చేసుకోలేక ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం.
0: అంటే ఇక్కడ మనము ఒకటి, ముందు నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలంటే పశువుల యొక్క పేడ కావచ్చు, పశువుల యొక్క మూత్రం కావచ్చు, మరి వీటిని మనము చక్కగా ఉపయోగిస్తే నేలలో ఉన్నటువంటి కర్బన శాతము తగ్గిపోదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, రసాయనిక ఎరువులను అధికంగా వాడడం, ఉదాహరణకు నైట్రోజన్, యూరియా, అవి అధికంగా వాడడం వలన కర్బన శాతం తగ్గిపోతూ ఉంది. పొలాలు నిర్జీవమైపోతున్నాయి. ఆ పొలాలకు ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది. ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. ఉత్పత్తి వ్యయము పెరిగి రైతులకు గిట్టుబాటు కాని సందర్భాలు మనం అందరం చూస్తున్నాము.
1: ఈ కష్టాలు చూస్తున్నాము, ఈ యొక్క చావులు కూడా చూస్తున్నాము. మరి ఇటువంటి సందర్భంలో మన పూర్వీకులు, మీరు అన్నారు పేడ, తర్వాత వాటి యొక్క మూత్రము, గతంలో రైతులు ప్రత్యేక పశువులకు గృహాలు నిర్మించి గృహాల ద్వారా పేడను ఎత్తేసి ఒక దిబ్బలు వేయటం, అలాగనే ఈ యొక్క మూత్రాన్ని రొచ్చనివాళ్ళు, వాటిని సేకరించి కుండలో ఎత్తిపోసి వారు దిబ్బల్లో ఈ యొక్క పేడతో పాటు చెత్తను కూడా మాగబెట్టి దానిని సంవత్సరం తర్వాత ఈ ఎండాకాలంలో వ్యవసాయ క్షేత్రంలో చల్లేవారు. ఆ విధంగా కొంతవరకు లాభదాయకంగా గతంలో మన పూర్వీకులు చేసేవారు వ్యవసాయం. మరి ఈ వ్యవసాయం గతంలో లాగా చేయాలంటే ఎటువంటి సూచనలు మన రైతులకు మీరు ప్రత్యేకంగా సూచిస్తారు, వివరించండి.
0: ఒక పశు వైద్యునిగా నేనైతే ఒకటి చెప్పగలను, పశువులను మనము కేవలము పాల కొరకే కాకుండా అలాగనే వాటిని మనము రైతు అంటే పొలం యొక్క బాగోగులకు కూడా మనము ఆవులను మనం ఉపయోగించుకోవచ్చు. ఈనాడు మనం చూస్తున్నాము పంచగవ్యం అని, అలాగనే ఇటీవల వచ్చినటువంటి ఆవిష్కరణలో
1: ఇది ఘనజీవామృతం, ద్రవజీవామృతం అని కూడా తయారు చేసుకుని కూడా కొందరు రైతులు చేస్తున్నారు.
0: అయితే వీటిని ఒక శాస్త్రీయంగా చేసి, వీటి మీద ఒక స్టాండర్డైజేషన్, అంటే వీటి మీద కొన్ని అపోహలు కూడా ఉన్నాయి వినియోగదారుల్లో. చాలా మంది ఇవి ఆర్గానిక్ ఫుడ్స్ అని అంటారు. నిజంగా ఇవి సేంద్రియ ఎరువులు వాడే ఈ ఉత్పత్తులను చేశారా, లేక మధ్యలో ఏదైనా మరి కల్తీ జరుగుతుంది అనేది కూడా వినియోగదారులు ఒక అనుమానం.
1: ఒక చెక్కింగ్ పాయింట్ ఉండాలంటారు.
0: వీటికి చెక్కింగ్ పాయింట్ రెగ్యులేషన్ అనేది అవసరం. మనకు ఒక చిన్న ఉదాహరణ.

0: చెప్తా ఇక్కడ
1: చెప్పండి.
0: మనము ఈ పంట పొలాల్లో వ్యర్థాలను ఏం చేస్తున్నాం, తగలబెడుతున్నారు. అది కూడా తప్పేనేది. వాటిని మనం పూర్తిగా మరి పశువులకు వినియోగించవచ్చు. ఎందుకంటే పశువులు అలాగనే పంటలు, పంటల్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను మంచిగా ఉపయోగించి వాటిని పాలు లేదా మాంసము లేదా ఉన్ని వీటికి కన్వర్ట్ చేయగలిగినటువంటి అంటే మార్చేటువంటి మరి శక్తి పశు సంపదలో ఉంది. కాబట్టి మనము ఒకవైపు పంటల వ్యర్థాలను వేస్ట్ చేయకూడదు, అలాగే పశువుల నుంచి వచ్చే అవి పేడ కావచ్చు, మూత్రాలు, వాటిని ఈ రెండింటిని కూడా మనము బేరీజ్ వేసుకొని మరి రైతులు అలాగే సభ్య సమాజం కూడా దీని మీద ఆలోచించాలి. మనం అట్లా ఆలోచించకుండా ఇది చేయడం కరెక్ట్ కాదు.
1: మరి ఇటువంటి సందర్భంలో ఈ ప్రకృతి వ్యవసాయం అంటున్నావు, తర్వాత సమీకృత వ్యవసాయం కూడా అని కొందరు రైతులు, చిన్న సన్నకారు రైతులు చేపడుతున్నారు. ఈ సమీకృత వ్యవసాయంలో మీరు అన్నట్టుగా సింబయ్య

0: మనం అట్లా ఆలోచించకుండా ఇది చేయడం కరెక్ట్ కాదు.
1: మరి ఇటువంటి సందర్భంలో ఈ ప్రకృతి వ్యవసాయం అంటున్నావు, తర్వాత సమీకృత వ్యవసాయం కూడా అని కొందరు రైతులు, చిన్న సన్నకారు రైతులు చేపడుతున్నారు. ఈ సమీకృత వ్యవసాయంలో మీరు అన్నట్టుగా సింబయాసిస్ సహకార సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కార్యక్రమం నడుస్తుంది. అంటే ముఖ్యంగా ఈ సమీకృత వ్యవసాయంలో సంవత్సర పొడవున ఆదాయం రావాలని రకరకాల జంతువులను, మేకలను, గొర్రెలను, పశువులను ఇలా పెంచుకుంటూ, గడ్డిని పెంచుకుంటూ, రకరకాల పూల మొక్కలు పెంచుకుంటూ, పండ్ల మొక్కలు పెంచుకుంటూ, ఈ యొక్క కూరగాయల మొక్కలు ద్వారా ఆదాయం పొందడం, పండ్ల మొక్కలు ఆదాయం పొందడం, పువ్వుల మొక్కలతో ఆదాయం పొందడం, ఏదో ఒక ఆదాయం ఇట్లా ఈ విధంగా సంపాదిస్తున్నటువంటి, ఏదో ఒక ఆదాయం పొందుతున్నటువంటి రైతులు, చిన్న సన్నకారు రైతులు అక్కడక్కడ మన ప్రభుత్వం ద్వారా ఈ రైతులు చేస్తున్నారు. మరి ఈ సమీకృత వ్యవసాయం కూడా ఎంతవరకు దోహదం చేసే అవకాశం ఉంది? ఈ పర్యావరణ పరిరక్షణలో ఈ వ్యవసాయంలో ఎటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది? ఒక్కసారి ఈ సమీకృత వ్యవసాయం గురించి మన రైతు సోదరులకు తెలియచేయండి.
0: మీరు చెప్పినట్లు ఇప్పుడు మనం వ్యవసాయము పంటలు, అలాగే ఉద్యాన పంటలు, అలాగనే పశు సంపద, అలాగనే మత్స్య సంపద, అలాగనే తేనెటీగల పరిశ్రమ, ఇవన్నీ కూడా ఒక క్షేత్రంలో కలిసిమెలిసి ఒకదానికొకటి ఉపయోగకరంగా రైతుకు 365 రోజులు పని ఉంటుంది, అలాగనే రైతులకు ఆదాయం కూడా పెరిగే ఆస్కారం ఉంది. ఆదాయంతో పాటు మన ఆ ఉత్పత్తుల్లో కూడా చాలా మార్పు ఉంటుంది. ఎందుకంటే చిన్న ఉదాహరణగా ఇప్పుడు మన కోళ్ళు ఉన్నాయనుకుందాము ఒక వ్యవసాయ క్షేత్రంలో, ఆ కోళ్ళు అక్కడ ఉన్నటువంటి కొన్ని క్రిమి కీటకాలను తినేస్తాయి, అవి ఒక విధంగా మనకు ఉపయోగము. అలాగనే పంట పొలాల్లో మిగిలిపోయినటువంటి ధాన్యాన్ని అవి ఉపయోగించుకుంటాయి. ఈ విధంగా ఒకదానికొకటి అవి మనము ఈ క్షేత్రంలో రైతు సోదరులకు బాగా తెలుసు. అయితే ఒకప్పుడు ఏ పొలం లేకపోయినా మనకు వానపాములను మనం ఒకప్పుడు ఎక్కడికి పోయినా పొలాల్లో గమనించేవాళ్ళం. మరి ఈరోజు ఏ పొలంలోనైనా వానపాములు కనిపిస్తున్నాయంటే లేదు. అంటే దాని అర్థమేంటి? ఎప్పుడో ప్రకృతిలో చాలా మార్పు వచ్చేసింది కాబట్టి మనము ఈ వానపాములు అనేటి ఆ యొక్క నేల యొక్క ఆరోగ్యం గురించి, వాటిలో ఉన్నటువంటి మరి కర్బన శాతం కానివ్వండి, వాటి యొక్క క్వాలిటీ, ఆ నాణ్యతను కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. సో మీరు అన్నట్లు ఈ సమీకృత వ్యవసాయంలో ఒకదానికొకటి చేదోడు వాదోడుగా ఉంటుంది, మనకు ఆదాయం వస్తుంది, ప్రకృతిలో సమతుల్యత ఉంటుంది, మన యొక్క ఆరోగ్యం కూడా వ్యవసాయంలో ఉన్నటువంటి భూమి మీద అట్నే పశువుల మీద కూడా ఆధారపడి ఉంటుంది.
1: మరి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా మరి పాలిచ్చే గేదెలు, ఆవులు కానీ, మేకలు, గొర్రెలు కానీ, ఏ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఈ పాల ఉత్పత్తి కానీ, ఈ మాంస ఉత్పత్తి కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి, ఒకసారి వివరించండి.
0: ఇప్పుడు మనము గమనిస్తే ఎక్కువగా పెస్టిసైడ్స్ కానీ, క్రిమి సంహారక మందులు కానీ, లేదా రసాయనిక ఎరువులు వాడడం మూలాన వాటి యొక్క అవశేషాలు పాలల్లో వస్తున్నాయి, గుడ్లల్లో వస్తున్నాయి, అలాగనే మాంసంలో కూడా చూస్తున్నాం యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడడం వలన కూడా. సో వీటన్నిటికీ ఒక విధమైన చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చేసినప్పుడే మనము వీటి వల్ల ఉపయోగం ఏర్పడుతుంది.
1: అదే ఏంటంటే ఈ సందర్భంగా ఈ పాల ఉత్పత్తి కానీ, మాంస ఉత్పత్తి కానీ మనం ఈ ప్రకృతి వ్యవసాయం సాధించాలంటే ఈ రైతు సోదరులు ఎటువంటి సమూలమైనటువంటి సమగ్రమైన సమాచారం సేకరించి, సమాచారం పొంది మరి ఏ విధంగా వ్యవసాయం చేస్తే బాగుంటుందంటారు?
0: ఇక్కడ మనము రైతు సోదరులు కూడా, ఒకవైపు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, పశు వైద్య విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అలాగే హార్టికల్చర్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ముందుగా రైతు కూడా ఏం చేయాలంటే తన యొక్క నేల స్వభావాన్ని ఫస్ట్ కనుక్కోవాలి. ఆ నేలలో ఏ లోపాలు ఉన్నాయి, అలాగే అక్కడ ఉన్నటువంటి నీరులో ఏ లోపాలు ఉన్నాయి, లోపాలు లేకపోతే ఏ విధంగా ఉన్నాయి, వీటిని ఏ విధంగా మనము ఇబ్బంది లేకుండా మనము మనకున్నటువంటి ప్రకృతికి విరుద్ధంగా కాకుండా ప్రకృతితో మమేకమై మనము వీటిని చేయగలిగినాడు రైతుకు చాలా ఉపయోగపడుతుంది. అంటే చిన్న ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మనం ఇటీవల పశు వైద్య శాస్త్రంలో మేము గమనించాము, ఎక్కువ యూరియా వాడినప్పుడు ఆ నేలలో కాల్షియం తగ్గిపోతూ ఉంది, అందువల్ల అక్కడ పెరిగిన పంటల్లో కాల్షియం తగ్గిపోతూ ఉంది, అందుమూలాన పశువులకు కూడా రక్తంలో కాల్షియం తగ్గిపోయి పశువుల్లో కాల్షియం లోపము గమనించి వాటి వల్ల మనము కాల్షియం లోపంతో మిల్క్ ఫీవర్ అంటే పాలు

0: జ్వరం అంటారు దాన్ని. నిజంగా జ్వరం కాదు, టెంపరేచర్ తగ్గిపోతుంది అనమాట. అంటే ఒక హెల్త్ పాయింట్ను కూడా ఇక్కడ నేను ఉదహరిస్తున్నాను.
1: చాలా చక్కటి పరిశీలన మీరు తెలియజేస్తున్నారు, బాగుంది. అయితే ప్రకృతి వ్యవసాయంలో ఈ బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ కూడా మనం వాడి కూడా చక్కగా చేసుకోవచ్చు అంటున్నారు. ఒకసారి ఈ బయో ఫర్టిలైజర్, బయో పెస్టిసైడ్స్ గురించి చిన్నపాటి అవగాహన మన రైతు సోదరులకు తెలియచేయండి.
0: ముఖ్యంగా మరి మీరు అన్నట్లు బయో ఫర్టిలైజర్ అంటే చిన్న సూక్ష్మజీవులు, మనకి ఎన్నో కోట్ల రకాలైనటువంటి సూక్ష్మజీవులు, ఫంగై, ఇవి కూడా ఉపయోగపడేటివే ఉన్నాయి. కొన్ని ఉపయోగం లేనివి కూడా ఉంటాయి, నేను కాదన్ను. హానికరమైన బ్యాక్టీరియా ఉంది, ఉపయోగపడే బ్యాక్టీరియా ఉంది. ఈ సూక్ష్మజీవులను మనము ఒక శాస్త్రీయంగా వాటి మీద ఆల్రెడీ కొంత పరిశోధన జరిగింది. బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయి మార్కెట్లో, కాదనడం లేదు. ఇటీవల ఏం జరుగుతూ ఉందంటే కొన్ని బయో ఫర్టిలైజర్స్ కానీ, కొన్ని న్యూట్రసిటికల్స్ కానీ చాలా క్వాలిటీ మీద కొంత అనుమానాలు ఉన్నాయి, రైతులు కూడా వ్యక్తపరుస్తున్నారు. రైతులు కొన్ని సందర్భాల్లో దిక్కుదోచని స్థితిలో ఏది నిజము ఏది కరెక్ట్ కాదు అనే దాని మీద కూడా. కాబట్టి నేను ఒక
1: సలహా చెప్పే
0: సలహా ఏంటంటే, మరి దీన్ని శాస్త్రీయంగా ఒక రెగ్యులేషన్ చేసిన నాడు, మరి ఈనాడు మనం అందరము నేచురల్ ఫార్మింగ్ లేదా ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి మరలిన సందర్భంలో ఒకవైపు ఈ రెగ్యులేషన్ మీద కూడా మనము చర్యలు తీసుకోవాలి. అప్పుడే రైతుకు కానీ దేశానికి కానీ నిజమైనటువంటి ఉపయోగం కలుగుతుందని నా యొక్క అభిప్రాయం.
1: అయితే మీ అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి రెగ్యులేషన్ చట్టము చక్కగా ఉపయోగించి రైతులకు అదే సమయంలో చక్కటి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని మీరు తెలియజేయడం జరుగుతుంది. చాలా చక్కగా మీరు వివరిస్తుంటే చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. మరి ఈ ప్రకృతి వ్యవసాయంలో పంది పెంట, ఈ గొర్రె పెంట, ఈ ఆవుల పెంట మామూలుగా వాడేవారు, ఈ పెంటలు కూడా వాడేవారు, ఇప్పుడు కోళ్ళ పెంట కూడా వాడుతున్నారు. ఈ పెంటను వాడి, ఈ పేడను వాడి మరి వ్యవసాయ భూమిని చక్కగా సారవంతం చేసుకోవచ్చా, చక్కటి పంటలు పండించవచ్చా? ఒకవేళ ఈ పేడను పెంటను అధికంగా ఉత్పత్తి చేయాలంటే ఎటువంటి ఆలోచన సరళి మీరు రైతుల ద్వారా, శాస్త్రవేత్తల ద్వారా మీరు తెలియజేస్తారు?
0: మీరు అన్నట్లు పశువుల పేడను పశువుల పేడగానే కాకుండా ఇటీవల మనము కొన్ని ఆవిష్కరణలు చూసాము. పశువుల పేడ నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ను కూడా తయారు చేస్తున్నారు. అంటే బయోగ్యాస్ను తయారు చేసి ఆ బయోగ్యాస్ను మరి వెహికల్స్కి కూడా మన వీటికి ఉపయోగిస్తున్నాము. వెహికల్స్కి కూడా ఉపయోగించవచ్చు బయోగ్యాస్ను. అలాగనే ఈ అటు అక్కడి నుంచి వచ్చినటువంటి స్లరీ అంటే ఆ యొక్క ఎరువును కూడా మనం ఇక్కడ వాడచ్చు ప్రకృతి వ్యవసాయానికి. అంటే నూతన ఆవిష్కరణలో శాస్త్రీయంగా మారినప్పటికీ సిద్ధాంతం మాత్రము మనము ప్రకృతికి దగ్గరగా ఉండాలనేది ఇక్కడ మనము గమనించాల్సినటువంటి అంశం. సో ఆ విధంగా మనము ప్రస్తుతం ఉన్నటువంటి పశువుల పేడను కానివ్వండి, గొర్రెలు మేకల వీటన్నిటిని కూడా మనము ఉపయోగించడానికి ఆస్కారం ఉంది కొత్త విధానంలో. దాన్ని సర్క్యులర్ ఎకానమీ అంటాము. అంటే ఈ విధంగా పశువుల పేడ నుంచి బయోగ్యాస్, అట్నే కంప్రెస్డ్ బయోగ్యాస్, అలాగనే స్లరీని ఎరువుల కింద వాడుకోవచ్చు. ఈ విధంగా మనము ఉపయోగించడానికి ఆస్కారం ఉంది.
1: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇటువంటి తయారు చేసుకుని కూడా ఉపయోగించి నేల సారాన్ని, పంటను చక్కగా వండించుకొని వివరిస్తున్నారు, బాగుంది. తర్వాత మన వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేస్తుంటారు ఎప్పుడైనా కానీ రేడియో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కానీ, మన తర్వాత అనేక రకమైన ప్రజాపత్రికల ద్వారా కానీ తెలియజేస్తూ ఉంటారు. పచ్చి రొట్టె ఎరువును వాడండి, పచ్చి రొట్టె ఎరువును వాడి చక్కటి భూమిని యొక్క సారవంతం చేసుకోండి. సారవంతం చేసినట్లయితే చక్కటి పంటలు పండించవచ్చు, తర్వాత కొంతవరకు చీడ పీడలను కూడా నివారించవచ్చు అని కూడా తెలియజేస్తుంటారు. మరి ప్రకృతి వ్యవసాయంలో ఈ యొక్క పచ్చి రొట్టె ఎరువు యొక్క ఆవశ్యకత ఒకసారి తెలియజేయండి.
0: పచ్చి రొట్టె ఎరువుల గురించి, మనకు నేలలో ఈ నైట్రోజన్ స్థిరీకరణకు మనకు పచ్చి రొట్టె ఎరువులు అంటే జీలుగు కావచ్చు, అలాగే పిల్లి పెసర కావచ్చు, వీటి మూలాన మనము నేలలో నైట్రోజన్ను కూడా మనము స్థిరీకరణ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పచ్చి రొట్టె ఎరువులు ముఖ్యము, అలాగనే పేడ ఎరువులు ముఖ్యమే, అలాగనే వీటన్నిటికి తోడు మనము ఈ రసాయనిక ఎరువులకు దూరంగా ఉంటే ఆ వ్యర్థాల వల్ల మనకు వచ్చే అనారోగ్యాలను చాలా తగ్గించుకోవచ్చు. అందరికీ చాలామందికి తెలుసు ఏ రాష్ట్రాల్లో అయితే ఎక్కువ

0: రసాయనిక ఎరువులు వాడారో ఆ రాష్ట్రాల్లో ఈరోజు క్యాన్సర్ పేషెంట్లు పెరిగారు. ఇది శాస్త్రీయంగా కూడా
1: ఇది ఒక అబ్జర్వేషన్ అంటారు.
0: పంజాబ్ మరియు ముఖ్యంగా ఎక్కడైతే హరిత విప్లవం అని, ఎక్కడైతే ఎక్కువ రసాయనిక ఎరువులు వాడారో అక్కడ ఈ పరిస్థితి నాడు
1: ఒక పరిశీలనలో
0: శాస్త్రీయంగా నిరూపించబడింది.
1: తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయంలో మీరు అన్నారు, ఇప్పుడు మన పశువుల పాత్ర గురించి మనం మాట్లాడుతున్నాం. పశువులే కాకుండా చిన్న చిన్న పురుగుల ద్వారా, వీటి ద్వారా, మీరు అన్నారు వానపాముల ద్వారా వర్మీ కంపోస్ట్ కూడా చేసి పంటలకు ఉపయోగించమని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మీరు ఏ విధంగా వివరిస్తారు ఈ వర్మీ కంపోస్ట్ తయారీ అవసరమా, ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా పంటలకు, నేల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది మన రైతులకు తెలియచేయండి.
0: వానపాముల గురించి మనము, వానపామును రైతు మిత్ర అన్నారు. వానపాము అంటేనే రైతు మిత్ర, అంటే రైతుకు మిత్రుడు. సో వానపాము నేల గుల్లబారిన దీన్ని నేలను వాటి యొక్క జీవ దశలోనే అవి నేలను మంచిగా తయారు చేసే అవకాశం ఉంది,
1: అంటే సారవంతం చేస్తాయి,
0: సారవంతం చేస్తాయి. కాబట్టి వానపాము రైతుకు మొట్టమొదటి మిత్రుడు, అందులో ఎటువంటి అనుభవం లేదు. అందువల్ల మనం రైతుకు మిత్రులైనటువంటి ఈ వానపాములను అధికంగా, ప్రతి రైతు కూడా ఈ వానపాముల వర్మీ కంపోస్ట్ను తయారు చేసి, వర్మీ వాష్, వర్మీ కంపోస్ట్ను తయారు చేసి మరి విరివిగా ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి, ఉత్పత్తి ధర తగ్గుతుంది, ఆ పంటల యొక్క నాణ్యత పెరుగుతుంది, పంటల్లో దుష్పరిణామాలు ఉండవు, నేల స్వభావము చాలా మారుతుంది, నేలలో కర్బన శాతం కావచ్చు, నేలలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పదార్థాలు మరి దాంట్లో నేలలో ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. చివరగా ఈ విధంగా మనము నేల స్వభావాన్ని, ప్రకృతిని, అలాగే పశు సంపదను, వర్మి కంపోస్ట్ను, అలాగే ఈ మొత్తము పచ్చి రొట్టె ఎరువులు కానీ ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా, అంటే ఒక శాస్త్రీయంగా ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే రైతుకు మేలు, రైతుకు ఆదాయము, అలాగే మనుషులకు, మానవాళికి మొత్తానికి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరము. ఈ అనారోగ్య పాలు కాకుండా మానవాళి కానీ, పశువులు కానీ, పశు పక్షాదులు అందరూ కూడా మరి మనము ఎంతో ఉపయోగకరం అనేది మన యొక్క అభ్యున్నతికి, మన యొక్క ప్రగతికి ఎంతో అవసరం అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
1: చాలా చక్కటి వివరాలు. ప్రకృతి వ్యవసాయంలో పశువుల పాత్ర గురించి మీరు వివరిస్తూ వర్మీ కంపోస్టు, పచ్చి రొట్టె ఎరువులు, పశువుల ఎరువులు ఇవన్నీ చక్కగా ఉపయోగించి రైతులు భూమి సారాన్ని, భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ చక్కటి పంటలు పండించి అందరికీ చక్కటి ఆరోగ్యాన్ని అందించాలని రైతు సోదరులకు, మన శ్రోతలందరికీ మీరు తెలియజేశారు. ధన్యవాదాలు నరసింహారావు గారు.

0: మీరు ఇంతవరకు ఇల్లు వాకిలి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆరాధన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విందాం. ఆత్రేయ రచన, ఇళయరాజా సంగీతం.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. ఖైదీ నెంబర్ 786 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, భువనచంద్ర రచన, రాజ్కోటి సంగీతం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువచ్చే సిఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. 3 దేశాల పర్యటన విజయవంతంగా ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశానికి తిరిగి వచ్చారు. కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలుస్తున్నాయని పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ రక్షణ సేన గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ పార్టీ కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ లేఖ రాశారు. భువనగిరి చిట్యాల 4 లేన్ల రోడ్డుకు రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ కోదండరాం చెప్పారు. ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్ బుద్ధజ్యోతి హాల్లో ఉద్యమకారుల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెన్షన్దారుల జేఏసీ కోర్ కమిటీ ప్రత్యేక సమావేశం ఈరోజు హైదరాబాద్లో జరిగింది. పీఆర్సీ కరువు భత్యం వాయిదాలను వెంటనే విడుదల చేయాలని, నగదు రహిత ఆరోగ్య పథకం వెంటనే అమల్లోకి తేవాలని కోర్ కమిటీ చైర్మన్ కె లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన ఆకాశవాణిలో మన్ కీ బాత్ ప్రసంగం ద్వారా దేశ విదేశాల్లోని ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ఈ కార్యక్రమం కోసం తమ సలహాలు సూచనలను 1800 11 7800 అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఆ తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి మన్ కీ బాత్ ప్రసంగానికి సంబంధించి తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఎపిసోడ్ కోసం ఈ నెల 24వ తేదీ వరకు సూచనలు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వింబుల్టన్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ ఫైనల్ ప్రస్తుతం యానిక్ సిన్నర్కు అలెగ్జాండర్ జ్వరేవ్కు మధ్య లండన్లో జరుగుతోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:03 దాటి 4 సెకండ్లు. రాగాల పల్లకిలో దిగికెగిసిన స్వర సామ్రాజ్ఞి ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి గారికి ఆకాశవాణి అందించే ఘన నివాళి. రచనా వ్యాఖ్యానం శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ, సహకారం శ్రీమతి టిఆర్ అపర్ణ.

ఒక మధురగానం చిన్నబోయింది, ఒక జీవనరాగం నిలిచిపోయింది. సప్తస్వర సంద్రంలో ఒక అద్భుతమైన తరంగం నిశ్శబ్దమైంది. మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అమృత గాన తరంగిణి, గానకోకిల శ్రీమతి ఎస్ జానకి ఇక లేరన్న వార్త యావత్ సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మృత్యువు మనకు తెలియకుండానే ఒక గొప్ప నిధిని మన నుంచి దూరం చేసింది. అవును, మైసూరు నుండి వచ్చిన ఆ విషాద వార్తను విన్న క్షణం

టీవీ తెరపై ఎస్ జానకి ఇక లేరన్న వాస్తవాన్ని వీక్షించిన క్షణం ప్రతి సంగీత ప్రియుడి గుండె ఒక్క క్షణం ఆగినంత పనయ్యింది. ఆ వార్తను కళ్ళు నమ్మలేకపోయాయి, మనసు అంగీకరించలేకపోయింది.

ఎందుకంటే సంగీత వనంలో పూసిన అరుదైన అందమైన కోమల స్వర సుమరాజం మన జానకమ్మ, కొన్ని దశాబ్దాల పాటు మనల్ని మైమరిపించిన గాంధర్వం తెలుగు కోయిల మన జానకమ్మ. ఆ తల్లి గొంతులో పలికిన ప్రతి రాగం ఒక కవిత, ఆమె ఆలపించిన ప్రతి పాట ఒక అనుభూతి, తరతరాలకు స్ఫూర్తినిచ్చిన ఆ గాన గాంధర్వస్వరం లేదన్నమాట విని నేడు సప్తస్వరాలు కూడా కన్నీరు పెడుతున్నాయి. అవును, రాగాల రాణి మౌనముద్ర దాల్చింది మనందరి హృదయాల్లో ఒక వెలితిని మిగిల్చి ఆ కోకిల అనంతలోకాలకు పయనమైంది. 50వ దశకం ఉత్తరార్ధం నుంచి, అంటే నాటి జానపదాల నుండి నేటి ఆధునిక గీతం వరకు ఆమె గొంతు సుస్వర నాట్యం చేస్తూనే ఉంది. ఆమె పాట వినపడని గాన సభ లేదు, విభావరి లేదు. ఆమె పాట మనకు తోడుగా ఉంది. ఆమె పాట ప్రతి అభిమాని హృదయాన్ని అందమైన గీతికాభనాల్లో ఉరకలెత్తించింది. మన చేత కూడా డ్యూయెట్లు పాడించింది. మన ఆనందంలో ఉల్లాసంగా, మన బాధలో ఊరటగా నిలిచింది. అటువంటి మహనీయురాలికి మనమిచ్చే అత్యున్నత నివాళి ఆమె పాడిన పాటల్ని గుండెల్లో భద్రపరుచుకోవటమే, హాయిగా పాడుకుంటుండటమే, మనసు తీరా వింటూ ఉండటమే.

మిత్రులారా, ప్రకృతి వడిలో స్వరాల సాక్షిగా ఆ గాన సరస్వతికి మనమందరం శ్రద్ధాంజలి ఘటిద్దాం. అమ్మా, మీ స్వర మాధుర్యం ఈ గాలిలో ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. మీరు మా గుండెల్లో చిరంజీవిగా ఉంటారు. అశ్రునయనాలతో ఆకాశవాణి అభిమాన సంగీత ప్రియుల నివాళి.

ప్రకృతి వడిలో వినిపించే ప్రణవనాథల్లా, అక్షరాలన్నీ కరిగి ప్రవహించే తేనధారల, సప్తస్వర సుమమాలికల, సుప్రభాత గీతికల, ఉరికలెత్తే గోదారి తరంగల్లా, కుసుమ కోమల గానల్లా, వేయి వేణువుల మధుర నాదల్లా, ఆకాశాన మెరిసే వెన్నెల కాంతిల, మంచుతెరల ఉషోదయంలా, దాదాపు 6 దశాబ్దాల పాటు యావత్ సినీ ప్రేక్షక శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసిన మనందరి అభిమానగాయని శ్రీమతి శిష్లా జానకి గారు నిన్న రాత్రి పరమాత్మలో ఐక్యమయ్యారు.

ప్రమారమి 17 భాషల్లో 48,000కు పైగా అద్భుత పాటలతోటి జగతిని ఉర్రూ తొలగించిన స్వరరాణి మన జానకమ్మ. శృతిలయులు కలబూసిన కమ్మని మల్లెపూల పరిమళం మన జానకమ్మ స్వరం. గగనసీమలో విహరించే గానగాంధర్వం ఆ తల్లి గొంతుక. అంతరంగపు ఆనంద తరంగల్లా అభిమానుల మనస్సుల్లో మధురాతి మధురంగా పలికే మనోజ్ఞ రాగచంద్రిక శ్రీమతి ఎస్ జానకి. సప్తస్వరాల సాక్షిగా కాలాతీతమైన గాన ప్రవాహమై తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన, యావత్ సంగీత అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన మహోన్నత గానగాంధర్వురాలు శ్రీమతి ఎస్ జానకి గారు. సినిమా పాటకు ఇన్బిల్ట్గా కుదిరిన అందమైన జీవనరాగం పేరే శ్రీమతి ఎస్ జానకి. సుమారు 60 వసంతాల పాటు తన స్వరంతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేసిన మధుర గాయని మన తెలుగు కోకిలమ్మ జానకమ్మ.

1938 April 23 గుంటూరు జిల్లా పల్లపట్ల గ్రామంలో శ్రీరామ్మూర్తి సత్యవతి దంపతులకు జన్మించారు జానకి గారు. చిన్నతనం నుంచే సంగీతం పట్ల అమితమైన అనురక్తిని ప్రదర్శించే జానకి గారి ఆసక్తిని గమనించిన వారి మామయ్య ప్రోత్సాహంతో చెన్నై చేరుకొని సుప్రసిద్ధ విద్వాంసులు ఎస్ఎం సుబ్బయ్య నాయుడు గారి వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. ఆ కృషి, ఆ అంకిత భావమే జానకి గారిని గానకళా ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టింది.

1957లో విధేన్ విలయాట్టు అనే తమిళ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఎస్ జానకి గారు అదే ఏడాది ఎమ్మెల్యే సినిమాతో తెలుగు నేపథ్య గాయనిగా మన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆమె గాత్రం వెనుతిరిగి చూడలేదు. దాదాపు 17 భాషల్లో సుమారు 48,000కు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించిన గాయనిగా నిలిచారు మన జానకమ్మ.

0: ఎవరికి చంపేవేళా.
1: అందుకే లోపలికి పోతానే తల్లి, నన్ను వదులు.
0: అలక పానపు ఎక్క నేల చిలిపి గోరింకా.
2: జానకి గారి గాత్రం ఒక గమ్మత్తైన స్వర మాయాజాలం లాంటిది. పసిపాపల ముద్దు పలుకుల్లోని అమాయకత్వాన్ని, ప్రేయసి మనసు పలికే మౌనభాసల్ని, మధుర భావాలని, విరహ వేదనను, భక్తి పారవశ్యంతో తనను తాను మరిచే ఆధ్యాత్మికతను, చింతనను, పండు ముదుసలి స్వరాన్ని, ఇలా ఆయా భావావేశాలను ఎంతో హృదయంగా ఆమె తన గొంతుతో అద్భుతంగా పలికించేవారు.

మురిపించే మువ్వలు సినిమాలో సన్నాయి పాటతో పోటీపడిన నీలీల పాడెదదేవ పాట ఎప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అవును, అంతేనా? నర్తనశాల సినిమాలో నరవరా ఓ కురువరా అనే పాట ఒకసారి ఊహించుకుంటూనే ఒక అనుభూతుల శిఖరారోహణం.

అన్నట్టు పగలే వెన్నెల కాయించాలంటే, జగమును ఊయల లూపాలి అంటే జానకమ్మ పాట కావలసిందే కదా. పూజాఫలం సినిమాలోని పాట ఇదిగో.

0: పెద్దలారా, మిత్రులారా, నీలి మేఘాలలో ఆ గాలి తరగల మీద పాట అలా అలా తేలి వస్తుంటే, దాని చిరునామా వెతుక్కుంటే స్ఫుటంగా మనకు తెలియవస్తుంది ఇది జానకమ్మ పాట అని. బాబా మరదళ్ళు సినిమాలో నీలి మేఘాలలో గాలి కిరటాలలో పాట కావచ్చు, 16 ఏళ్ల వయసు సినిమాలో సిరిమల్లె పువ్వ పాట కావచ్చు, సాగర సంగమంలోని మౌనమేల నోయి పాట కావచ్చు, మనసా తుళ్ళి పడకే అని హెచ్చరించే శ్రీవారికి ప్రేమలేఖలోని సినిమా పాట కావచ్చు, సితార చిత్రంలో వెన్నెల్లో గోదారి అందం. ఆహా, ఒకసారి ఊహించుకోండి మిత్రులారా, ఆ పాట వింటుంటే, ఆ స్వరం వింటుంటే విశాలంగా పరుచుకున్న గోదారి, గలగలమని గమకాలు పోతూ మృదువుగా సాగే ఆ గోదారి పరుగు, ఆ పైన ఆ వెన్నెల్లో అందమైన ఆ కాంతిరేఖలు ఒక్కొక్కటి ముద్దాడుతున్నంత వైనంగా తళతళా మెరుస్తున్నటువంటి గోదావరి అందచందాలు, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క అమృతతుల్యం. కుకుకు కుకుకు కోకిల రావే, జిలిబిలి పలుకుల ఈ పాటలు కూడా సితారలోవే. ఇంకా ప్రేమించు పెళ్ళాడు సినిమాలో మీకు గుర్తుండే ఉంటుంది ఒయ్యారి గోదారమ్మ పాట, ఎంత ఒయ్యారమ్మ ఆ పాటలో. అవును, మౌన పోరాటం సినిమాలో దుష్కృత్యాలకు పాల్పడుతున్నటువంటి ఈ దుర్మార్గపు సమాజంలోని అకృత్యాలను అంతమొందించాలనే ఆవేశంతో పాడిన పాట ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో అనే పాట, వేటూరిగారి కలల్లో ఇంచి ఎంత రమ్యంగా ఉలికిందో, ఎంత అద్భుతంగా పలికిందో ఆ తల్లిస్వరం, దానికంతగా దానికంతగా ప్రాణం పెట్టి పాడి శాశ్వతం చేసిన దృష్టాంతాలు ఒకటా రెండా, ఎన్నో వందల పాటలు ఆమె గాన మాధుర్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలిచాయి. మిత్రులారా, పాత్ర ఏదైనా, సన్నివేశం ఏదైనా, ఒక నేపథ్య గాయనిగా ఆ పాత్రలో అలా అలా అలా ఒదిగిపోవటమే ఆమెకు తెలిసిన విద్య. ఆమె ఒక స్వర శిల్పి. అవును, ఎంతటి క్లిష్టమైన రాగాలనైనా, కఠినమైన సంగతులనైనా ఓ సింతే గదా అన్నట్టుగా అలవోకగా తొణకక బెణకక పాడటం ఆ తల్లి ప్రత్యేకత. ఎస్ జానకి గారు ఎన్నో భాషల్లో పాడారు. ఏ భాషలో పాడినా పాడుతున్నా అది వారి మాతృభాషేనేమో అన్నంత అందంగా ఆయా ఇతర భాషల్లో కూడా ఆమె పాడగలగటం భాషాభిమానుల్ని ఆశ్చర్యపరిచే అంశం. సినీ నేపథ్యగాయనిగా ఒకవైపు బిజీగా ఉంటూనే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్టేజ్ షోల్లో పాల్గొన్నారు శ్రీమతి జానకి గారు.
1: ఎప్పటి ఓర్త

జానకి గారి స్వరయానం, వారి శ్రీవారు రాంప్రసాద్ గారు అందించిన అండదండలు, కుటుంబ సహకారంతో ఆమె కెరీర్ను ఉన్నత శిఖరాలకు చేర్చాయి. మన జానకమ్మ, ఆ తల్లి కృష్ణభక్తురాలు. శ్రీకృష్ణుడంటే అమితమైన ఇష్టం. అందుకే కొడుకు పేరు కూడా అదే పెట్టుకున్నారు, మురళీకృష్ణ అని. కుమారుడితో కలిసి సంతోషమైన జీవితాన్ని గడుపుతూనే సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఎన్నో అందుకున్నారు మన జానకి గారు. అయితే జానకి గారికి తన కెరీర్ పట్ల, కళ పట్ల ఉన్న గౌరవం అనన్య సామాన్యం. అందుకే తమకు లభించిన కొన్ని పురస్కారాలను సున్నితంగా తిరస్కరించడం ద్వారా ఆమె తన నిబద్ధతను చాటుకున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే గౌరవంగా తప్పుకోవాలి అన్న సంకల్పంతో 2017లో తమ గానానికి స్వచ్ఛందంగా విరామం ప్రకటించిన జానకమ్మ ఒక పరిపూర్ణ కళాకారిణి. జానకమ్మ పాట వింటే వనసీమల కురిసిన తొలి వానచినుకుల మధుర రవల్లా, ఆత్మీయతను పంచే అమ్మ జోల పాటలా ఎంత మధురంగా ఉంటుంది. సంగీత సాగరంలో తేలియాడే అపురూప స్వరమణిలా, గుండె అడుగున నిలిచిపోయిన తీపి జ్ఞాపకంలా, ఏడు స్వరాల మేడలో నిత్యం వెలిగే స్వరదీపికలా మన జానకి గారి పాట ఎప్పటికీ ఎప్పటికీ ఒక పరమాద్భుతమే. భావాల వేదంలో పలికించిన పవిత్ర మంత్రంలా, విరహ వేదనలోనూ ఓదార్పునిచ్చే చల్లని వెన్నెలలా ఆ తల్లి పాట రాగయుక్తమైన కవితకు ప్రాణం పోసిన అక్షరంలాంటిది. దివ్యత్వం బుట్టిపడే దేవతా గానతరంగం మన జానకమ్మ పాట. ప్రేక్షక శ్రోతల మనసుల్ని సేద తీర్చే అమృతపు జలపాతం మన జానకమ్మ పాట. అంతేనా, నిశ్శబ్దపు రాత్రుల్లో వినిపించే నిర్మల గీతల్లా, కళాహృదయాల్లో పండిన అద్వితీయ స్వర పంటలా, అలల తాకిడికి కదిలే తీరపు మధుర గీతల్లా, ప్రకృతిమాత గొంతులో పలికిన మంజుల వాంగ్మయంలా జానకి గారి పాట. మిత్రులారా, విన్న కొద్దీ మళ్లీ వినాలనిపించేంత అందంగా, హృదయంగా, రమ్యంగా, శృతిపక్వంగా, మనసుకు ఒక తెలియని ప్రశాంతతని అలా అనుగ్రహిస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే సంగీత ప్రపంచపు గవాక్షంలో మెరిసిన ధృవతారలా మనం చూశాం ఆ తల్లిని. తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతిరూపమైన గానజ్యోతి శ్రీమతి ఎస్ జానకి గారు. మనకు అమృతాన్ని అందించిన ఒకే ఒక్క స్వరం శ్రీమతి జానకి గారు.

ప్రతిధ్వనించని తెలుగు ఇల్లు లేదు. ఆమె ఒక మధుర గాయని మాత్రమే కాదు మిత్రులారా, ఆమె మన తెలుగు ఆత్మకు ప్రతిరూపం కదూ. శారదామాత వీణ నుండి చాలుబారిన పవిత్ర నాదంలా జానపదం పాడిన ప్రతి అక్షరం ఒక మంత్రమై మన హృదయ గవాక్షాల్లో ఈ ధరణి ఉన్నంత వరకు శ్రీమతి జానకి స్వరం ఒక అజరామర కావ్యంగా మనతో ఆ గాన గాంధర్వురాలి.

కాలం మారుతుంది, తరాలు మారతాయి, కానీ ఆమె పాడిన పాటలు మాత్రం ఒక నిత్య నూతన అక్షయ పాత్రలా తరగని మాధుర్యాన్ని ఇస్తూనే ఉంటాయి. ఈనాడు భౌతికంగా శ్రీమతి ఎస్ జానకి మన మధ్య లేకపోయినా ఆమె గళం

గానకోకిల జానకమ్మ ఆలపించిన మధుర గాన సుధా లహరుల్ని మన ఆకాశవాణి దశాబ్దాలుగా అపరూపమైన సెలయేళ్లుగా ప్రవహింపచేస్తూ అభిమానుల మనసు దోచే కొలనులుగా సరస్సులుగా మలిచి ప్రతిరోజు శ్రోతల హృదయాలను తరింపచేసే ఒక నిత్య సంగీత జలధిగా జనరంజకంగా మనోరంజకంగా రసికజన మనోరంజకంగా ప్రవహింపచేస్తున్న మాట అక్షర సత్యం అని మనవి చేస్తూ ఒక కళాకారిణి గురించి ఆత్రేయ గారన్న మాట గుర్తుకొస్తోంది. దాన్నే మన గాన సరస్వతికి ఆపాదించి చెప్పుకుంటే, మిత్రులారా, మన జానకమ్మకు మరణం లేదు, మరో జానకి మరి పుట్టదు. శివోహం.

మీరింతవరకు రాగాల పల్లకిలో దివికెగసిన స్వర సామ్రాజ్ఞి ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి గారికి ఆకాశవాణి అందించే ఘన నివాళి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వినబడింది.

చంద్రహారతి పడుతున్న వేళ, మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ, ఓ శుభముహూర్తానా,

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. ఇప్పుడు సమాచార సంధ్య, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాథ్ మే నవీన్ సక్సేనా. भारत ने ओमान तट के पास वाणिज्यिक पोत पर हमले के बाद पश्चिम एशिया क्षेत्र में तुरंत तनाव कम करने का आह्वान किया. अमरीका ने कहा होर्मुज

0: రూపమే కుమార్ మల్డూర్ ఖ్యాల్, ఠుమరి, హిందీ భజన్, మరాఠీ అభంగ్, కన్నడ దాస సాహిత్య, కన్నడ వచన సాహిత్య ఔర్ కయి అన్య సంగీత పరంపరాం కా అన్వేషణ కర్తే హై. ఆకాశవాణి ఔర్ దూరదర్శన్ కే ఏ గ్రేడ్ కళాకార్ కుమార్ నే దేశ్ భర్ కే కయి ప్రతిష్ఠిత సంగీత సమారోహ మే అప్నే ప్రస్తుతి దీ హై.
1: దిస్ ఇస్ ఆకాశవాణి. ఇన్ టునైట్స్ రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభ వి బ్రింగ్ యూ అ ఓకల్ రిసైటిల్ బై శ్రీ కుమార్ మర్డూర్ అవార్డెడ్ ద ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ బై ద సంగీత్ నాటక అకాడమీ. కుమార్ మర్డూర్ స్టాండ్స్ అవుట్ యాజ్ అ గిఫ్టెడ్ హిందుస్థానీ క్లాసికల్ ఓకలిస్ట్. హిస్ గ్రౌండింగ్ ఇన్ ద కిరాణా అండ్ గ్వాలియర్ ఘరానాస్ అలాంగ్ విత్ ట్రైనింగ్ అండర్ హిస్ ఫాదర్ పండిత్ సోమనాథ్ మర్డూర్ హ్యాస్ లెడ్ టు అ యునిక్ గాయకి దట్ వీవ్స్ ఇన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ జైపూర్ అత్రౌలి అండ్ అదర్ ఘరానాస్ బిల్ట్ ఆన్ డీప్ రియాజ్ అండ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ లెజెండరీ మైస్ట్రోస్. A multifaceted performer and composer, Kumar explores khayal, tumri, Hindi bhajans, Marathi abhangs, Kannada dasa sahitya, Kannada vachana sahitya and many other traditions. An A-grade artist of Akashvani and Doordarshan, Kumar has performed throughout the country in various prestigious concerts.
0: Aaj ke is karyakram mein aapke saath tabla par Pandit Satlingappa Desai Kallur aur హార్మోనియం పర్ శ్రీ పంచాక్షరి హిరేమఠ్ సాథ్ దే రహే హై. శ్రీ కుమార్ మర్డూర్ అప్నే కార్యక్రమ కా ప్రారంభ రాగ్ ఛాయానట్ సే కర్ రహే హై. విలంబిత్ జుమ్రా ఇనాయత్ హో, ద్రుత్ తింతాల్ ఏరి మాలనియా, ద్రుత్ తింతాల్ తరానా.
1: ఇన్ టునైట్స్ ప్రోగ్రామ్ హి ఇస్ అకంపనీడ్ ఆన్ ద తబలా బై పండిత్ సాత్లింగప్ప దేశాయి కల్లూర్ అండ్ ఆన్ ద హార్మోనియం బై శ్రీ పంచాక్షరి హిరేమఠ్. Shri Kumar Mardur will begin his vocal recital with Raag Chhaya Nat. Vilambi Jhumra Inayatahu, Drut Teen Taal Eri Maliniya, followed by Tarana in Drut Teen Taal.

0: conservation by planting 35 crore 27 lakh saplings in a single day under the Ek Ped Maki Naam campaign today. This is 27 lakh 89,000 more than the government's target of 35 crore. Chief Minister Yogi Adityanath launched the statewide Vriksharopan Mahayagya drive from Gorakhpur by planting the sacred Triveni saplings. Home Minister Amit Shah also launched a massive tree plantation drive in Gandhinagar, Gujarat, which saw the planting of over 1.25 crore saplings across his Lok Sabha constituency today. Addressing the Vriksh Mitra program and Paryavaran Sanrakshan Sankalp event in New Delhi today, Union Minister Shivraj Singh Chauhan emphasized that planting trees is extremely important for protecting the environment and ensuring a sustainable future.
1: As temperatures continue to rise, the climate crisis will only deepen. Estimates suggest that if the current trend continues, climate change could reduce global GDP by as much as 20% by the end of this century. The resulting economic crisis could be so severe that recovering from it would become extremely difficult. Therefore, if greenhouse gas emissions continue at their current pace by the year 2050, the Earth will face serious environmental, economic and social challenges.
0: Madhya Pradesh Chief Minister Dr. Mohan Yadav also flagged off the plantation drive in Indore, which targets to plant 21 lakh saplings across the state. The government has refuted a fake image circulating on social media claiming that ethanol-blended petrol can cause problems in a vehicle's fuel tank. The Press Information Bureau's fact-check unit has termed the claim as false. It said the Ministry of Petroleum and Natural Gas has clarified that E20 petrol supplied by oil marketing companies conforms to the standards prescribed by the Bureau of Indian Standards. Former Qatar Amir Sheikh Hamad bin Khalifa Al Thani, who transformed the Gulf nation into a major global player in diplomacy, media and investment, has died at the age of 74. India has declared one day national mourning tomorrow as a mark of respect for Father Amir of Qatar. Prime Minister Narendra Modi has expressed condolences at the demise of Father Amir of Qatar. In the historic one-off women's test at Lord's Cricket Ground in London, England were 130 for 6 in their second innings on day 3 when reports last came in. Earlier, India declared their second innings at 341 for 7, setting a huge target of 457 for the hosts. Yastika Bhatia became the first female test centurion at Lord's, scoring 113 runs. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపటి మా ప్రసార విశేషాలు. ఉదయం 6:10 భావన కార్యక్రమంలో సామదాన భేద దండోపాయాలు ఈ అంశం గురించి శ్రీ మసన చెన్నప్ప గారి లఘు ప్రసంగం వింటారు. ఉదయం 6:15 భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం శివస్తుతి వింటారు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం వాటి వివరాలు ఈ అంశం గురించి వింటారు. రేపు ఉదయం 7:00 హనుమకొండ జిల్లా సమాచార లేఖ అందిస్తారు డి వీణావాణి. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో బ్రోచేవారెవర శ్రీ వెంపటి కామేశ్వరరావు గారి కథానిక వింటారు. అనంతరం ఇది మన చట్టం శీర్షికన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ గురించి చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ పుష్పాల రాజు గారితో పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. రేపు ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ప్రపంచం సీతారాం గారి ఫ్లూట్ వాయిద్యం వింటారు. రేపు ఉదయం 11:03 సంస్కృత పాఠం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శ్రీమతి హిమాంగి నేని గారి గాత్రం వింటారు. రేపు 12:10 యువవాణి యువజనుల కార్యక్రమం. రేపు 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:20 వనితాలోకంలో సెల్వి నారాయణ శ్రీమతి సింగం మారుతి గారి కథానిక. రేపు 12:30 నిశికంద్ మరాఠీ కార్యక్రమం. రేపు సాయంత్రం 5:03 చిందు యక్షగానంలో శ్రీ గడ్డం సుదర్శనం బృందంచే సత్యహరిశ్చంద్ర కథ 3వ భాగం వింటారు. రేపు సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. రేపు సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనల్లో చెరుకు పంటల్లో ఎరువుల నిర్వహణ వాటి వివరాలు ఈ అంశం గురించి వింటారు. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో రాష్ట్రంలో పశుగ్రాస వారోత్సవాలు అనే అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యశాల పశు వైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్, 9:15 స్పాట్ లైట్, 9:30 పబ్లిక్ స్పీక్, రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఇవి రేపటి మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:13 దాటి 5 సెకండ్లు. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపు ఉదయం 5:48 కలుద్దాం. అంతవరకు సెలవు. మరి జై హింద్.